ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 15వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 6వ తేదీ గురువారం. మా ప్రియమైన శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:55. చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తారు. ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం ఒక్కటే, తల్లిపాల ప్రాముఖ్యతను ప్రతి కుటుంబానికి తెలియచేయడం. ఒక్క మాటలో చెప్పాలంటే, తల్లిపాల కంటే గొప్ప ఆహారం ఈ ప్రపంచంలోనే లేదు. పుట్టిన బిడ్డకు మొదటి బహుమతి తల్లిపాలు, మొదటి రక్షణ కూడా తల్లిపాలే. అందుకే తల్లిపాలు బిడ్డకు టీకా వంటిది అంటారు. బిడ్డ పుట్టిన వెంటనే వచ్చే పసుపు రంగులో ఉండే ముర్రుపాలను చాలా మంది మంచిది కాదు అని అనుకునే రోజులు ఒకప్పుడుండేవి. కానీ నిజానికి అదే బిడ్డకు ప్రకృతి ఇచ్చిన తొలి టీకా లాంటిది అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందులో ఉండే పోషకాలు, రోగ నిరోధక శక్తి బిడ్డను ఎన్నో వ్యాధుల నుంచి కాపాడతాయి. అందుకే వైద్యులు చెబుతున్నదేంటంటే, బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు ఇవ్వాలని, అలాగే మొదటి 6 నెలలు తల్లిపాలు తప్ప మరే ఆహారం, నీరు కూడా అవసరం లేదు అంటున్నారు. ఆ తర్వాత ఇతర ఆహారం ప్రారంభించినా 2 ఏళ్ల వరకు తల్లిపాలు ఇవ్వడం మంచిదని సూచిస్తున్నారు. తల్లిపాలు తాగిన పిల్లలు సాధారణంగా ఆరోగ్యంగా పెరుగుతారు. వారికి జలుబు, విరోచనాలు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వారి ఎదుగుదల చాలా సహజంగా ఉంటుంది. తల్లిపాల వల్ల లాభం కేవలం బిడ్డకే కాదు, తల్లికి కూడా ఎంతో మేలు చేకూరుతుంది. బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల తల్లి ఆరోగ్యం త్వరగా కోలుకుంటుంది. తల్లి బిడ్డ మధ్య ప్రేమ, అనుబంధం మరింత బలపడతాయి. ఈ రోజుల్లో ఉద్యోగాలు, కుటుంబ బాధ్యతలు, సమయాభావం వంటి కారణాలతో కొంతమంది తల్లులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి సమయంలో కుటుంబ సభ్యులు, ముఖ్యంగా భర్త, అత్తమామలు, తల్లిదండ్రులు ఆమెకు అండగా నిలవాలి. తల్లికి విశ్రాంతి, మంచి ఆహారం, మానసిక ప్రశాంతత కల్పిస్తే బిడ్డకు కూడా మంచి పోషణ అందుతుంది. మరొక విషయం, ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ప్రకటనలో కనిపించే ప్రతి బేబీ ఫుడ్ లేదా పాలపొడి బిడ్డకు తల్లిపాల కంటే మంచిదని ఎప్పుడూ అనుకోకూడదు. వైద్యుల సలహా మేరకే వాటిని ఉపయోగించాలి. సాధారణ పరిస్థితుల్లో తల్లిపాలకు ప్రత్యామ్నాయం లేదు. మన సమాజంలో ఇప్పటికీ కొన్ని అపోహలున్నాయి. తల్లిపాలు సరిపోవు, బిడ్డ ఏడుస్తోంది కాబట్టి పాలు సరిపోవడం లేదు, ఇలాంటి మాటలు చాలాసార్లు వినిపిస్తూ ఉంటాయి. కానీ ప్రతి విషయం గురించి డాక్టర్ లేదా ఆరోగ్య కార్యకర్తల సలహా తీసుకోవాలి. ఎవరో చెప్పిన మాటలు, విన్న మాటలు నమ్మి తల్లిపాలు ఆపేయడం సరైన పద్ధతి కాదు. తల్లిపాలు ఇవ్వడం అనేది కేవలం తల్లి బాధ్యత మాత్రమే కాదు, అది ఒక కుటుంబ బాధ్యత, ఒక సమాజ బాధ్యత కూడా. తల్లిపాల వారసత్వాల ముఖ్య ఉద్దేశం ఒక్కటే, తల్లిపాలు బిడ్డకు రోగ నిరోధక శక్తినిస్తుంది. పిల్లలు ఆరోగ్యవంతంగా ఎదుగుతారు. ఆరోగ్యవంతమైన పిల్లలు ఉంటేనే ఆరోగ్యవంతమైన సమాజం ఉంటుంది. తల్లిపాలు బిడ్డకు ప్రకృతి ఇచ్చిన అమూల్యమైన వరం. ప్రతి తల్లి ఇచ్చే ప్రేమలో మొదటి రూపం. ప్రతి చిన్నారి ఆరోగ్యానికి తొలి అడుగు తల్లిపాలే.

మీరింతవరకు చరిత్రపుటల్లో ఈరోజు ప్రత్యేకత గురించి విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6 గంటలు కావస్తోంది. ప్రభాత సమయాన ఇప్పుడు విందాం దేశభక్తి గీతం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: మీరింతవరకు అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు వింటారు సూక్తి సుధ వ్యాఖ్యాత, శ్రీ వేదం వెంకట రాధాకృష్ణ గారు.
1: పాపము ఏది, పాపము ఏది పుణ్యము అని ప్రశ్నిస్తే వెంటనే సమాధానం చెప్పడం కష్టం. కాళిదాసు కోట్ల కొలిది గ్రంథాలలో చెప్పబడిన విషయాన్ని సగం శ్లోకంలోనే చెప్పాడని అంటారు. పరోపకారం వల్ల పుణ్యము, పరపీడనము వల్ల పాపము సంభవిస్తుంది. శ్లోకార్ధీన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః, పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. ఈ మాట నిజమే. ఇతరులకు మనం ఏమి చేస్తే బాధ కలుగుతుందో ఆ పనులను మనం ఇతరులకు చేయకుండా ఉండడమే శ్రేష్టమైన ధర్మమని మహాభారతం కూడా చెప్తున్నది. కాబట్టి మన స్వార్థం కోసం ఇతరులకు శారీరకంగా గాని మానసికంగా గాని బాధను కలిగించడం తప్పక పాపాన్ని కలిగిస్తుంది. కాని దుర్జనులను దండించేటప్పుడు జరిగే హింస పాపము కాదు. స్వార్థం కోసం ఒకడు ఇంకొకరిని చంపితే ఆ హత్య గాని, యుద్ధరంగంలో దేశరక్షణ కోసం ప్రజల క్షేమం కొరకు కొన్ని వందల మంది శత్రువులను చంపినప్పటికీ ఆ హింస పాపాన్ని కలిగించదు. పైగా చంపిన యోధుడు మహావీరుడుగా కొనియాడబడతాడు. మన ఆస్తులను, ఇండ్లను, స్త్రీలను దురాత్ములు ఆక్రమించేటప్పుడు వాళ్లను సంహరించడం కూడా న్యాయమే. తప్పు చేయని వాణ్ణి దండించడం ఎంత సాహసమో, తప్పు చేసిన వాణ్ణి దండింపకపోవడం కూడా అంతే పాపము. ఈ ధర్మమే మహాభారత యుద్ధానికి అంతకు సారాంశము. కౌరవులు భీమునికి విషం పెట్టారు, పాముల చేత కరిపించారు. పాండవులను లక్క ఇంట్లో ఉంచి తగులబెట్టడానికి ప్రయత్నించారు. వాళ్ల రాజ్యాన్ని హరించి వాళ్ల భార్యను సభలోనికి ఈడ్చుకుని వచ్చి వస్త్రాపహరణ చేయడానికి కూడా ప్రయత్నించారు. ఈ పనులు లోకంలో సాధారణ పౌరులు చేస్తే వాళ్లకు ప్రభుత్వం మరణదండనమే విధిస్తుంది. కాని దుర్యోధనాధులు ఈ దండనం ఎందుకు జరగలేదు? వాళ్ల తండ్రే ప్రభువుగా ఉన్నాడు. ఆ రాజుకు కొడుకులను దండించడం ఇష్టం లేదు. అతనికి చుట్టూ ఉన్న భీష్మ ద్రోణాదులు కూడా ఆ రాజుకు విరుద్ధంగా ధర్మం చెప్పడం కూడా ఇష్టం లేదు. అందువలన వీళ్లు అందరూ కూడా ఆ పాపాత్ములకు దండన జరగకుండా అడ్డుపడుతూ ఉన్నారు. తప్పు చేసిన వాడు ఎంత శిక్షార్హుడో వాడికి దండనం జరగకుండా వాణ్ణి కాపాడేవాళ్లు కూడా పాపాత్ములే. శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు దుర్యోధనుడు తన ఆతిథ్యాన్ని స్వీకరించమన్నాడు. అప్పుడు ఆయన ఇలా చెప్పారు, నీవు పాండవులకు అపకారం చేశావు, నీ అన్నమే కాక వీళ్లందరి అన్నము కూడా భుజింపదగినది కాదు. ద్రౌపది పరిభవాన్ని విదురుడొక్కడే ఆక్షేపించాడు, కాబట్టి అతని ఇంట్లో మాత్రమే భోజనం చేస్తాను. కాబట్టి దుర్యోధనాదులతో పాటు భీష్మాదులందరూ చంపదగిన వారే. చంపదగిన వాళ్లు బలవంతమై ఉన్నప్పుడు వాళ్లను వంచన చేతనైనా చంపవచ్చు. బందిపోటు దొంగలు ప్రబలినప్పుడు ప్రభుత్వం ఏమి చేస్తుంది? వాళ్లు ఎక్కడ కనబడితే అక్కడ వాళ్లను కాల్చివేయాల్సిందే అని రక్షక భటులకు ఆదేశిస్తుంది. అప్పుడు జరిగే సంఘర్షణలో యుద్ధ ధర్మములు పాటింపబడవు. ఈ మాటనే శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. నీ భార్యను సభలోనికి ఈడ్చుకు వచ్చి పరాభవించినప్పుడు వాళ్ల మీద, ఆ ఘోరాన్ని చూస్తూ సహించిన వాళ్ల మీద నీకు జాలి ఏమిటి? వాళ్లు పాముల వలె ఎవరైనా చంపదగిన వారే, అందరినీ సంహరించు. కాబట్టి పాపాత్మలను కనిపించగానే చంపడం ధర్మం. పామును చంపే విషయంలో ఏ ధర్మాలు ఎలా లేవో, భీష్మాదులను చంపడం కూడా ధర్మాధర్మ విచారణ లేదు. దండించడం దగిన వారిని ఎట్లా చంపినా చంపడం ఒక్కటే ధర్మము. వాళ్లను క్షమించి వదిలిపెట్టడమే అధర్మము, మహాపాపము.
0: మీరిప్పటి వరకు సూక్తి సుధ విన్నారు. వ్యాఖ్యాత శ్రీ వేదం వెంకట రాధాకృష్ణ గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:35 కావస్తుంది. పొలం కబుర్లు వింటారు.

చేస్తుంది. అందువల్ల ఈ పంటకు నీరు పోషకాలను నిరంతరం అందిస్తూ ఉండాలి. ఆయిల్ ఫామ్ కు నీటి పారుదల చాలా కీలకమైంది. ఇది అత్యధికంగా నూనె ఉత్పత్తి చేయగల పంట. ఏడాదికి హెక్టారుకు 18.5 టన్నుల వరకు నూనెను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ అవసరాలను తీర్చడానికి సుమారు 25 మిలియన్ టన్నుల వంట నూనె అవసరమవుతుంది. కానీ మన ఉత్పత్తి స్థాయి సగటున 9 నుంచి 10 మిలియన్ టన్నులు మాత్రమే ఉంది. పెరుగుతున్న కొనుగోలు శక్తితో సమీప భవిష్యత్తులో వంట నూనెలకు గిరాకీ పెరిగే అవకాశముంది. దానికి తోడు డిమాండ్ సరఫరాల మధ్య అంతరం ఇంకా పెరిగే అవకాశముంది. ఈ అంతరాన్ని ప్రస్తుత దిగుమతులతో పూడ్చుకుంటున్నాము. దిగుమతుల్లో పామాయిల్ వాటా 60% వరకు ఉన్నందున ఇది అత్యధిక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఆయిల్ ఫామ్ పంట వయస్సు నేల రకంపై ఆధారపడి ఉంటుంది. దిగుబడికి నీటి సరఫరా కీలకమే అయినప్పటికీ ప్రత్యక్ష సంబంధం ఉంటుందని చెప్పడం అంత సులువేం కాదు. ఎందుకంటే పుష్పగుచ్చాల ఉత్పత్తికి పరిపక్వమైన పండ్లతో బంచ్ చేయడానికి మధ్య అంతరం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఏడాదికి నీటి సరఫరాలో 100 మిల్లీమీటర్ల లోటు ఉంటే 10% దిగుబడి నష్టం జరుగుతుంది. ఇది నేల రకం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఆయిల్ ఫామ్ ప్రతి 2 వారాలకు ఒక కొత్త ఆకును ఉత్పత్తి చేస్తుంది. 2 ఏళ్లలో ఇది పూర్తి ఆకుగా అభివృద్ధి చెందుతుంది. నీటి ఒత్తిడి ఉంటే పత్రాలు విప్పారడం ఆలస్యమవుతుంది. ఫలితంగా ఎక్కువ సంఖ్యలో ఈటి ఆకులు వస్తాయి. ఆకు అక్షం నుంచి అభివృద్ధి చెందే పుష్పగుచ్చం మగ లేదా ఆడది కావచ్చు. పుష్పగుచ్చం పూర్తిగా అభివృద్ధి చెందడానికి సుమారు 2.5 నుంచి 3 ఏళ్ల సమయం పడుతుంది. ఆయిల్ ఫామ్ లో మగ ఆడ పుష్పగుచ్చాలు ఒకే మొక్కపై అభివృద్ధి చెందుతాయి. పండ్ల గుచ్చాల దిగుబడి ఆయిల్ ఫామ్ గెల సంఖ్య అలాగే దాని బరువుపై ఆధారపడి ఉంటుంది. కోత దశలోనే చెట్లలో తొలుత గెల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పరిపక్వ ఆయిల్ ఫామ్ లో అంటే 8 సంవత్సరాల తరువాత తగ్గుతుంది. ఇది గెల బరువుకు విరుద్ధంగా ఉంటుంది. ఉత్పత్తి చేసిన ఆకుల సంఖ్య, లింగ నిష్పత్తి అంటే ఆడ పుష్పగుచ్చాల సంఖ్య మరియు మొత్తం పుష్పగుచ్చాల సంఖ్య, పుష్పగుచ్చపు గర్భ విచ్ఛిత్తి, ఫలగుచ్చాలు వైఫల్యంపై ఆధారపడి ఉంటుంది. లేత దశలోని ఆయిల్ ఫామ్ మొక్కల్లో నెలకు ఎక్కువ ఆకులు ఉత్పత్తి అవుతాయి. కాగా పరిపక్వ ఆయిల్ ఫామ్ మొక్కలు నెలకు 2 ఆకులను మాత్రమే ఉత్పత్తి చేస్తాయి. ప్రతి ఆకు 1 పుష్పగుచ్చాన్ని ఇస్తుంది. ఎక్కువ ఆకులు గనక ఉంటే ఎక్కువ పుష్పగుచ్చాలు ఉంటాయి. లింగ నిష్పత్తి విషయానికొస్తే స్త్రీ పుష్పగుచ్చాల సంఖ్యకు మొత్తం పుష్పగుచ్చాల సంఖ్యకు గల నిష్పత్తిని లింగ నిష్పత్తి అని పిలుస్తారు. ఇది నీరు పోషకాల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. లింగభేదం చెందే దశలో ఏర్పడే కరువు లేదా నీటి అద్దడి పరిస్థితులు పంటకు 24 నుంచి 25 నెలల ముందు లింగ నిష్పత్తిని ప్రభావితం చేస్తాయి. లింగ నిష్పత్తి జన్యు పర్యావరణ కారకాల చేత ప్రభావితమవుతుంది. పుష్పగుచ్చాల గర్భ విచ్ఛిత్తి విషయానికొస్తే తగినంత నీరు లేదా పోషకాలు లభించకపోవడం వల్ల అభివృద్ధి చెందుతున్న పుష్పగుచ్చాలలో ఆకస్మిక గర్భ విచ్ఛిత్తి జరుగుతుంది. ఇది పుష్ప వికాసానికి సుమారు 4 నుంచి 6 నెలల ముందు జరుగుతుంది. పుష్పగుచ్చాల వైఫల్యం పుష్ప వికాసానికి సుమారు 2 నుంచి 4 నెలల తర్వాత జరుగుతుంది. అంటే పంట కోత సమయానికి 1 నుంచి 3 నెలల ముందు నీటి ఒత్తిడి వల్ల పుష్పగుచ్చాల విచ్ఛిత్తి జరిగి దిగుబడి బాగా తగ్గుతుంది. మలేషియాలో ఆయిల్ ఫామ్ నూనె దిగుబడిలో 12 నుంచి 24% తగ్గుదల వర్షపాతం లోటు వల్లనే అని నిరూపణ అయింది. ఒక ఆయిల్ ఫామ్ చెట్టుకు రోజుకు 140 నుంచి 280 లీటర్ల నీరు అవసరమవుతుంది. సీజను, చెట్టు వయస్సు, నేల రకాన్ని బట్టి ఇది మార్పు చెందుతుంది. నీటి అవసరాన్ని పెంచకుండా పండ్ల గుచ్చాలు దిగుబడి స్థాయిలను పెంచడం ద్వారా ఖచ్చితంగా నీటి ఉత్పాదకతను పెంచడం సాధ్యపడుతుంది. ఆయిల్ ఫామ్ సాగుకు సరైన ప్రాంతాన్ని ఎంపిక చేసే విషయానికొస్తే ఆయిల్ ఫామ్ పశ్చిమ ఆఫ్రికాలోని తేమతో కూడిన ఉష్ణమండలంలో ఆవిర్భవించిన ఒక పంట. కాబట్టి ఇది సరైన పెరుగుదల పనితీరు కోసం అలాంటి పరిస్థితులనే ఇష్టపడుతుంది. శాస్త్రీయంగా సరైన స్థలాన్ని ఎంపిక చేసుకోవాలంటే అనేక అంశాలను పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రాంతం ఎంపికలో ఏదైనా చిన్న లోపం గనక జరిగితే చాలా

ఎంత మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. మన దేశంలో వర్షపాతం లభ్యతను అనుసరించి ఆయిల్ పామ్ ని నీటిపారుదల వర్షాధార పరిస్థితుల్లో పండించవచ్చు. స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన పరిమాణంలో మాత్రమే నీటిని అందించడమే ప్రెసిషన్ ఫార్మింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆయిల్ ఫామ్ సాగులో వివిధ వృద్ధి దశల్లో నీటి అవసరాన్ని అంచనా వేస్తారు. సరైన నీటి ఉత్పాదకత కోసం విందు వ్యవస్థలో సూక్ష్మ సేద్యం ప్రభావవంతంగా ఉందని నిరూపణ అయింది. అంతేకాకుండా ప్రతి ప్రదేశం సంభావ్య బాష్పవాయు ప్రేరణ ప్రమాణాలను ఉపయోగించి నీటి అవసరాన్ని అంచనా వేస్తారు. ఈ పద్ధతిలో నీటి వినియోగం 40% వరకు తగ్గడం వల్ల ఆ నీటిని ఇతర పంటలకు మళ్లించే అవకాశం ఉంటుంది. ఇంకా నీటి ఉత్పాదకతను మరింత పెంచడానికి మల్చింగ్, బయోచార్ అప్లికేషన్, సెన్సార్ బెస్ట్ స్మార్ట్ ఇరిగేషన్ ద్వారా నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం నీటిపారుదల మాత్రమే తాజా ఆయిల్ ఫామ్ గెలల దిగుబడిని హెక్టార్కు 0.6 టన్నులు పెంచగలదని, ఎరువుల వాడకంతో ఇది హెక్టార్కు 4.7 టన్నులకు పెరిగిందని నిరూపణ అయింది. నీటిపారుదల ద్వారా గరిష్ట ప్రయోజనం పొందడానికి ఎరువులు చాలా కీలకమని ఇది సూచిస్తుంది. సరైన నీటి సరఫరా, ఎరువుల వాడకంతో మెరుగైన లింగ నిష్పత్తి, అపరిపక్వ పుష్పగుచ్చాలు తగ్గడం జరుగుతుంది. కరువు నిరోధకతను పెంచడానికి పొటాషియం కూడా ముఖ్యమైంది. ఈ పోషక లోపం తలెత్తకుండా తగినంత అందిస్తూ ఉండాలి. నీటిపారుదల ద్వారా ఎరువులను అందించడాన్ని ఫెర్టికేషన్ అని పిలుస్తారు. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఎరువులను ప్రతి నెల అందించడం వల్ల పోషక వినియోగ సామర్థ్యం దాదాపు రెట్టింపవుతోంది. పైగా పోషకాలు మొక్కకు నేరుగా శోషణ ప్రదేశంలోనే అందుబాటులో ఉన్న రూపంలో లభిస్తాయి. తద్వారా ఇది ఎరువుల ఖర్చులను బాగా తగ్గిస్తుంది. సూక్ష్మజీవుల జనాభా, జీవరసాయన మార్పులను మెరుగుపరచడంలో కూడా ఫెర్టిగేషన్కు ప్రత్యక్ష పాత్ర ఉంది. జన్యు సంపద మెరుగుపరచాలి, వనరులను సద్వినియోగపరచుకోవాలి. సాంప్రదాయేతర తక్కువ నీటి వనరులున్న ప్రాంతాలకు సాగును విస్తరించాలి. అలాగే నీటి ఎద్దడిని తట్టుకునే రకాల అభివృద్ధిలో ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. నీటిపారుదలలో సెన్సార్ నెట్వర్క్లను ఉపయోగించుకునే ఆటోమేషన్, ప్రెసిషన్ ఫార్మింగ్ వంటి నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నారు. నీరు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో అవసరానికి మించి అందించడం వల్ల విలువైన నీటి వనరులు దుర్వినియోగమవుతున్నాయి. పైగా నీటితో పాటు పోషకాలు కూడా నేల లోపలి పొరల్లోకి మొక్కలకు అందకుండా పోతున్నాయి. ఈ తరుణంలో నీటిపారుదల వినియోగ సామర్థ్యాన్ని పెంచడంలో ప్రత్యేక దృష్టిని సారించాలి. తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించే రైతులను అభినందించి ప్రోత్సహించాలి.

మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది. అమెరికా వెళ్లే తెలంగాణ విద్యార్థులకు వీసాల సంఖ్య పెంచాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అమెరికా రాయబారి సెర్జియో గోర్ను కోరారు.

0: స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస తెలిపారు. రహదారుల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం ఈ రోజు జరగనుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో రాష్ట శాసనసభ వర్షాకాల సమావేశాల నిర్వహణ, సమావేశాల తేదీల ఖరారుపై చర్చించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే రాజధాని అమరావతి అభివృద్ది పనుల పురోగతి, రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏకు సంబంధించిన నిర్ణయాలు, వివిధ అభివృద్ది ప్రాజెక్టులపై మంత్రివర్గం సమీక్ష నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకునే అవకాశముందని తెలిపారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే తెలంగాణ విద్యార్థులకు వీసాల సంఖ్య పెంచాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి భారత్లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్ను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా అమెరికా రాయబారితో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. తెలంగాణ విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూ స్లాట్లను పెంచడం, దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయడం, H1B వీసా ప్రాసెసింగ్ రెన్యువల్, వీసా స్టాంపింగ్ ప్రక్రియను సరళతరం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఐటీ, కృత్రిమ మేధ, లైఫ్ సైన్సెస్, ఫార్మా, పరిశోధన రంగాల్లో అమెరికా సంస్థలకు విస్తృత పెట్టుబడి అవకాశాలున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అగ్రిగోల్డ్ కేసుల పురోగతిపై మంత్రివర్గ ఉపసంఘం నిన్న సమీక్ష నిర్వహించింది. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సమస్యలు, కేసుల పురోగతిపై చర్చించిన ఉపసంఘం డిపాజిటర్ల ప్రయోజనాలపై చర్చించారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఏదైతే ఇమూవబుల్ ప్రాపర్టీస్ కింద మేము ఐడెంటిఫై చేశామో అందులో 20,450 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ 20,450 ఎకరాల్లో 14,304 ఎకరాలు, అందులో 6,330 ఎకరాలు ఫిట్ ఫర్ ఆక్షన్ గా మేము గుర్తించాం. త్వరగా ఈ ఆక్షన్ ప్రాసెస్ మొదలు పెట్టమని సిఐడి డిపార్ట్మెంట్ ని కోరడం జరిగింది. ఇంటర్ స్టేట్ ఇష్యూస్ కొన్న మిగిలి ఉన్నాయో వాటికి కూడా పరిష్కారం జరిగే విధంగా ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ ని డెడికేటెడ్ గా అపాయింట్ చేస్తే దాన్ని ముందు తీసుకెళ్లే విధంగా మేము మా ప్రయత్నం మేము చేస్తాం.
0: ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో రహదారుల అభివృద్దికి ప్రాధాన్యమిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో రహదారుల అభివృద్ది పనులపై సంబంధిత అధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నాణ్యత ప్రమాణాలతో అన్ని రోడ్ల నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పల్లె పండుగ 2.0 కింద వ్యవసాయ క్షేత్రాలకు డొంక రోడ్ల నిర్మాణం వంటి పనులతో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస తెలిపారు. విజయవాడలోని సెర్ప్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు ఎగుమతి అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల సంఘంతో సమన్వయం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే స్త్రీనిధి యాప్తో అనుసంధానం చేసి మహిళలకు రుణాలు మరింత సులభంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో రహదారుల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విజయవాడలోని ఆర్ఎన్బీ కార్యాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని రహదారుల్లో 10,238 కిలోమీటర్ల మేర అభివృద్ది పనులు చేపట్టాల్సి ఉందన్నారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దెబ్బతిన్న రహదారుల అభివృద్దికి, శిథిలావస్థలో ఉన్న సుమారు 100 వంతెనల పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని మంత్రి తెలిపారు. అనంతరం రహదారులు భవనాల శాఖ అధికారిక యూట్యూబ్ ఛానల్ వాచ్ ఏపీ రైజ్ ను మంత్రి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా అద్దంకిలో పునరుత్పాదక ఇంధన తయారీ జోన్ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టుపాటి రవికుమార్ తెలిపారు. అద్దంకిలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ

0: ఈ ప్రాజెక్టు ద్వారా అద్దంకి రాష్టంలోనే కీలక పారిశ్రామిక కేంద్రంగా రూపుదిద్దుకోనుందని చెప్పారు. ఇప్పటికే పలువురు పెట్టుబడిదారులు, కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. ప్రాజెక్టు పూర్తయితే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి వెల్లడిస్తూ,
1: ఒక 1 ఎకరాల్లో సెజ్ అనమాట, అంటే రెన్యూబుల్ ఎనర్జీ మ్యానుఫాక్చరింగ్ జోన్ అనేది సెజ్, దాని సెజ్ తయారు చేసి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇండస్ట్రీస్ బయట నుంచి వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకుంటే ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలకి, పిల్లలకి, యూత్ కి ఉపయోగం ఉంటుంది అనే దానికోసం పెట్టాము. కొందరు రామాయపట్నం పోర్ట్ వస్తుంది, వీటన్నిటి కోసం పెట్టాము. కొంతమంది రైతులు బిల్లింగ్ ఇచ్చారు. ఎప్పుడైతే రైతులు ముందుకు వచ్చిస్తున్నారో దీన్ని బలవంతంగా కాకుండా రైతులు నొప్పించి ఒకరి తర్వాత ఒకరు నొప్పించి తీసుకుంటా ఉన్నాను అనమాట.
0: సినిమా పైరసీ, టెలిగ్రామ్లలో పైరేటెడ్ కంటెంట్ ప్రసారాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను మరింత బలోపేతం చేసినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తెలిపారు. ఈ మేరకు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి లోక్సభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2023లో సినిమాటోగ్రాఫ్ సవరణ చట్టం ద్వారా అనధికారిక సినిమా రికార్డింగ్, ప్రసారాన్ని అరికట్టేందుకు ప్రత్యేక నిబంధనలు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదులు అందిన వెంటనే పైరసీ కంటెంట్ను తొలగించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు 7393 పైరేటెడ్ లింకులను తొలగించామని కేంద్రమంత్రి వెల్లడించారు. తెలంగాణలో 22A నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో నిజమైన భూహక్కుదారుడికి అన్యాయం జరగకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాదులోని రాష్ట సచివాలయంలో 22A నిషేధిత భూములకు సంబంధించిన ఫిర్యాదులు, హైకోర్టు ఆదేశాలు, ప్రభుత్వ విధానాలపై మంత్రి నిన్న ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన వారి హక్కులను పరిరక్షించడంతో పాటు ప్రభుత్వ భూములను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. చేనేత వస్త్రాల వినియోగాన్ని పెంపొందించడం, యువతలో చేనేతపై అవగాహన కల్పించడమే లక్ష్యమని కేంద్ర ప్రభుత్వ వీవర్స్ సర్వీస్ సెంటర్ విజయవాడ డిప్యూటీ డైరెక్టర్ అనస్ షాబీ తెలిపారు. అమరావతిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. భారతీయ చేనేత రంగంలోని సౌందర్యం, నైపుణ్యం, సృజనాత్మకత, సుస్థిరతను ప్రతిబింబించేలా యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. దక్షిణ అంతర్గత కర్ణాటకపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పాటు ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: అలాగే తెలంగాణలో రానున్న 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది. అమెరికా వెళ్లే తెలంగాణ విద్యార్థులకు వీసాల సంఖ్య పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా రాయబారి సెర్జియో గోర్ను కోరారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రహదారుల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
3: अथ वार्ताः. संसदा 26,000 सर्वोच्च न्यायालयस्य संशोधन विधेयकं पारितं यत् चर्चोत्तरं राज्यसभया तत् पुनः लोकसभायै प्रेषितम्। लोकसभया एतद् विधेयकं गत सोमवासरे एव पारितम्। अनेन विधेयकेन भारतस्य मुख्य न्यायाधीशं विहाय सर्वोच्च न्यायालयस्य न्यायाधीशानां संख्या वर्तमानात् 33 इत्यतः 37 यावत् वर्धयितुं सर्वोच्च न्यायालयाधिनियमः 55-19 इत्यस्मिन् संशोधनं भवति। लोकसभया बैंकर्स बुक्स एविडेंस विधेयकं 26-26 इति पारितम्। अस्य विधेयकस्य उद्देश्यं बैंक अभिलेखानां साक्ष्य संबद्ध नियमं आधुनिकीकांकीय बैंकिंग व्यवस्थया सह अनुकूलयितुमस्ति। विधेयके प्रावधानमस्ति यत् बैंक अभिलेखस्य वैद्युतिकः उतवा आंकिकीयाभिलेखः साक्ष्यरूपेण ग्राह्यः वैधः तथा विधितः प्रवर्तनीयः भविष्यति। लोकसभायाः कार्यम् अपराह्णे 2 प्रथम स्थगनानन्तरं पुनः समारब्धे सति केन्द्रीय वित्त मंत्री निर्मला सीतारमण एतत् विधेयकं प्रास्तौत्। प्रधानमंत्री नरेन्द्र मोदी प्रतिपादितवान् यत् भारते कथाकथनस्य समृद्धा परंपरा तथा सृजनात्मक प्रतिभायाः विपुलः निधिः वर्तते, यस्य उपयोगेन भारतं वैश्विक सामग्री निर्माणस्य प्रमुख केन्द्र रूपेण विकसितुं शक्यते। असौ सामाजिक संचार पटले संसूचितवान् यत् नवदिल्ल्यां नेटफ्लिक्स इत्यस्य सह मुख्य कार्यकार्यधिकारिणा टेड सैरंडोस इत्यनेन सह असौ मेलनं कृतवान्। प्रधानमंत्री अवदत् यत् तयोः मध्ये भारतस्य मनोरंजन क्षेत्रस्य विशाल संभावना विषये अपि विस्तृतः विचार विमर्शः अभवत्। विश्वस्य प्रमुख सामाजिक माध्यम मञ्चानां मूल संस्थायाः मेटा इत्यस्य मुख्य कार्यकार्यधिकारिणा मार्क जुकरबर्ग इत्यनेन बाल यौन शोषण सामग्री तदनुषंगिक सामग्री कृत्रिमतया निर्मित सामग्री चेत्येषु अथ मञ्च संचालने च जात दोषान् अधिकृत्य भारत प्रशासनात् क्षमा याचिता। सूत्राणाम् अनुसारं मेटा संस्थया स्वीकृतं यत् केषाञ्चन प्रकाराणां सामग्रीणां प्रचाराय बहुधनराशिः व्ययिता आसीत्। भारत प्रशासनेन मेटा संस्थायै एतत् स्पष्टीकृतं यत् सा मध्यस्थ परिभाषायाः अन्तर्गतं न आयाति, यतः सा संस्था एव निर्धारयति यत् का सामग्री कस्मै प्रेषणीया इति। मेटा संस्थया स्वदोषः स्वीकृतः तथा तस्मिन् विषये दुःखं च व्यक्तम्। विदेशमंत्री डॉक्टर एस जयशंकरः अवदत् यत् भारतं अफ्रीका देशैः सह समावेशिनम् आवश्यकताधारितं च विकास सहयोगं समर्थयति, यत् स्थानीय सामर्थ्यं सुदृढीकृत्य राष्ट्रीय प्राथमिकतानां पूर्तौ सहायकं भवति। ह्यः नवदिल्ल्यां अफ्रीका दिवसावसरे अवदत् यत् अफ्रीका देशानां प्रमुख व्यापार निवेश सहभागीषु भारतमपि अन्यतमम् अस्ति इति गौरवस्य विषयो वर्तते। गतवर्षे उभयोरपि मध्ये 93 अर्बुद डॉलर मितः द्विपक्षीय व्यापारः जातः। सः एतदपि अवदत् यत् अफ्रीका देशेषु भारतस्य निवेशः आहत्य 80 अर्बुद डॉलर मिताधिकः जातः, येन भारतं तत्रत्य प्रमुख निवेशक देशेषु अन्यतमं जातम्। हॉकी क्रीडायां 16 भारत कनिष्ठ पुरुष राष्ट्रीय प्रतिस्पर्धायाः डिवीजन ए इत्यस्य उपांत्य चरणे उड़ीसा पंजाब झारखंड मध्य प्रदेश राज्यानां दलानि प्रवेशं कृतानि। तमिलनाडु राज्यस्य कोयंबतूर नगरे ह्यः सम्पन्नेषु प्रागुपांत्य चक्रे पंजाब दलेन कर्नाटक दलं 5-2, उड़ीसा दलेन हरियाणा दलं 5-1, झारखंड दलेन समतायाः अनन्तरं शूटआउट पद्धत्या उत्तर प्रदेश दलं अथ मध्य प्रदेश दलेन दादर नागर हवेली दमन दीव दलं च 7-3 इत्यंकांतरालेन पराजितम् इति वार्ताः।
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:00, ప్రసార విశేషాలు వింటారు. శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ముందుగా కార్యక్రమంలో ఈనాటి సింహపురి సమాచారం వింటారు. అనంతరం స్వరాచన విందాం. తదుపరి జాతీయ విద్యా విధానం లక్ష్యాలు ప్రణాళిక.

వేదిక. ఈ అంశం గురించి డాక్టర్ వేమూరి సత్యవతి గారి ప్రసంగం వింటారు. అనంతరం ఆలోచనాలోచనం విందాం. గంటల 35 నిమిషాలకు విహారీ ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి విహారీ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలోని 51 శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీ భజేశ్వరి అమ్మవారి ఆలయ విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 9 గంటలకు భారత ప్రభుత్వ న్యాయ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. గంటల 15 నిమిషాలకు హలో అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9 గంటల 30 నిమిషాలకు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు విందాం హలో అభిరుచి కార్యక్రమంలో. 10 గంటల నుంచి ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. సాయంత్రం 5 గంటలకు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. 5 గంటల 5 నిమిషాలకు వనితావాణి వనితల కోసం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు హలో అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ ద్వారా మహిళా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలు వింటారు. 5 గంటల 30 నిమిషాలకు యువతరంగం. ఈ కార్యక్రమంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ గురించి తెలుసుకుంటారు. వీటితో పాటుగా యువతకు నచ్చే మెచ్చే చిత్రగీతాలు వింటారు. 6 గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యే గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక వార్తలతో పాటు ఈ సంగతి మీకు తెలుసా పునః ప్రసారం వింటారు. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. రాత్రి 7 గంటలకు అలనాటి మధుర గీతం విందాం. 7 గంటల 15 నిమిషాలకు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక గురించి గుంటూరు కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ గంగాదేవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

రాత్రి 8 గంటలకు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్న సినీ గీతాలు విందాం. 8:15 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. రాత్రి 10 గంటలకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ మరియు లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయం రికార్డింగ్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 11:10 మా ప్రసార కార్యక్రమాల ముగింపు ఉంటుంది. శ్రోతలు ఇప్పటి వరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్సన. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. భారత్ లో కథన రీతులకు, కథలను చెప్పే ప్రక్రియకు ఎంతో ఘనచరిత్ర ఉందని నెట్ఫ్లిక్స్ కో సీఈఓతో జరిపిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమ ఆధీనంలో ఉన్న భారతీయ జాలర్ల

0: వారి నౌకలను విడుదల చేయాలని భారత్ శ్రీలంకకు విజ్ఞప్తి చేసింది. ఒమాన్తో హర్ముస్ జలసంధికి సంబంధించిన ఒప్పందం ఖరారు తుది దశలో ఉన్నట్లు ఇరాన్ తెలియజేసింది. 16 ఇండియా జూనియర్ మెన్ హాకీ పోటీల సెమీఫైనల్స్ కు ఒడిషా, పంజాబ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ జట్లు అర్హత సాధించాయి. ఇక వివరాలు. నెట్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సహ సీఈఓ టెడ్ సారెండోస్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. భారతదేశంలో కథన రీతులకు, కథలను చెప్పే ప్రక్రియకు ఎంతో ఘనచరిత్ర ఉందని, అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సృజనశీలులకు భారత్ పట్టుగొమ్మ అని మోదీ అన్నారు. గ్లోబల్ కంటెంట్ క్రియేషన్ కు భారత్ సరియైన వేదిక కాగలదని చెప్పారు. భారత్ మీడియా వినోద రంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని నెట్ఫ్లిక్స్ కో సీఈఓ అన్నారు. ఐఐసిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ సంస్థ భాగస్వామ్యంతో నెట్ఫ్లిక్స్ ఇండియా స్టోరీ టెల్లింగ్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా సంస్థ తరఫున సారెండోస్ చెప్పారు. రీఇమాజినింగ్ కేర్ స్ట్రాటజీస్ ఫర్ ఎంపవరింగ్ కేర్ గివర్స్ ఇన్ వికసిత్ భారత్ అట్ 2047 పేరిట నీతి ఆయోగ్ నివేదికను విడుదల చేసింది. సమ్మిళిత వృత్తి, సామాజిక అభివృద్ది సాధనకు సమగ్ర సంరక్షణ పర్యావస్థ వ్యవస్థ కీలకమని నివేదిక తెలియజేసింది. నైపుణ్యం కలిగిన సంరక్షకులకు ప్రపంచ కేంద్రంగా భారతదేశ సామర్థ్యాలను బలోపేతం చేయడంలోనూ ఈ అంశాలు ముఖ్యమని పేర్కొంది. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి మాట్లాడుతూ, ఈ రంగంలో భారతదేశ దీర్ఘకాలిక అభివృద్దికి ఈ వ్యూహం కీలకమైందని చెప్పారు. సంరక్షణ అనేది కేవలం చికిత్సకే పరిమితం కాదని అన్నారు. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల ప్రతినిధులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్, ప్రపంచ బ్యాంక్, ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం, అంతర్జాతీయ కార్మిక సంస్థ, కేర్ గివింగ్ సంస్థల ప్రతినిధుల సమక్షంలో ఈ నివేదికను నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు, ఇతర ఉన్నతాధికారులు విడుదల చేశారు. తమ అధీనంలో ఉన్న భారతీయ జాలర్లను, వారి నౌకలను విడుదల చేయాలని భారత్ శ్రీలంకకు విజ్ఞప్తి చేసింది. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో మానవతా దృక్పథం సహాయకారి కాగలదని భారత్ సూచించింది. మన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కొలంబో పర్యటన సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో జాలరుల అంశం ప్రస్తావనకి వచ్చింది. శ్రీలంక పర్యటన సందర్భంగా మిశ్రీ దేశాధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే, ప్రధానమంత్రి హరిణి అమరసూర్య, విదేశాంగ మంత్రి విజితా హేరత్, విదేశాంగ కార్యదర్శి అరుణి రానరాజాలతో విడివిడిగా సమావేశమయ్యారు. భారత్ శ్రీలంకల మధ్య జాలర్ల అంశం అనేక దశాబ్దాలుగా సమస్యాత్మకంగా ఉన్న విషయం తెలిసిందే. పాక్ జలసంధిలో మన జాలర్లపై లంక నావికాదళ అధికారులు కాల్పులు సైతం జరపడం, వారి నౌకలను స్వాధీనం చేసుకోవడం వంటి సంఘటనలు పలు దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తుండటంతో ఈ అంశాన్ని సహకార స్ఫూర్తితో పరిష్కరించాలని భారత్ కోరుతోంది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో సాగుతున్న రక్తపాతాన్ని తక్షణమే నిలిపివేయాలని, తన భూభాగం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద నెట్వర్క్లపై నమ్మదగిన, ధృవీకరించదగిన, తిరుగులేని చర్యలు తీసుకోవాలని భారతదేశం పాకిస్తాన్ను గట్టిగా కోరింది. చట్టవిరుద్ధంగా బలవంతంగా ఆక్రమించుకున్న భారత్ భూభాగాలన్నింటినీ వెంటనే ఖాళీ చేయాలని స్పష్టం చేసింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి యౌమీ ఇస్తెహసల్ పై చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సమాధానమిస్తూ, జమ్మూ కశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమని, అవిభాజ్య అంగాలని పునరుద్ఘాటించారు.
1: This so-called local election in Pakistan occupied Kashmir is a complete farce. The real happening is that of public protests and wanton killings by Pakistani forces. Such hollow exercises cannot hide reality. Since June this year, at least 90 civilians have lost their lives in the continuing crackdown. Many more have been injured. As you have seen, the Pakistani establishment has answered public discontent with bullets, blackouts, intimidation and repression, and now seeks to manufacture legitimacy.
0: భారత విద్యారంగాన్ని బలోపేతం చేసే వివిధ పథకాలు, విధానాలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న సీనియర్ అధికారులతో సమీక్షించారు. విద్యారంగంలో నాణ్యత, సమిళిత తత్వాలను అభివృద్ది చేసేందుకు కీలక కార్యక్రమాల పటిష్ట అమలుకు సంబంధించిన అంశాలను సమావేశంలో చర్చించామని మంత్రి సోషల్ మీడియా పోస్టు ద్వారా వెల్లడించారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు, భవిష్యత్ అభిముఖ విద్యా వ్యవస్థ తయారీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రహ్లాద్ జోషి పునరుద్ఘాటించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. 375A అధికరణాల రద్దుకు సంబంధించి 7 క్రితం తీసుకున్న నిర్ణయం వల్ల జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ ప్రజల జీవితాల్లో సమూలమైన సకారాత్మక మార్పులు

0: భవించాయని, ఆ ప్రాంతాలు మునుపెరుగని అభివృద్ధిని చవిచూస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మౌలిక వసతులు విస్తృతమయ్యాయని, విద్య, వైద్య, వ్యవస్థాపక, క్రీడా రంగాల్లో అవకాశాలు ఎన్నో రెట్లు పెరిగాయని చెప్పారు. రాజ్యాంగ అమలు పటిష్టపడటంతో దశాబ్దాల పాటు రాజ్యాంగ హక్కులు కోల్పోయిన మహిళలు, అణగారిన వర్గాల వారికి వారి హక్కులు తిరిగి లభించాయని, వారు సాధికారులయ్యారని అన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో నిన్న ఏర్పాటైన ఆఫ్రికా డే వేడుకల్లో పాల్గొన్న విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఆఫ్రికాకు అతిపెద్ద వాణిజ్య పెట్టుబడి భాగస్వామి అయినందుకు భారత్ గర్విస్తోందని, గత ఏడాది ఇరు దేశాల మధ్య వాణిజ్యం 93 బిలియన్ల మేర జరిగినట్లు చెప్పారు. మన దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్థానిక నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు భారత్ ఆఫ్రికాతో సమ్మిళిత డిమాండ్ ఆధారిత అభివృద్ది సహకారాన్ని వాంఛిస్తోందని అన్నారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా చేసిన పోరు సహా భారత్ ఆఫ్రికాల మధ్య చారిత్రక సాంస్కృతిక బంధాలు బలమైనవని అన్నారు. అభివృద్ది చెందుతున్న గ్లోబల్ సౌత్ కు భారత్ కట్టుబడి ఉందని, భారతదేశ G20 అధ్యక్షత కాలంలో ఆఫ్రికా యూనియన్ కు శాశ్వత హోదా కల్పన ఇందులో భాగమేనని జయశంకర్ వ్యాఖ్యానించారు.
1: India is proud to be one of Africa's largest trade and investment partners. Our bilateral trade stands at $93 billion last year. Similarly, India has emerged as one of the top investors in Africa with cumulative investments exceeding $80 billion. And these are spread across a varied set of sectors from telecom, energy, pharmaceuticals, infrastructure, agriculture and digital services.
0: ఒమాన్ తో హార్ముజ్ జలసంధికి సంబంధించిన ఒప్పందం ఖరారు తుది దశలో ఉన్నట్లు ఇరాన్ తెలియజేసింది. వచ్చే వారంలో ఈ ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఒప్పందం ఖరారైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైన జలసంధి తిరిగి ప్రారంభమవడం, తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారం తొలగిపోయి యుద్దం ముగింపునకు దారితీయవచ్చని భావిస్తున్నారు. అయితే ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన ఆంక్షలను అమెరికా రద్దు చేస్తే తప్ప ఒప్పందం కుదరకపోవచ్చు. ఒప్పందం కుదిరినప్పటికీ హార్ముజ్ జలసంధిపై తన పట్టును పూర్తిగా వదులుకోబోమని ఇరాన్ స్పష్టం చేసింది. పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలకు సంబంధించిన నష్టాల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో తెలిపారు. హానికరమైన కంటెంట్, సైబర్ బైటింగ్, ఆన్లైన్ దోపిడీ, డిజిటల్ వ్యసనం వంటి ముప్పుల నుంచి పిల్లలను రక్షించడానికి ప్రభుత్వం అంతర్జాతీయ పరిణామాలను నిరంతరం గమనిస్తోందని పేర్కొన్నారు. కాగా బాలల లైంగిక వేధింపులకు చెందిన కంటెంట్, డీప్ ఫేక్ కంటెంట్, వేదిక నిర్వహణలో దొర్లుతున్న తప్పులకు సంబంధించి మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలియజేశారు. హాకీ. 16వ ఇండియా జూనియర్ మెన్ హాకీ పోటీల సెమీఫైనల్స్ కు ఒడిషా, పంజాబ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ జట్లు అర్హత సాధించాయి. కోయంబత్తూరులో జరిగిన డివిజన్ ఏ మ్యాచ్ లో పంజాబ్ కర్ణాటకను 5-2, ఒడిషా హర్యానాను 5-1, జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ ను షూటౌట్ లో మధ్యప్రదేశ్ దాద్రానగర్ హవేలీపై 7-3 గోల్స్ తో గెలుపు సాధించి సెమీఫైనల్స్ కు చేరాయి. ఇవాళ జరగబోయే సెమీఫైనల్స్ లో పంజాబ్ ఒడిషాతో, జార్ఖండ్ మధ్యప్రదేశ్ తో పోటీ పడతాయి. నిన్న సమావేశమైన రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన కమిటీ ఎంపీసీ కీలక విధాన రెపో రేట్లో ఎటువంటి మార్పులు లేకుండా 5.25% వద్దనే ఉంచాలని నిర్ణయించింది. తటస్థ వైఖరిని కొనసాగిస్తూనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అభివృద్ది లక్ష్యాలను 6.6 నుంచి 6.7 పెంచాలని నిర్ణయించింది. ముఖ్యాంశాలు మరోసారి. భారత్ లో కథన రీతులకు, కథలను చెప్పే ప్రక్రియకు ఎంతో ఘనచరిత్ర ఉందని నెట్ ఫ్లిక్స్ కోసీఈఓతో జరిపిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమ అధీనంలో ఉన్న భారతీయ జాలర్లను, వారి నౌకలను విడుదల చేయాలని భారత్ శ్రీలంకకు విజ్ఞప్తి చేసింది. ఒమాన్ తో హార్ముజ్ జలసంధికి సంబంధించిన ఒప్పందం ఖరారు తుది దశలో ఉన్నట్లు ఇరాన్ తెలియజేసింది. 16 ఇండియా జూనియర్ మెన్ హాకీ పోటీల సెమీఫైనల్స్ కు ఒడిషా, పంజాబ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ జట్లు అర్హత సాధించాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు విందాం శుభోదయం సింహపురి కార్యక్రమం.

0: శ్రోతలకు నమస్కారం. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా ఈనాటి సింహపురి సమాచారం ఇప్పుడు వింటారు. కోట, చిల్లకూరు మండలాల్లోని పలు గ్రామాల్లో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి బుధవారం కలెక్టర్ హిమాంశు శుక్లా భూములను పరిశీలించారు. ఈ క్రమంలోనే కోట మండలం విద్యానగర్ సమీపంలో జరుగుతున్న సాగరమాల రోడ్డు పనులపై ఆరా తీశారు. అనంతరం పుచ్చలపల్లిలో భూములను పరిశీలించారు. మహిళలు, చిన్నారుల భద్రత, రోడ్డు భద్రత అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, వాటికి సంబంధించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఎస్పీ అజితా వేజన్లా ఆదేశించారు. బుధవారం స్థానిక ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో నెలవారీ నేర సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదకర ప్రాంతాల మ్యాపింగ్, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని నివారణ చర్యలు చేపట్టాలన్నారు. గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని DM&HO సుజాత అన్నారు. బుధవారం రాపూర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె సందర్శించారు. వైద్య సిబ్బందితో సమావేశమయ్యారు. గర్భిణులకు అందుతున్న వైద్యంపై ఆమె చర్చించారు. ఆసుపత్రిలో దస్త్రాలను పరిశీలించి పలు సూచనలు అందజేశారు. తల్లిపాలతోనే బిడ్డకు ఆరోగ్యమని గూడూరు ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా అన్నారు. బుధవారం పట్టణంలో గడియార స్తంభం కూడలి వద్ద అవగాహన ర్యాలీని నిర్వహించారు. జిల్లాలో ఏపీటెట్ బుధవారం సజావుగా జరిగింది. ఆయా కేంద్రాలకు అభ్యర్థులు గంట ముందుగా చేరుకున్నారు. గంగవరంలోని గీతాంజలి, నెల్లూరులోని నారాయణ, కావలి PBR విశ్వోదయ ఇంజనీరింగ్ కళాశాలలు, పొట్టేపాలెంలోని జయశ్రీరామ్ ఇన్ఫ్రా ఐటీ సొల్యూషన్ కేంద్రాల్లో మొదటి రోజు పరీక్షలు జరిగాయి. తొలి రోజు 920 మంది హాజరు కావాల్సి ఉండగా 51 మంది గైర్హాజరయ్యారని DEO R బాలాజీరావు తెలియజేశారు. VSU పరిధిలోని వర్సిటీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు VSU అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. అర్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
1: మీరింతవరకు సింహపురి సమాచారం విన్నారు. ఆకాశవాణి సింహపురి FM కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు విందాం స్వరాచనం.

0: మీరింతవరకు స్వరార్చన విన్నారు.
1: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు శుభోదయం. సింహపురి కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెచ్ పై కార్యక్రమంలో.

0: ఇప్పుడు విందాం. జాతీయ విద్యా విధానం యొక్క లక్ష్యాలు, ప్రణాళిక, ఈ అంశం గురించి డాక్టర్ వేమూరి సత్యవతి గారి ప్రసంగం.
1: స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్ర సమరయోధుడు, సీనియర్ నాయకుడు, అకళంక దేశభక్తుడైన మౌలానా స్వరాజ్యం సిద్ధించాక మన మొట్టమొదటి విద్యామంత్రిగా భారతదేశపు జాతీయ విద్యా విధానానికి పునాది వేసి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1888 నవంబర్ 11 జన్మించారు. ఆజాద్ 1992 భారతరత్నగా కూడా గుర్తింపబడ్డాడు. మహాపండితుడు. ఉర్దూలో ఆయన మిత్రుడు మౌలానా హబీబుర్ రెహమాన్ ఖాన్ షేర్వానీకి వ్రాసిన 24 ఉత్తరాలు ఒక రచనగా 1946 ఒక గ్రంథంగా ప్రచురించారు. అది చాలా ప్రసిద్ధి పొందింది. ఇండియా విన్స్ ఫ్రీడమ్ ఆయన మరో ప్రముఖమైన రచన. ఉర్దూలో ఆధ్యాత్మిక గ్రంథాలన్నిటినో రచించారు. అలీగఢ్ ఉర్దూ యూనివర్సిటీకి ఆయన పారమైన సేవలు అందించారు. హిందూ మహమ్మదీయ సఖ్యతకు ఎంతగానో పాటుపడ్డారు. బెంగాలీ, హిందుస్థానీ, పర్షియన్, ఇంగ్లీషు భాషలలో మహాపండితుడు. ఆయనకి ఎంత పాండిత్యం అంటే గణితం, ఫిలాసఫీ, ప్రపంచ చరిత్రలలో ఆయన ఒక నడిచే గ్రంథాలయంలా అందరూ కొనియాడేవారు. 1947 విద్యాశాఖ మంత్రిగా ప్రారంభించిన ఆయన జీవితంలో 1952 నేచురల్ రిసోర్సెస్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ అనే విభాగానికి కూడా ఆయన్నే నియమించి ఆ బాధ్యతను కూడా స్వీకరింపచేశారంటే ఆయన సమర్థత ఎంత గొప్పదో మనకి వెల్లడవుతుంది. నవంబర్ 11 జాతీయ విద్యా దినోత్సవాన్ని ప్రతి కళాశాలలోనూ జరుపుకుంటూ విద్యాలయాలలో అనేకమైన చర్చలు, సమావేశాలు, పత్ర సమర్పణలు, పరిశోధనా ఫలిత ప్రకటనల వంటి అంశాలపై విస్తృతంగా సమావేశాలు జరుపుకుంటారు. అనేకమైనటువంటి ఫలితాలను రాబట్టి ప్రభుత్వానికి అందజేస్తారు. అనేక సమస్యలను గురించి కూడా విద్యావేత్తలు, సమాజంలో ఉన్న ప్రముఖులు కూడా పాలు పంచుకుని వారి అభిప్రాయాలను వ్యక్తం చేయటం జరుగుతుంది. దేశంలో ప్రతి భావి భారత పౌరుడికి తనకు తాను ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దబడే విద్యావకాశాల కల్పన కోసం అందరూ ఆలోచించాలి కదా. వారసత్వంగా ఆస్తిపాస్తులు, సిరి సంపదలను తాంబూలంలా అందించటమా? అది కాదు కదా. తనకు తాను సంపదను సృష్టించేలా ఒక బాలబాలికలను తయారు చేయాలి. బాధ్యత గల వ్యక్తిత్వంతో, దేశం పట్ల, జాతి పట్ల ప్రేమాభిమానాలతో మెలిగేలా సత్శీలాన్ని, వికాసాన్ని అందుకునే వారసత్వాన్ని విద్య ద్వారా అందించగలగాలి. అందుకు విద్యారంగానిది, ప్రభుత్వానిదే ప్రధాన బాధ్యత. అయినా సమాజంలో వివిధ వర్గాల వారు, ఉన్నత ఉద్యోగాలను అధిష్ఠించిన వారు, చక్కగా స్థిరపడిన వారు, దేశంలో అయినా విదేశాలలో అయినా మన దేశీయులుగా ఉన్నటువంటి ప్రముఖులైన వారందరూ, వీరితో పాటు ముఖ్యంగా బాలబాలికల తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా కీలకమైనది. ఎందుకంటే ఒక విత్తనం పెట్టి సరైన వాతావరణాన్ని కల్పించి మొక్కగా, వృక్షంగా అది చక్కగా ఎదిగి మంచి ఫలాలను అందుకునేలా చేయటంలో మనందరి పాత్ర ఉండాలి కదా. జాతీయ విద్యా విధానం భారతదేశపు విద్యా వ్యవస్థను మెరుగుపరచటానికి ఎప్పటికప్పుడు మార్పులు పరివర్తనాత్మకంగా తీసుకువచ్చింది. నిజమే. ఈ చట్టంలో భాగమే మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కూడా చేరుతుంది. ఇందులో ఈ రెండు శాఖలకి పరస్పరం ఒకే రకమైనటువంటి భావాలుంటాయి. భాషను నిర్బంధించకపోవటం కూడా ఇందులో జరిగింది. అయితే ప్రధానమైన లక్ష్యాలు మాత్రం ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు సమూలమైన మార్పులు తేవాలనేది, పాత వ్యవస్థను నవీకరించటం అనేది, వృత్తి విద్యా నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యతనియటం అనేవి ఈ మూడు అంశాలు ప్రముఖంగా పేర్కొన్నారు. మొదటి జాతీయ విద్యా విధానం 1968, రెండవ దానిని 1986 రూపొందించారు. అయితే 1992 దీనిని సవరించారు కూడా. భారత జాతీయ విద్యా విధానం 2020 జులై 29 ఆమోదించబడింది. NCERT, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, 2005 నాలుగవ జాతీయ పాఠ్య ప్రణాళికను 75 ఒకసారి, 88 2000 కూడా 3 ప్రచురించటం జరిగింది. విద్యలో సంస్కరణలు నిరంతరం రకరకాల కమిటీల ప్రతిపాదనలు, అభిప్రాయ సేకరణలు, ఇవి నిరంతరం ఎప్పటికప్పుడు సమస్యల్ని బట్టి జరుగుతూనే ఉంటాయి. ఇది జాతీయ విద్యా విధానం పరిశీలిస్తూ ఉంటుంది. నూతన విద్యా విధానం 2019 ప్రకారం పాఠశాల విద్య పూర్వపు కమిటీలన్నిటిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా 8 విభాగాలపై దృష్టిని కేంద్రీకరించింది. అవి శిశు సంరక్షణ, విద్యకు సన్నద్ధత అనేది మొదటిది. శిశు సంరక్షణ అనగానే మనందరికీ తెలుసు, అందరూ పసిపిల్లలు ఒకే రకమైనటువంటి ఆరోగ్యం కానీ వసతులతో కానీ ఉండరు కదా. కాబట్టి వారికి బలవర్ధకమైనటువంటి చక్కటి పోషణ అందించగలగటం అనేది కుటుంబ బాధ్యత, జాతి బాధ్యత కూడా. వారిని విద్యకు సన్నద్ధత అయ్యేటట్టుగా చేయటం అనేది మొదటి అంశంగా స్వీకరించబడింది. రెండవది అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞానం, అక్షరాలను గుర్తుపట్టి చదవగలగటం, రాయగలగటం, మరి సంఖ్యల్ని ఉపయోగించటం, ఇవన్నీ కూడా రెండవ అంశంగా స్వీకరించటం జరిగింది. 3, డ్రాప్అవుట్లు లేని అందరికీ అందుబాటులో విద్య. ఇది చాలా పెద్ద అంశం. డ్రాప్అవుట్లు అనగానే అనేక మంది పిల్లలు వారి వారి కుటుంబ పరిస్థితులను బట్టి, వారి వాతావరణాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, కుటుంబ అవసరాలను బట్టి మధ్యలోనే పాఠశాలకు, విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అటువంటి అంశాన్ని నిర్లక్ష్యం చేసి మధ్యలో చదువును ఆపేస్తూ ఉంటారు. ఇలా ఏ ఒక్క బాలబాలికలు ఉండకూడదనేది ఇందులో ముఖ్యమైనటువంటి అంశం. పాఠ్య ప్రణాళిక, బోధనా తత్వం, ఇవి 4వ అంశంగా స్వీకరించారు. పాఠ్య ప్రణాళిక ఎలా ఉంటే బాగుంటుంది అనే దాని మీద మేధావుల రూపకల్పనలో దానికి కొన్ని అంశాలను జోడించి బోధనా తత్వం కూడా కొన్ని మార్పుల్ని తీసుకొచ్చారు. 5వది ఉపాధ్యాయులు. ఈ ఉపాధ్యాయులను గురించినటువంటి సమస్తమైన విషయాలు ఇందులో చర్చించబడ్డాయి. 6వది సమానమైన సమ్మిళిత విద్య. అందరికీ మంచి అవకాశాలని కల్పించటం అనేదే ఇందులో ముఖ్యం. 7వది పాఠశాల కాంప్లెక్స్లు. కాంప్లెక్స్లు అనగానే పరస్పర సహకారంతో మేధస్సుని, వనరుల్ని, ఇతరమైనటువంటి అంశాలని సమంగా పంచుకోవటం, ఇది అందరి బాధ్యత. ఈ కాంప్లెక్స్ల వల్ల జరుగుతుంది. 8వది నియంత్రణ. మొత్తం ఈ విద్యా వ్యవస్థ మీద ఒక నియంత్రణ అనేటటువంటిది కూడా 8వ అంశంగా స్వీకరించారు. ఈ విధంగా ముఖ్యమైన జాతీయ విద్యా విధానంలోని ముఖ్యమైన భాగాలను 8 అంశాలుగా స్వీకరించారు. తరువాత విద్యారంగంలో వచ్చే సమస్యలు అసలు ఎలా ఉంటాయి, ఇవి మాటిమాటికి మారిపోతూ ఉంటాయా అంటే ఒక ప్రాంతానికి ఒక ప్రాంతానికి మారవచ్చు, కానీ మాటిమాటికి మారిపోయేవి చాలా తక్కువ ఉంటాయి. అవే సమస్యలు, అవే పరిష్కారాలు కాకుండా చిరు మార్పులతో మళ్ళీ మళ్ళీ మనకి సమస్యగా ఎదురవుతూ ఉండే సమస్యలు విద్యారంగానికి ఒక సవాలుగా తయారై మనకి ప్రతి సంవత్సరం ఎదురవుతాయి. అటువంటి వాటిలో ఈ డ్రాప్అవుట్లు ముఖ్యాతి ముఖ్యమైనది. ప్రతి సంవత్సరం ప్రతి ప్రాంతంలో

సమస్యల్ని పరిష్కరించే దిశగా ప్రభుత్వం కేవలం విద్యారంగపు సంస్కరణల వలన మాత్రమే చేయజాలదు. దీనికి ప్రజల సహకారం చాలా చాలా అవసరం. ఇక పాఠ్యాంశాలు బోధించటంలో అనేకమైన మార్పులు వచ్చాయి. ముఖ్యంగా సాంకేతికత చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా జాతీయంగా స్థానికమైన సంప్రదాయాలు, సంస్కృతులు, స్థానిక భాషలు, నైపుణ్యాలు, శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత, విమర్శనాత్మకత, అదనపు పాఠ్యాంశాల బోధనలో క్రీడలు వంటివి, ఐచ్ఛికత, ఇలాంటివన్నీ దేశమంతటా ముఖ్యమైనటువంటి విద్యా అంశాలే అవుతున్నాయి. 10వ తరగతి తరువాత సుమారుగా 51.3% మాత్రమే మిగులుతున్నారు. అంటే జనాభాలో సగం మంది చదువుకు దూరమై వారేమవుతున్నారు? బాలకార్మికుల, ఇతర వ్యాపకాల్లో మునిగిపోయారా? సంఘ విద్రోహ శక్తులుగా ఉంటున్నారా? దురభ్యాసాలకి లోనవుతున్నారా? వారి సమయమంతా ఎలా గడుపుతున్నారు? లేదా ఎవరి ప్రోద్బలంతో వారు ఇలా అవుతున్నారు అనేటటువంటివన్నీ కూడా విద్యారంగంలో ఒక సమస్యలుగా కనిపించి సమాజ జీవితాన్ని, ఒక శాంతి వాతావరణాన్ని దూరం చేస్తున్నాయి. కాబట్టి ఈ డ్రాప్అవుట్లు లేకుండా మన దేశపు బాలబాలికలు అందరూ చదువుకోవాలనే అంశం నెరవేరాలంటే ఏం చేయాలి? ఇది ఒక సవాలు. నూతన జాతీయ విద్యా విధానం 2020లో విద్యా వ్యవస్థను వివరించే క్రమంలో దీన్ని మెరుగుపరచటం కోసం నైపుణ్యాలను అభివృద్ధి చేయటానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. విద్యార్థి కేంద్రీకృత విధానాన్ని అమలు చేయాలనేది ముఖ్యమైనది. దీన్ని చాలామంది అంగీకరించారు. మానసిక తత్వశాస్త్రవేత్తలు కూడా పూర్వకాలంలో గురుకులాలు గురువు కేంద్రంగా ఉంటే, ఇప్పుడు ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో విద్యార్థి కేంద్రంగా బోధన జరుగుతోంది. ఇందుకోసం సాంకేతికత, టెక్నాలజీని సమర్థవంతంగా, అర్థవంతంగా దేశమంతటా అమలు చేసి ఉపయోగించటం జరుగుతోంది. గ్రామీణ బాలబాలికలకు, పట్టణ విద్యార్థులకు వృత్తిపర శిక్షణ ప్రాథమిక దశ నుంచి ఉన్నత విద్య వరకు లక్ష్యంగా అమలు చేయాలనేది కూడా ఉమ్మడి జాబితాలో చేర్చారు. రాష్ట్రాలు, కేంద్రం బాధ్యత తీసుకోవాలని నిర్ణయించారు. విద్యపై ప్రతి రాష్ట్ర వ్యయాన్ని వీలైనంత త్వరగా జీడిపిలో 6% పెంచటం ఒక లక్ష్యంగా చేశారు. ఇక ఈ మొత్తం చట్టంలో భాషలు, వీటి అంశం గురించి చూస్తే జాతీయ విద్యా విధానంలో భాషలకు ఉన్నంత ప్రాముఖ్యత చాలా చాలా గొప్పది. ప్రత్యక్షంగానే కాక పరోక్షంగా కూడా భాషల ప్రభావం మనిషి జీవితమంతా ప్రసరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా విద్యావేత్తలు, అనేక మంది మానసిక శాస్త్రవేత్తలు అక్షరాభ్యాసం నుంచి మాతృభాషలో విద్యాబోధ విద్యార్థి మానసిక వికాసానికి తోడ్పడుతుంది అనేది అందరూ అంగీకరించారు. కాబట్టి కనీసం 5వ తరగతి వరకు, కొందరు 8వ తరగతి వరకు, మరికొందరు 10వ తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధన ఉండాలనేది ప్రతిపాదనలుగా అమలు చేయటం కూడా చాలా వరకు జరిగింది. గాంధీజీ కూడా మాతృభాషలో విద్యాబోధన గురించి ఆయన తన స్వీయ చరిత్రలో కూడా చెప్తారు. ఇది చాలా అవసరమైనదని. స్థానిక భాషలు, మాతృభాషలో విద్యాబోధ అందించటం ఎంతో అవసరమని అంగీకరిస్తూనే ఉన్నారు. కానీ మాతృభాషని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న తీరు కూడా కొన్ని రాష్ట్రాలలో కనపడుతోంది. దీనికి కారణమేమిటంటే, విద్యను బాలబాలికల సమగ్రాభివృద్ధి అనే దానికోసం అనే విషయాన్ని పక్కన పెట్టేసి ఆంగ్ల భాషా వ్యామోహంతో కానీ, విదేశీ విద్య అని, విదేశాలలో ఉద్యోగాలనేది ఒక ఆకర్షింపబడే అంశంగా ప్రతి తల్లి తండ్రి ఆలోచిస్తున్నారు. దీనివల్ల సమగ్రమైన బాలబాలికల వికాసానికి వారు దూరమై నిర్బంధంగా ఇతర భాషలను నేర్వాల్సి వస్తోంది. వాటిలో పూర్తి పరి

జ్ఞానాన్ని కూడా ఎక్కువ మంది పొందలేకపోతున్నారు. భాషలు దేశపు వారసత్వపు సిరులు. భాషలు నేర్వకుండా, మాట్లాడకుండా, చదవకుండా, వ్రాయకుండా, రచనలు రాకుండా ఉంటే ఆ భాషలు క్రమక్రమంగా అంతరించిపోవటం జరుగుతుంది. జాతీయ విద్యా విధానంలో మాతృభాష స్థానిక భాషలలో బోధన తప్పనిసరి చేయాలి, కానీ ఐచ్ఛికం చేయరాదు. ఎందుకంటే ఒకనాడు ఇన్ని భాషలతో సుసంపన్నమైన మన దేశంలో ఇప్పుడు కేవలం ఇంత తక్కువ భాష ఉంది అని అనిపించుకోవటం మన సంస్కృతిని, మన వారసత్వాన్ని మనం కోల్పోవటమే కదా. ఇక నూతన విద్యా విధానంలో పాఠశాల విద్యలోని దశలని 4 విభాగాలుగా హై స్కూల్ వరకు నిర్ణయించారు. వాటిని శిశు సంరక్షణ విద్య, ఇవి 3 సంవత్సరాల బాలబాలికల నుంచి 1-2 తరగతుల వరకు ఉంటుంది. అంగన్వాడీ, శిశు విద్యా కేంద్రాలు ఒక రకమైనటువంటి సిలబస్ని రూపొందించి ఆరోగ్య మహిళా శిశు సంక్షేమ శాఖల సహకారంతో దీన్ని ఏర్పరిచారు. ఇక 2వ విభాగం ప్రాథమిక విద్య, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. 3, 4, 5 తరగతులు 11 సంవత్సరాల వరకు చక్కటి పునాది వేయాలనేటటువంటి లక్ష్యంతో భాషా జ్ఞానం కీలకంగా రూపొందించబడింది. 3వది మాధ్యమిక విద్య, 6, 7, 8 తరగతులు 14 సంవత్సరాల వరకు. ఇక 4వది సెకండరీ విద్య, 9, 10, 11, 12 తరగతులు 18 సంవత్సరాల వరకు. ఇది ఐచ్ఛిక అంశాల దశ కూడా అవుతోంది. ఆ తరువాత ఉన్నత విద్య డిగ్రీ యూనివర్సిటీ స్థాయిలలో నిర్ణయించారు. ఇక వీటిలో ముఖ్యంగా పరీక్షా పద్ధతి ఎలా ఉంటుంది? నూతన జాతీయ విద్యా విధానంలో జాతీయ పరీక్షల ఏజెన్సీని ఏర్పరచాలి అనే ఒక ప్రతిపాదన అయితే ఉంది. పరీక్షా విధానం యూనిట్ విభాగాలలో సబ్జెక్టు వ్రాయటమే కాక విషయ పరిజ్ఞానమే కాక విద్యార్థుల హాజరు, వారి ప్రవర్తన తీరు, బాధ్యత ఇటువంటి విషయాలకు కూడా మార్కులు ఇవ్వటం జరుగుతోంది. కోచింగ్ పెరిగింది. 40 సెమిస్టర్ల ప్రతిపాదన కూడా ఉంది. ప్రాజెక్టు వర్కులకి ప్రాధాన్యతనియటం కొత్త విద్యా విధానంలో ప్రాముఖ్యతని ఇచ్చారు. పాఠ్యాంశాల బోధనలో చిన్న మార్పు కంఠస్థం కాక మూల అంశాలకి అన్ని సబ్జెక్టుల పాఠ్యాంశాలకు, సహ పాఠ్యాంశాలకు, సాంకేతికతకు మిక్కిలి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఇక ఉపాధ్యాయుల విషయం చూసుకుంటే సమర్థతకే ప్రాధాన్యతనిస్తూ అదనపు పనుల నుంచి తప్పించాలనే ప్రతిపాదన ఉంది. వాలంటీర్ వ్యవస్థను తొలగించటం కూడా ఇందులో చేర్చారు. జాతీయ విద్యా ప్రమాణాలు పెరగటంలో ఉపాధ్యాయుల ప్రమాణాలు పెంచటానికి జాతీయ వృత్తి ప్రమాణాలు ఉండాలి అనేది ముఖ్యంగా సూచించబడింది. ఇలా మన ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం, ఓవర్సీస్ డెవలప్మెంట్ అథారిటీ ODA ఇవన్నీ కలిసి APPEP ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అనేది ఏర్పడింది. వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుట్టబడి ఆధునికత, అనేకమైనటువంటి సౌకర్యాలు, మార్పులు తీసుకురావటం కూడా ఒక శుభావహమైన విషయం. సర్వశిక్ష అభియాన్ 2002-03 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమై మన రాష్ట్రంలో అనేకమైనటువంటి కార్యక్రమాలకి రూపకల్పన చేసింది. రాజీవ్ విద్యా మిషన్ పేరుతో దీనిని 14 సంవత్సరాల వయసు వరకు కూడా సవరించారు. ఇలా ఎన్నో మార్పులు చేసిన ఆచరణ ముఖ్యం కాబట్టి, తరగతి వాతావరణం ముఖ్యం కాబట్టి విద్యార్థులని తీర్చిదిద్ది మంచి పౌరులుగా దేశానికి అందించటంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు అందరూ కూడా కలిసి సంయుక్తంగా ఒక చక్కటి స్వభావహమైన వాతావరణాన్ని సృష్టిస్తే జాతీయ విద్యా విధానం రూపొందించటంలో ఉన్న లక్ష్యాలని నెరవేరుతాయి. నిర్లక్ష్యం లేని చిత్తశుద్ధి

0: మంచి ఫలితాలను ఇస్తుంది కదా. మన భారతదేశం ఈ జాతీయ విద్యా విధానం ద్వారా చక్కటి విద్యని బాలబాలికలకు అందించి ప్రపంచ దేశాలలో మంచి పేరు తెచ్చుకుంటుందని తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒక చక్కటి సమిష్టి కృషి చేయాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నా.
1: మీరింతవరకు జాతీయ విద్యా విధానం లక్ష్యాలు ప్రణాళిక ఈ అంశం గురించి డాక్టర్ వేమూరి సత్యవతి గారి ప్రసంగం విన్నారు.
2: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
3: తెలీదు.
2: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
3: తెలీదు.
2: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
3: తెలీదు.
2: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
3: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
4: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
2: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
4: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.

0: గత సంవత్సర కాలంగా మీ ఆదరాభిమానాలు చూరకొని విజయవంతంగా ప్రసారమవుతున్న విహారీ మీ యాత్రా సహాయకారి ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. తప్పక వింటూ ఉండండి విహారీ మీ యాత్రా సహాయకారి 102.7 MHz పై మీ అభిమాన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు శుభోదయం. సింహపురి కార్యక్రమం వింటున్నారు 102.7 MHz పై. కార్యక్రమంలో ఇప్పుడు ఆలోచనాలోచనం వింటారు.
2: ఆదిమ కాలం నుంచి స్త్రీ శక్తి తోడు లేకుంటే పంట చేతికి రాదు, వంట నోటికి అందదు. ప్రపంచానికి వ్యవసాయం నేర్పించిందే స్త్రీ. అందుకే స్త్రీ సాయమే మన వ్యవసాయం అంటారు. స్త్రీలు పూనుకున్న పనులన్నీ సస్యశ్యామలం అవుతాయి. నిజానికి ప్రతి మంచి పనిలోనూ ఆనందం ఉంది. ఆనందంలో ఆరోగ్యం అంతర్లీనంగా దాగి ఉంది. అలాంటి ఘటన ఒకటి ఎడారి జీవనంలో కనిపిస్తుంది. ఎడారి అంటేనే చెట్టు పుట్ట వాగు వంక లేని ప్రదేశం. ఎడారుల్లో చూద్దామన్న పచ్చని చెట్టు కనిపించదు. దానికి ప్రధాన కారణం నీరు లేకపోవడమే. నీటి వసతి అరకొరా ఉన్న ప్రాంతాల్లో జనజీవన సంచారం చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కడో 2-3 కుటుంబాలుంటే గొప్పే. ఎక్కడ జనజీవనం ఉంటుందో అక్కడ పశు సంపద కూడా వృద్ధి అవుతుంది. పశుగణం తోడైతే మానవ జీవన విధానం కాస్తంత మెరుగ్గానే ఉంటుంది. ఎడారుల్లో జీవించేవారు సాధారణంగా ఏదన్నా కొండ ప్రాంతాన్ని ఆసరా చేసుకుంటారు. కొండ ఉన్న దరిదాపుల్లో చిన్న సెలయేరు కానీ, నీటి చలమలు కానీ, చిన్న చిన్న నీటి గుంటలు కానీ ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో తాత్కాలికంగా సంచార వాసులు కాలం గడుపుతారు. వాతావరణం అనుకూలంగా ఉంటే కొంతకాలం చిన్నపాకలు వేసుకొని జీవిస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఒక మహిళ నిత్యం వంట వార్పు చేసేటప్పుడు ఉపయోగించే నీళ్లు వృధా కాకుండా తన పరిసర ప్రాంతాల్లో విత్తనాలు నాటేది. విత్తనాలు పెట్టిన ప్రతిసారి ఆనందించేది. విత్తనం వేసిన పాదుల్లో చేతులు కడిగిన నీళ్లు, వంటకు వాడిన నీళ్లు, ఇతరత్రా ఉపయోగించే నీరు పారబోయకుండా విత్తనాలు వేసిన పాదుల్లో పోసేది. అవి చిన్ని చిన్ని మొక్కలుగా ఎదిగే క్రమంలో వాటిని తన బిడ్డలుగా భావించి ఆనందించేది. చేసిన మంచి పనికి తృప్తి పడేది. అలా ఆమె చేసే మంచి పని చూసి కుటుంబంలోని వాళ్ళంతా సమయాన్ని బట్టి వాళ్ళు విత్తనాలు నాటేవాళ్ళు.

0: అలా వాళ్ళు నాటిన విత్తనాలు మొలకెత్తి పెద్దగా పెరుగుతూ ఉంటే అందరూ ఆనందించేవారు. అలా వారి జీవన క్రమంలో మొక్కలు నాటడం జీవితంలో ఒక భాగం అయింది. కాలం గడిచే కొద్దీ ఆ మొక్కలే వృక్షాలయ్యాయి. వృక్షం ఎదిగినందువల్ల గాలి తేమ పుష్కలంగా ఉండేది. వాతావరణంలో మార్పు కనిపించింది. స్వచ్ఛమైన ప్రాణవాయువుతో పాటు పండ్లు లభించేవి. మంచి పండు తిన్న ప్రతిసారి అందరికీ ఆనందంతో పాటు సంతృప్తి కలిగేది. అలా ఎడారిని సస్యశ్యామలం చేసిన ఘనత ఆ స్త్రీలకే దక్కుతుంది. ఒక పనిలో తృప్తి చెందినప్పుడు శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. దీన్నే వైద్య పరిభాషలో సెరిటోనిన్ విడుదల అంటారు. స్నేహితులకు బంధువులకు అపరిచితులకు ఆపదలో ఉన్నవారికి సహాయం చేసినప్పుడు సహజంగా కొంత సంతృప్తి కలుగుతుంది. అలా తృప్తి చెందిన సమయంలో శరీరంలో సెరిటోనిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. జీవ సంబంధమైన పనితీరు మెరుగుపడుతుంది. అందుకే చేసే ప్రతి పనిలోనూ సంతృప్తి పొంది ఆనందించాలి. సేవాభావంతో పనిచేసేది ఏదైనా సరే ఆ సమయంలో సెరిటోనిన్ అనే హార్మోన్ విడుదలయ్యి ఆనందం ద్విగుణీకృతమవుతుంది. సమాజ నిర్మాణంలో మనమంతు కర్తవ్యంతో ఏ మంచి పని చేసినా అది ఆనందం కలిగిస్తుంది. ఇతరులకు చేయూతనందించిన శరీరంలో సెరిటోనిన్ విడుదలయ్యి ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. నిజానికి సెరిటోనిన్ మంచి పనిలోనే కాదు, మన ఆహార పదార్థాల్లో కూడా లభిస్తుంది. వాటిల్లో టమాటా, అరటిపళ్ళు, పైనాపిల్, కివీతో పాటు చాక్లెట్, కోక్ మొదలైనటువంటి వాటిల్లో కూడా లభిస్తుంది. కానీ పరోపకార పరాయణత్వంలో ఉన్నంత సంతృప్తి, సర్వజన శ్రేయస్సులో ఉన్న సామాజిక ఆనందం వల్ల సర్వ సమాన భాగ్యోదయంతో పాటు ఆరోగ్య జీవన శుభజీవనం ఏర్పడుతుంది. అదే తృప్తి గల జీవన రాగం, అదే సంతృప్తి గల జీవన గమ్యం.
1: శ్రోతలు ఇప్పటి వరకు ఆలోచనాలోచనం విన్నారు.
2: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం. ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియచేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగొంగ కాలనీ, పొదలకూరు రోడ్, నెల్లూరు, పిన్ 524004 కి, లేదా ఇమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలుపవచ్చు.
3: సేవ్ అవర్ ఎర్త్, స్టాప్ ప్లాస్టిక్ పొల్యూషన్, సే నో టు సింగిల్ యూస్ ప్లాస్టిక్.
1: శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం విందాం.

0: లలిత గీతం విన్నారు. మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది, మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.
1: మీరింతవరకు శుభోదయం సింహపురి కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: 60,000 ఎకరాలకు సాగు తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో కాకినాడ జిల్లాను చెత్తరహిత జిల్లాగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. పెద్దాపురం, సామర్లకోట పట్టణాల్లో ప్రజా సౌకర్యాలు, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. పెద్దాపురంలో సుమారు 4,06,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంటును ముఖ్యమంత్రి దృశ్య మాధ్యమం విధానంలో ప్రారంభించినట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రస్తుతం రోజుకు 25 టన్నుల చెత్తను సేకరిస్తున్న పట్టణంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోజుకు 40 టన్నుల పొడి తడి చెత్తను శాస్త్రీయ పద్దతిలో శుద్ది చేసే సామర్థ్యంతో ఈ ప్లాంటును నిర్మించినట్లు ఆయన తెలిపారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జీజీహెచ్లోని ఎమర్జెన్సీ, ఐసీయు, ఈఆర్ఐసీయు వార్డులతో పాటు ఎక్స్రే, ఎంఆర్ఐ విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్య సేవలు, పారిశుద్ధ్య నిర్వహణ, శౌచాలయాల సౌకర్యాలు, మందుల లభ్యతపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలు, సదుపాయాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. కాకినాడ నగరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో షైనింగ్ స్టార్స్ 2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకుని మరింత కృషి చేసి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఇంటింటా చెత్త సేకరణ ప్రక్రియను మరింత పటిష్టంగా అమలు చేయడంతో పాటు సేకరించిన ఘన వ్యర్థాలను శాస్త్రీయ పద్దతుల్లో నిర్వహించడంలో అధికారుల పాత్ర కీలకమని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ తెలిపారు. కాకినాడ నగరంలో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు చెందిన పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులకు ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026 కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026 అధికారులకు అవగాహన కల్పించారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి, విద్యా పురోగతికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం ఎంతో కీలకమని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ తెలిపారు. పిఠాపురం మండలం జగ్గయ్య చెరువులోని శ్రీ బాదం మాధవరావు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం 4.0 మెగా పీటీఎం కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల చదువు, ప్రతిభ, సమయపాలనతో పాటు పాఠశాలలో అందుతున్న సౌకర్యాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడమే ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సాగునీటి సలహా సంఘం సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఖరీఫ్ సాగునీటి విడుదలపై సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లా ప్రజాప్రతినిధుల సూచనల మేరకు ఏలేరు ఆయకట్టు పరిధిలోని 53,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఏలేరు జలాశయం నుంచి 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ప్రత్యేక సాగునీటి సలహా సంఘం నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. కాకినాడ జిల్లా ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవా సౌకర్యాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్, రెడ్క్రాస్ జిల్లా అధ్యక్షులు ఎంఎన్ హరేందర్ ప్రసాద్ తెలిపారు. ఇప్పటి వరకు మీరు కాకినాడ జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన పివివి వరప్రసాద్, ఆకాశవాణి కాకినాడ జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35. ఇప్పుడు విందాం విహారీ ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనపై ప్రత్యేక కార్యక్రమం. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు.

మాత ఆలయమని, కాంగ్రాదేవి ఆలయమని, నాగర్కోట ధామ్ అని అనేక పేర్లతో పిలుస్తారు. కాంగ్రా పట్టణం నడిబొట్టున వెలసిన ఈ ఆలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన

తన భర్త అయిన పరమశివునికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి యోగాగ్నిలో తన దేహాన్ని త్యజించింది. అనంతరం పరమశివుడు సతీదేవి దేహాన్ని భుజాన వేసుకుని

పురాణం ప్రకారం పాండవులు అజ్ఞాతవాస సమయంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అమ్మవారు వారికి స్వప్నంలో దర్శనమిచ్చి తాను నాగర్కోట ప్రాంతంలో ఉన్నానని, తనకు ఆలయం నిర్మించమని సూచించినట్లు అమ్మవారి ఆదేశాన్ని అనుసరించి పాండవులు ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఇక్కడి అమ్మవారు

చేసి ఆలయ సంపదను దోచుకున్నట్లు, ఆ తరువాత కూడా అనేక మార్లు ధ్వంసం చేయబడి అనంతరం పునర్నిర్మించబడినట్లు తెలుస్తోంది. 1905 ఏప్రిల్ 4 సంభవించిన భారీ భూకంపం కారణంగా కాంగ్రా ప్రాంతంలోని అనేక చారిత్రక నిర్మాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శ్రీ భజేశ్వరి దేవి ఆలయం కూడా ఆ భూకంపంలో తీవ్రంగా ధ్వంసమైంది. ఆ తరువాత ఈ ఆలయం పునర్నిర్మించబడి అనేక మార్లు పునరు

రక్షక గోడల ప్రాకారం మూడు గోపురాకార కుంభజాలు కలిగి ఉండి ప్రత్యేకంగా వెండి తలుపులు, వెండి దేవతామూర్తులను కలిగి గర్భాలయం వెలుపల సింహాలు,

మనశ్శాంతి ప్రసాదించే మాతగా పూజిస్తారు. ప్రత్యేకంగా నవరాత్రి పర్వదినాల్లో ఈ ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.

ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇంకా చైత్ర నవరాత్రులు, శారదా నవరాత్రులు, మకర సంక్రాంతి పర్వదినాల్లో ప్రత్యేక అలంకారాలు, పూజలు, హోమాలు, భజనలు నిర్వహిస్తారు. ఈ సమయంలో జరిగే ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి

ప్రదేశాలు అనేకం ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ ను దేవభూమిగా పిలుస్తారు. ఈ దేవభూమిలోని కాంగ్రా ప్రాంతం పురాణ, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగి ప్రాచీన కాలంలో నాగర్కోట్ పేరుతో ప్రసిద్ధి చెందింది. కాంగ్రా కటోచ్ రాజవంశ చరిత్రతో ముడివడి ఒకవైపు దౌలాధార్ పర్వత శ్రేణులు, మరోవైపు పచ్చని లోయలు, నదులు, సరస్సులు, పురాతన ఆలయాలు,

పురాతనమైన ఆలయం. ఈ ఆలయానికి ముందు భాగంలో పవిత్రమైన కుండాన్ని మనం దర్శించవచ్చు. సహజమైన నీటి ఊటలతో ఈ కుండం నిండి ఉంటుంది. ఆలయం నుంచి కొంత దూరం ప్రయాణిస్తే బక్సు జలపాతం మనకు కనిపిస్తోంది. వర్షాకాలం అనంతరం ఈ జలపాతం మరింత అందంగా కనిపిస్తుంది.

కోటలు, పచ్చటి లోయలు, దౌలాధర్ పర్వత దృశ్యాలతో ఈ ప్రాంతం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ తోటల మధ్య ప్రయాణం చేస్తూ హిమాలయ పర్వతాల అందాలను చూడడం ఒక ప్రత్యేకమైన అనుభూతి. పాలంపూర్ పరిసరాలలో అనేక దేవాలయాలు, ప్రకృతి ప్రదేశాలు, గ్రామీణ పర్యాటక ప్రాంతాలు

ఈ మరో అరుదైన దర్శనీయ ప్రదేశం ఈ బాత్కీలడి దేవాలయాల సముదాయం. సంవత్సరంలో సుమారు 8 నెలల పాటు పాంగ్ డ్యామ్ రిజర్వాయర్ యొక్క నీటిలో ఈ పురాతన దేవాలయాలు మునిగి ఉంటాయి. నీటి మట్టం తగ్గే సమయంలో అనగా మార్చి నుంచి జూన్ మధ్యకాలంలో ఈ ఆలయాలు బయటకు కనిపిస్తాయి. 6 నుంచి 8 ఆలయాల సముదాయంగా ఉన్న ఈ ప్రదేశాన్ని పాండవులు ప్రతిష్ఠించారు.

దేవాలయాలతో పాటు శ్రీ బాంగ్లాముఖి మాత ఆలయం, శ్రీ ఆది హిమాని చాముండా ఆలయం, శ్రీ ఆశాపురి మాత ఆలయం, శ్రీ కాళేశ్వర్ మహాదేవ ఆలయం, శ్రీ గడ్మాత ఆలయం, బాణగంగా ఘాట్ వంటి అనేక ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి. ధౌలాధర్ పర్వతాల మధ్య ఉన్న శ్రీ ఆది హిమాని చాముండా ఆలయం సుమారు 3180

కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీప రైల్వే స్టేషన్ ఆంగ్రా రైల్వే స్టేషన్. ఇది హిమాచల్ ప్రదేశ్ లోని నారో గేజ్ రైల్వే మార్గంలో సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ధర్మశాల నుంచి కాంగ్రా సుమారు 17 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. చండీగఢ్, పఠాన్కోట్, ధర్మశాల, మెక్లియోడ్గంజ్, పాలంపూర్, జ్వాలాముఖి వంటి ప్రాంతాల నుంచి రోడ్డు మార్గంలో కాంగ్రాకు చేరుకోవచ్చు. ఈ ప్రాంతానికి హిమాచల్ ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ వారి బస్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి కనుక సులభంగా చేరుకోవచ్చు.

యాత్రా సహాయకారి విహారి ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనపై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పటి వరకు విన్నారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.

ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం. కార్యక్రమంలో తండేల్ చిత్రం కోసం నకాష్ అజీజ్ మరియు శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ గీతం విందాం.

0: మీరింతవరకు తండేల్ చిత్రగీతం విన్నారు. సభలు, సమావేశాలు, ప్రకటనలు, ప్రచారాలు, వేడుకలు, ఉత్సవాలు, పర్యటనలు, ప్రశంసలు, ఇలా సమాచారం ఏదైనా ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక ఈ వారం మన నెల్లూరు. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:00. ఇప్పుడు విందాం భారత ప్రభుత్వ న్యాయ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: Bring your talk on senior citizens, care, system, vulnerability to abuse, welfare, awareness and strengthening access to justice by Dr. Abha Chaudhary, Founder, Secretary and Chairperson, Anugraha RRTC. This talk was part of a webinar organized by the Department of Justice.
2: Senior citizens care ka, chahe wo gaon mein ho, chahe wo shaharon mein ho, uske prati jagrutta karni ho ya पॉलिसी मेकर्स, एनजीओस, सिविल सोसाइटी या वाइडर सोसाइटी को इसमें इंटीग्रेट करना हो. एक ब्रॉड पिक्चर कि भारत धीरे से ही सही पर एजिंग सुनामी की ओर हम धीरे धीरे बढ़ रहे हैं. बेहतर मेडिकल सुविधाएं और जो लॉन्जिविटी है उसकी वजह से जो लाइफ एक्सपेक्टेंसी है वो बढ़ रही है और धीरे धीरे ये जो संख्या है ये चिंता का कारण मेरे विचार से नहीं है. यदि हम सही प्रकार के केयर सिस्टम्स, इंस्टीट्यूशनल मैकेनिज्म्स और जो हमारी मल्टीपल पॉलिसीज हैं गवर्नमेंट या स्टेट गवर्नमेंट की या सेंट्रल गवर्नमेंट की, उनका क्रियान्वयन सही रूप से करें तो ये चैलेंज नहीं पर बल्कि हमारे लिए एक ये बोन बनकर आ सकता है. हमारी संस्कृति में और हमारे समाज में प्राचीन काल से ही जो एक

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయండి. హాయ్,
2: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు, హలో అభిరుచి. ప్రత్యక్ష ఫోన్ ద్వారా శ్రోతలకు ఉన్న సినీ గీతాలు వింటున్నాం కదా. కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం. నమస్కారం అండి. హలో అభిరుచి అండి, చెప్పండి. చెప్పండి. సుమంగళి చిత్రం నుంచి ఏ పాట వింటారండి? ఖద్రవర్ష గారు. ఓకే అండి, మీరు కోరుకున్న పాట విందాం. అలాగే మేడం, మీరు కోరుకున్న వారందరి కోసం కూడా ఈ పాట.

మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.

0: హలో అభిరుచి కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్కారం అండి.
1: నమస్తే అండి.
0: మీ పేరు చెప్పండి.
1: నా పేరు పద్మ.
0: పద్మ గారు బాగున్నారా?
1: బాగున్నా. మీరు బాగున్నారా?
0: బాగున్నామండి. ఈరోజు ఏ మూవీ నుండి పాట వింటారు?
1: రాజకుమారిలో వచ్చారే
0: రాజకుమారుడు, ఆ మూవీ నుండి సాంగ్ వింటారు. అలాగే అండి, కోరుకున్న శ్రోతలు ఉన్నారా?
1: పుష్ప, పద్మ, ప్రసాద్, విజయమ్మ, సుబ్బమ్మ, వరలక్ష్మి, వేణు, అందరి కోసం, మోనజా కోసం కూడా.
0: అలాగే అండి, పద్మ గారు మీరు కోరుకున్న పాట ఇప్పుడు విందాం.
1: మీకోసం కూడా ఎక్కువ
0: ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. మీరు కోరుకున్న వారందరి కోసం కూడా ఈ పాట. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి.

మీరు ఇప్పటి వరకు హలో అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ ద్వారా శ్రోతలు కొన్న సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం. సమయం 9:31. ఇప్పుడు వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న సినీ గీతాలు వింటారు. ఈ కార్యక్రమానికి మీరు మాకు వాట్సాప్ పంపించవలసిన మా నెంబర్ 7901084415. ఈ నెంబర్కి వాట్సాప్ పంపించి మీకు నచ్చిన పాటను మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ద్వారా వినవచ్చు. కార్యక్రమంలో ముందుగా ఈ వాట్సాప్ మనకు చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణ

0: అలో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: కార్యక్రమంలో మరొక వాట్సాప్. సాహస వీరుడు సాగర్ కన్య చిత్రం నుంచి మా కోసం పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా వీరు మూసాపేట నుంచి ఈ వాట్సాప్ మనకు పంపించారండి. వీరి కోసం ఈ పాట విందాం. అంతకంటే ముందు
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు హలో అభిరుచి వాట్సాప్ సందేశాల ద్వారా కూడా సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో మరొక వాట్సాప్, నమస్తే శుభోదయం. నమస్తే అండి. ఈ వాట్సాప్ మనకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు, గొల్లపూడి నాగలక్ష్మి, రేవతి యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి గారు పంపించారు. వీరు 1992 వచ్చిన నటకిరీటి రాజేంద్ర

కార్యక్రమంలో మరొక వాట్సాప్ చూద్దాం. ఈ వాట్సాప్ మనకు లక్ష్మయ్య, బాలీశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లుంబిన్ కుమార్, సిద్ధార్థ, అధిర, త్రివర్ణ.

రతన్ సింహ, విక్రమ్ సింహ వీరు నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుండి వాట్సాప్ పంపించారు. దసరా బుల్లుడు చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. సింహపురి ఆకాశవాణి సిబ్బందికి నమస్కారాలు అంటున్నారు. నమస్కారం అండి. స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, యశ్వంత్, సుధీర్. సీతారామ కళ్యాణం చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత. ఆకాశవాణి వారికి నమస్కారాలు. మీకు కూడా నమస్కారం అండి. మా కోసం గుండమ్మ కథ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. నారాయణరెడ్డిపేట నుంచి ఈశ్వరమ్మ, ఈశ్వరయ్య తోట నుంచి పందిరి రామకృష్ణ, సంగీత. గుడ్ మార్నింగ్ అంటూ మనకు వాట్సాప్ పంపించారు. కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ గారు, విజయ, అభినయ్, సాయి కిరణ్, ఎండి రహీం, అలాగే కుమార్ గారు. వీరు ద వారియర్ నుంచి సాంగ్ అడుగుతున్నారు. అలాగే మరొక వాట్సాప్, పూజాఫలం చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్, ఎద్దుమైలారం నుండి. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం నుంచి పాపినిపాలెం నుంచి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, క్రాంతికుమార్, అశోక్ వీరు శ్రీకృష్ణ తులాభారం చిత్రం నుంచి పాటను ప్రసారం చేయగలరు అంటున్నారు. వీరందరి కోసం స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం నుంచి పాట ఇప్పుడు వింటారు.

శ్రోతలు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా కొన్నటువంటి సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో మరికొన్ని వాట్సాప్ సందేశాలు చూద్దాం. హాయ్ నమస్తే అంటూ ఈ వాట్సాప్ మనకు పంపించారు సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు గారు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అహోబిలం వెంకటేశ్వర్లు, బండారు శంకరయ్య మరియు తాటిపత్తి గ్రామ చేనేత కార్మికులందరి కోసం కూడా శ్రీసాయి మహిమ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. పెద్ది చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. అలాగే బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తవలా మస్తాన్ గారు, తవలా మస్తాన్ బాషా మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా మా అల్లుడు వెరీ గుడ్ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. నంద్యాల జిల్లా భానుముక్కల గ్రామం నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ ఇస్మాయిల్ వీరు ఎర్రమల్లెలు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. ఆకాశవాణి నెల్లూరు కేంద్రానికి శుభోదయం అంటూ ఈ వాట్సాప్ మనకు ఆదర్శనగర్ నుంచి కీర్తి, రాజకుమార్, సరోజ, సంతోష్, లక్ష్మీప్రియ, సుస్వర వీరందరూ మరియు వీరితో పాటుగా వీరి కుటుంబ సభ్యులందరి కోసం కూడా తులసి చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు ఓల్డ్ మూవీ నుంచి. అలాగే మరొక వాట్సాప్ నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి దోగుపర్తి శివప్రసాద్, టైలర్ సీను, వి ప్రసాద్, వెలగపూడి సరోజనమ్మ, సుబ్బమ్మ, ముజీర్, టీ స్టాల్స్ అమీర్ చాబాషా హోటల్స్, బాబురావు, రవి, నటరాజ్, కొండపురం నుంచి కొండయ్య, కొండమ్మ, పెంచలయ్య, పెంచలమ్మ, సుబ్బులయ్య, సుబ్బులమ్మ, రవి, అజయ్, నజీర్, బెజవాడ మాల్యాద్రి గారు, పరంధామయ్య గారు వీరితో పాటుగా తాత వెంకటేశ్వర్లు, సురేష్ వీరందరూ కూడా పంపించారు ఈ వాట్సాప్ మనకు కొత్త జీవితాలు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని. మా కోసం ఏదైనా మంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు గణంగాలో నుంచి రామకృష్ణారెడ్డి, కర్ణాటక రాష్ట్రం నుంచి. అలాగే మరికొంతమంది శ్రోతలు నమస్కారం, గుడ్ మార్నింగ్ మేడం అంటున్నారు. నమస్కారం అండి. వెంకటేష్ నటించిన రాజా చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, ఆబేద ఆయిషా గారు వీరందరి కోసం ఛాంపియన్ చిత్రం నుంచి ఇప్పుడు పాట విందాం.

మీరు ఇప్పటి వరకు హలో అభిరుచి ప్రత్యక్ష ఫోనింగ్ అలాగే వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కూర్న సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.

0: ప్రకటించిన కార్యక్రమం కొద్ది క్షణాల్లో వింటారు. ఆకాశవాణి
1: డిజిటల్ అరెస్టుపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం మీరిప్పుడు వింటారు. శ్రోతలకు నమస్కారం. ఈ మధ్యకాలంలో ఆన్లైన్ మోసాలు మరింత అధునాతనంగా మారుతున్నాయి. డిజిటల్ అరెస్ట్ అనే మోసం దేశంలో ఆర్థిక నేరాలకు సంబంధించిన పెద్ద సమస్యగా మారింది. సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత సమాచారాన్ని అందజేసేలా ప్రజలను మోసగించడానికి భయం, ఒత్తిడిని ఉపయోగిస్తున్నారు. పలానా కేసులో మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారంటూ బెదిరిస్తూ వ్యక్తిగత బ్యాంకు సమాచారం కోరతారు, లేదా పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తారు. ఇలాంటి విషయాల్లో బాధితులు భయాందోళనకు గురై వారి డిమాండ్లకు తలొగ్గే ప్రమాదం లేకపోలేదు. అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి, దాని నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి, సమస్య ఎదురైనప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించేందుకు ప్రముఖ ఆర్థిక రాజకీయ విశ్లేషకులు డాక్టర్ ఎస్ అనంత్ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ అనంత్ గారు.
2: నమస్కారం శ్రోతలకు. నమస్కారం
1: సార్. డిజిటల్ అరెస్ట్ అసలు ఈ పేరు వింటేనే చాలా మంది భయపడుతున్నారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా గతంలో తన మన్ కీ బాత్ రేడియో ప్రసంగంలో డిజిటల్ అరెస్ట్ అంశంపై మాట్లాడారు. అంటే ఇది ప్రజలపై ఎంత ప్రభావం చూపిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. అనంత్ గారు, అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి, ఎందుకు ఈ పదం వింటే ప్రజలు భయపడాల్సి వస్తోంది?
2: డిజిటల్ అరెస్ట్ అనే పదం మనకి చట్టంలో అయితే లేనే లేదండి. కొంతమంది నేరస్తులు ఏం చేస్తున్నారంటే, ఈ టెక్నాలజీ వాడి ఫోన్ల ద్వారా వీటి ద్వారా ఎవరికైతే అవగాహన లేదో వాళ్ళని హెరాస్ చేసి ఇబ్బంది పెట్టి డబ్బులు దోచేయటానికని వాడుతున్నారండి. పాతకాలంలాగా డకాయిటీ అట్ట వచ్చి ఇళ్ళు బగలు కొట్టి అట్ట తీసుకెళ్ళటం కాదు. వీళ్ళు ఏంటంటే, మీరు ఎట్టా చేయకపోతే మీరు ఇబ్బంది పడతారు. ఎట్టా వస్తుందంటే, ఏదో ఫోన్ కాల్ లాగా వస్తుంది వాట్సాప్ లో నుంచి. చాలా సార్లు ఏంటంటే వాట్సాప్ కాల్స్ వస్తాయి. వాట్సాప్ కాల్ వచ్చిందని అంటే ట్రేస్ చేయటం అనేది కష్టం, ఎందుకంటే ఆ నంబర్ ఉందో లేదో. నంబర్ ఉన్నా అది ఇన్యాక్టివ్ గా కొంతకాలం పాటు ఉండి ఆ తర్వాత వైఫై లోంచి కనెక్ట్ అయితే చాలా కష్టం అవుతుందండి. సో వాటిల్లో వీళ్ళు ఏం చేస్తారంటే, ఇదిగో మీకు ఎక్కడి నుంచో, అమెరికా నుంచో ఏదో పలానా కన్సైన్మెంట్ మీ పేరు మీద వస్తుంది, అది బాంబేలో పట్టుకున్నాము మేము, సిబిఐ ఇంకోటో ఇంకో సంస్థ పేరు చెప్పి మేము పట్టుకున్నాము, అది మీకు మీ ఇంటికి మీ అడ్రస్ ఉంది, దాంట్లో డ్రగ్స్ ఉన్నాయనో లేకపోతే దొంగిలించిన క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయనో, అది అమెరికా వాళ్ళు ఎఫ్బిఐ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మేము పట్టుకున్నాం, ఏదో ఎటువంటి సినిమాలో ఉన్న కథలు లాంటివి చెప్తా ఉంటారండి. దానికి జనాలు భయపడు, లేకపోతే వాళ్ళకున్న భయాలు, లేకపోతే అంతకుముందు ఏదన్నా మనం చేసిన పనులు మన ఏమట పడుతున్నాయనే ఆలోచనలోనూ ఏదన్నా అనేవండి, వీళ్ళు భయపడిపోయి మమ్మల్ని అరెస్ట్ చేశారు అని ఇంట్లోనే ఉండాలి అంటే డ్రెస్ లో యూనిఫామ్ లో అయినా కనపడతాయి. అది పెద్ద విశేషం కాదు, ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు కూడా పోలీస్ డ్రెస్ వేసి ఫ్యాన్సీ డ్రెస్ పంపుతా ఉంటారు, అది అద్దెకి తెచ్చుకోవచ్చు ఆ యూనిఫామ్స్ అన్ని, అది ప్రాబ్లం ఏం కాదు. సో ఇన్ని రోజులు మీరు ఇట్టాగే ఉండాలని అవి మీ బ్యాంక్ అకౌంట్ నంబర్లు ఆధార్ నంబర్లు ఇవన్నీ తీసుకుంటారు వాళ్ళు. తీసుకున్న తర్వాత ఇవి ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి, ఓటీపీ వచ్చింది చెప్పండి అట్ట. అంటే చాలా చోట్ల ఇప్పుడు ఇంటర్నెట్ లో కనుక ఇంత అంతర్జాలంలో చూస్తా ఉంటే కొంతమంది 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, 32 కోట్లు పోయినాయి అంటున్నారు. తెలుగు సినిమా యాక్టర్ వాళ్ళ చుట్టాలకు కూడా డిజిటల్ అరెస్ట్ వచ్చింది అని చెప్పి మేము పోలీసులకు చెప్పగానే వాళ్ళు మాయమైపోయారు. ఎందుకంటే ఇదంతా కేవలం వాట్సాప్ ద్వారా వీడియో కాల్స్ ద్వారా ఉంటాయి. ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా వచ్చే ఫోన్ కాల్ ఏదైనా సరే ఎక్కడి నుంచి వస్తుందని తెలుసుకోవటం అనేది చాలా కష్టం, ఎందుకంటే ఏ దేశం నుంచి వస్తుంది. భారతదేశం నుంచి అంటే ఇప్పుడు మనకు మామూలుగా సిమ్ కార్డు ద్వారా వచ్చే నంబర్ ఏంటంటే ఎయిర్టెల్, రిలయన్స్ వీళ్ళ దగ్గర నుంచి చూసుకుని బిఎస్ఎన్ఎల్ వాటిని ట్రేస్ చేసి పట్టుకోగలరు, అడ్రస్ ఎక్కడ చోట ఉంటాయి కాబట్టి. లేదా ట్రయాంగ్యులేషన్ మెథడ్ లో ఏ ఏరియా నుంచి కాల్ వస్తుందని సెల్ ఫోన్ టవర్ నుంచి వాళ్ళు కనుక్కోగలరండి. సుమారుగా డిస్టెన్స్ పట్టుకుని అవసరమైతే పట్టుకోగలరు. అంతర్జాలం నుంచి వచ్చే కాల్స్ అయితే అట్లా కుదరదండి. సో వీళ్ళు ఏం చేస్తారంటే, అసలు మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, డిజిటల్ అరెస్ట్ అనే పేరు పెట్టారు. ఎందుకంటే అసలు అరెస్ట్ అనేది ఒకటే ఉంటుందని మనకు చట్టం. సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే, అసలు నోటీస్ అనేది మామూలు అరెస్ట్ కి, ఇది మామూలు పోలీస్ స్టేషన్ లో కూడా మనకి కేసు ఫైల్ అయిన తర్వాత మీరు వాట్సాప్ ద్వారా నోటీస్ అనేది చెల్లదని చెప్పేసింది క్రిమినల్ కోడ్లు. సో మాకు మీకు నోటీస్ మేము వాట్సాప్ ద్వారా పంపించాం, అసలు చెల్లవండి. మనకి అరెస్ట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అరెస్ట్ కూడా మన చట్టంలో అంతకుముందు సివిల్ ప్రొసీజర్ లో, తర్వాత మనకి ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ లో ఎట్టా ఉందనంటే, ఎప్పుడు అరెస్ట్ చేయొచ్చు, ఏ సందర్భంలో అరెస్ట్ చేయొచ్చు అనేది చాలా జాగ్రత్తగా పెట్టి ఉంచారండి. అది ఇప్పటి నుంచి వచ్చింది కాదండి, మొట్టమొదటిసారి 1895 ఉన్న కోడ్లో వచ్చింది, తర్వాత మాడిఫై చేసుకుంటే 1973లో వచ్చిన కోడ్ వచ్చింది, ఇప్పుడు కొత్తగా మనకి బిఎన్ఎస్ఎస్ లో కూడా బదిలీ పెట్టారు. సో వాటిని ఇంప్రూవ్ చేసి జాగ్రత్తగా ఇంకా మార్చుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 21లో ఏముంటుందంటే, ఒక వ్యక్తి స్వేచ్ఛ గాని ప్రాణం గాని చట్టంలో ఉన్న ప్రొసీజర్ ప్రకారమే దాన్ని హరించడం, స్వేచ్ఛ అయితే హరించడం లేకపోతే ప్రాణాన్ని తీయటం అనేది చట్టంలో ఉన్న ప్రొసీజర్ మాత్రమే జరగాలి, వేరే జరగటం లేదు. అసలు డిజిటల్ అరెస్ట్ అనే అంశమే లేదు. మనకి అరెస్ట్ అనేది ఉంటుంది. అరెస్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది అని అంటే, ఒక వ్యక్తి మీద ఏదన్నా, అంటే రెండు రకాల క్రైమ్స్ ఉంటాయండి, కాగ్నిజబుల్ ఆఫెన్స్, నాన్ కాగ్నిజబుల్ అంటాం. కాగ్నిజబుల్ అని అంటే 3 ఏళ్ల కన్నా ఎక్కువ జైలు శిక్ష వచ్చేది, అంటే సీరియస్ అఫెన్సెస్, చంపటం కానీ ఎవరిని చంపాలని ప్రయత్నించడం కానీ, డెకాయిటీ కానీ, మరణాల ఆయుధాలతో డెకాయిటీలు చేయటం, లేదంటే ఈ రేప్ లాంటిది, సెడిషన్ లాంటిది, ఇటువంటివి కొన్ని ఉంటాయి. సెడిషన్ కూడా ఇప్పుడు తీసేశారు. సో కాగ్నిజబుల్ అఫెన్సెస్ అని అంటే జనరల్ మామూలుగా 3 ఏళ్ల కన్నా ఎక్కువ శిక్ష పడి, అది కూడా శిక్ష పడటం అంటే కోర్టు ట్రయల్ అయిన తర్వాత. మిగిలిన నాన్ కాగ్నిజబుల్ అంటారు. నాన్ కాగ్నిజబుల్ అనేది అసలు సింపుల్ బెయిలబుల్ ఇది అనమాట. ఒకవేళ అరెస్ట్ చేసినా వెంటనే బెయిల్ ఇచ్చేసేస్తుంది. చాలా చోట్ల ఎట్లా ఉంటుందంటే స్టేషన్ లోనే ఇచ్చేసేస్తారు. స్టేషన్ లో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, 2014లో సుప్రీంకోర్టు ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ 2014లో ఇచ్చింది. దాంట్లో ఏంటంటే, అది మొట్టమొదటిసారిగా ఈ వరకట్న వేధింపులు వాటికి 498A మీద ఇచ్చింది. కానీ తర్వాత ఏం చేసిందంటే అన్నిటికీ చెల్లుతుంది. అంటే 7 ఏళ్ల కన్నా తక్కువ జైలు శిక్ష ఏదైతే పడుతుందో మనకి ట్రయల్ తర్వాత, వాటన్నిటికీ వర్తిస్తుంది. దాంట్లో సుప్రీంకోర్టు ఖచ్చితంగా చెప్పింది ఏంటంటే, ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయడానికి లేదు, డీజీపీలందరినీ ఆర్డర్ పాస్ చేసి మీ ఆఫీసర్స్ చెప్పండి. ఒకవేళ కనుక ఎవరన్నా ఆర్నేష్ కుమార్ లో ఉన్న గైడ్ లైన్స్ కనుక పాటించకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పారు. సో అసలు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా, అరెస్ట్ అనేది ఎందుకు చేస్తారు అంటే పారిపోవటానికి, లేకపోతే సిద్ధంగా ఉన్నాళ్ళు, లేదనంటే ఉన్న ఎవిడెన్స్ ఏదైతే ఉంటుందో అవన్నీ నాశనం చేయడానికి ప్రయత్నించేవాళ్ళు, లేదా ఇన్వెస్టిగేషన్ కి సహకరించట్లేదు వాటి కోసం అని చెప్పి చేస్తారు, లేదా మళ్ళీ ఇటువంటి క్రైమ్ ఏమైనా చేయకుండా ఉంటారని చెప్పేసి ఆ కారణాల వల్ల అరెస్ట్ అవుతుంది. సుప్రీంకోర్టు ఆర్నేష్ కుమార్ లో ఏం చెప్పిందంటే, అవసరం అయితే చూడండి, అది డిసిషన్ తీసుకోండి, పోలీస్ ఆఫీషియల్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారు తీసుకుంటారు, కానీ ఎవరిని పడితే వాళ్ళని తీసుకోదు. అరెస్ట్ చేయాలన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేది ఉండాలి. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, అసలు క్రైమ్ ఏంటి, ఒక చెక్ లిస్ట్ లాంటి తయారు చేయమని, అవన్నీ టిక్ చేసుకున్న తర్వాత అప్పటికీ అవసరం అంటే మీరు తీసుకోండి, లేదనంటే సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీజర్ లో 41A కింద మీరు నోటీస్ ఇవ్వండి. నోటీస్ లో ఏంటంటే, ఇదిగో మీరు ఈ చేశారు, మీ మీద ఈ అభియోగాలు ఉన్నాయి, ఫలానా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, మీరేం చెప్తున్నారు రెండు ఇన్వెస్టిగేషన్ చేయాలి రెండు అని చెప్పి నోటీస్ ఇస్తారు. మనుషులు ఇస్తారు, ఈమెయిల్ అట్లలో కూడా చెల్లదని చెప్పి చెప్పింది కాబట్టి, అది అంటే మనిషి అంటే మళ్ళీ పోలీస్ కానిస్టేబుల్, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అఫీషియల్ వెళ్తారు. సో వెళ్ళినప్పుడు 41A నోటీస్ తీసుకున్న తర్వాత రిటర్న్ గా ఇచ్చేసి నేను సహకరిస్తానంటే అరెస్ట్ కు అవసరం ఉండకపోవచ్చు. ఇన్వెస్టిగేషన్ లో సహకరించకపోతే అప్పుడు అరెస్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే 7 ఏళ్ల కన్నా తక్కువ జైలు శిక్ష పడి, ఒకవేళ మర్డర్ గానీ ఇటువంటి చంపటాలు కానీ లేకపోతే రేపు వగేరా ఇటువంటి అన్ని పెద్ద పెద్ద సీరియస్ అఫెన్సెస్ ఏదైతే ఉన్నాయో వాటికి మాత్రం కావాలంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు. అది వాళ్ళ నామ్స్ బట్టి అరెస్ట్ చేసి, కాకపోతే అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల్లో మ్యాజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరచాలి. సో అది 24 గంటలు అర్ధరాత్రి అవుతుంది ఏంటంటే వాళ్ళు చెక్ చేసుకుని అరెస్ట్ చేసుకున్న టైంను బట్టి అన్ని ఉంటాయి. అన్ని ప్రొసీజర్ అంతా చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మన డెమోక్రటిక్ సిస్టమ్ కాబట్టి ఎవరు ప్రాణం గాని స్వేచ్ఛ గాని హరించకూడదనే ఆలోచనతో క్లియర్ గా ఉన్నాయండి గైడ్ లైన్స్. ఎందుకంటే ఒక మనిషిని అరెస్ట్ చేయాలంటే ఒక కంప్లైంట్ ఉండాలి, దాన్ని మనం ఎఫ్ఐఆర్ అంటాం. యాక్చువల్ గా అది కంప్లైంట్ అంటాం, మనకి ఎక్కడ చట్టంలో ఎఫ్ఐఆర్ అనేది ఉండదు. కానీ మొట్టమొదటిసారి ఎవరైతే కంప్లైంట్ ఇస్తారు, కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ కంప్లైంట్ లో చెప్పిన క్రైమ్ ఏదైతే ఉందో దాని స్వభావం ఏంటనేది ఆ పోలీస్ అఫీషియల్ అంటే ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే మన సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటాం, వాళ్ళు చూసుకుంటారు. ఇన్వెస్టిగేట్ చేసుకున్న తర్వాత ఇది కాగ్నిజబుల్ అంటే తీసుకెళ్తారు. అది అప్పుడు ఆ ప్రొసీజర్ వేరే, కాగ్నిజబుల్ లో మళ్ళీ సీరియస్ అఫెన్సెస్ ఉంటాయి, అటెంప్ట్ మర్డర్ వాటికి మాత్రం అరెస్ట్ చేయడానికి స్కోప్ ఉంటుందండి. అంతేగాని ప్రతిదానికి పోలీసులు తీసుకెళ్లి జైల్లో పెట్టడం అనేది ఉండదు. పోలీసులు తీసుకెళ్లి జైల్లో పెట్టాలి అని అంటే భారతదేశంలో జైలు సరిపోవండి మనకున్న జనాభాకి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, హౌస్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ కూడా అది పోలీసుల చేతిలో ఉండదండి. అది ఎప్పుడు ఉండవు. హౌస్ అరెస్ట్ చేయటం అనేది ఏంటంటే ఏదన్నా ఒక మీటింగ్ పొలిటికల్ సంబంధించిన ఏమైనా జరుగుతున్నప్పుడు జనాలు ఎక్కువ ఉన్నప్పుడు మీరు బయటికి రావద్దు పలానా టైం నుంచి పలానా టైం వరకు, అది కూడా టైం చెప్తారండి. అంతేగాని సంవత్సరం పాటు మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి రాకూడదు అని అంటానికి అది కోర్టు చెప్పదు. కోర్టు కూడా హౌస్ అరెస్ట్ అనేది చాలా అరుదుగా సందర్భాన్ని బట్టి మనిషిని బట్టి ఉన్న పరిస్థితులను బట్టి వేస్తుంది. ఎవరికి పడితే వాళ్ళకి హౌస్ అరెస్ట్ ఇవ్వదండి. హౌస్ అరెస్ట్ అంటే మన ఇంట్లో కూర్చొని టీవీ చూడటం అవన్నీ ఉండవు. ఆ గదిలో ఏదో కూర్చోవాలి, ఏమి ఫెసిలిటీస్ ఏముండవు, మామూలుగానే ఉంటాయండి పరిస్థితి. అంతేగాని ఏసీ రూమ్ లో కూర్చుంటారు మా ఇంట్లో అంటే అట్టా చెల్లదండి, ఎందుకంటే కోర్టు వ్యవస్థ. సో అసలు ఆ డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్టే మనకి లేదు కాబట్టి ఎవరైనా సరే ఆ ఫోన్ వచ్చి మేము ఇట్లా డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం పోలీసులు అంటే నోటీస్ పంపించి మనం అంటామండి, వచ్చి ఇచ్చి వెళ్ళాలి. ఒకవేళ నిజంగానే కనుక పోలీసు వాళ్ళు అనుకోండి, వాళ్ళకి మన అడ్రస్ తెలుస్తుంది, మీ దగ్గర ఉంటుంది కదా రండి అంటే సరిపోతుందండి.
1: మనం ప్రత్యేకంగా చెప్పవలసింది సార్, సైబర్ నేరగాళ్లు ప్రజలను భయపెట్టి బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి డిజిటల్ అరెస్ట్ ను ఏ విధంగా వాడుతున్నారు?
2: ఒకటి, డిజిటల్ అరెస్ట్ అనేది అసలు ఆస్కారం ఉందనంటే అవతలాళ్ళు ఫోన్ చేసినప్పుడు తెలియని నంబర్ నుంచి చేసినప్పుడు మనం ఫోన్ ఎత్తుకోవటం మూలానే వస్తుంది. సో మనకు తెలియని నంబర్లు ఎత్తలేదు అనుకోండి, అది మన వాట్సాప్ లో కూడా తెలియని నంబర్లు బ్లాక్ చేసేయమంటే బ్లాక్ చేసేస్తుంది. చాలా మంది అట్టా పెట్టుకుంటా ఉంటాం మేము, కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ పెడతారు, వాళ్ళు తెలిసినట్టు మనం చేస్తాం, లేదంటే మామూలు ఫోన్ నుంచి చేస్తారండి. సో అటువంటి దాంట్లో చూసుకోవాలి. ఇప్పుడు వాట్సాప్ లోంచి కాల్ వచ్చింది, మీరు ఫలానా లింక్ క్లిక్ చేయండి మేము పంపుతున్నాము, లేదా మీరు ఇది చేశారు కాబట్టి అంటే, ఇప్పుడు అది మనం చేసాం ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఎవరన్నా ఫోన్ చేసి మీ పేరు మీద ఏదో బాంబేలో ఏదో ప్యాకేజ్ ఉంది వచ్చింది అని అన్నారు, అసలు నాకు ప్యాకేజ్ వస్తుందని నాకు తెలియదు, నాకు ఇన్ఫర్మేషన్ లేదు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు పంపించలేదు, ఎందుకంటే ఈ కాలంలో ఎట్లా ఉందని అంటే ఒకవేళ వాళ్ళు పంపించిన వెంటనే వాట్సాప్ మెసేజ్ ఏదో పెడుతున్నారు, మీకు లెటర్ ఏదో పంపుతున్నాం అండి, అదే ఫలానాళ్ళ ద్వారా ఏదో ఫలానా వస్తువు పంపుతాం అని చెప్తారు, ఎందుకంటే తెలిసిన సర్కిల్ అంతా అట్టా జరుగుతుంది. ఒకవేళ మనం వస్తువు కొన్నాం అనుకోండి, అది మనకు తెలుస్తుంది ఎప్పుడు వస్తుంది ఏంటని, ఇప్పుడు అమెజాన్ ఇంకోటో ఫ్లిప్కార్ట్ వీటిలో కొనుక్కుంటే అది వెరీ క్లియర్ గా మనకి తెలుస్తూ ఉంటుంది. ఈ కామర్స్ లో కొనుక్కున్నప్పుడు అవి ఏమీ జరగకుండా సడన్ గా ఒక అర్ధరాత్రి లేకపోతే పొద్దున్నే ఫోన్ చేసేసి మనకి ఇది ఉందనంటే అది జరగదు. ఏదో టెర్రరిజం లాంటి వాటికి తప్ప, టెర్రరిజం అని అంటే అసలు ఫలానా మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఏంటని మనకు నాలుగు క్వశ్చన్లు అడగని తెలిసిపోతుంది. ఎవరో ఏదో ఒక పేరు చెప్పి పాకిస్తాన్ అతను మీ పేరు చెప్పాడంటే నా పేరు చెప్తే మనం ఏం చేయలేం కదా. సో అందుకని దాని గురించి అసలు కంగారు పడాల్సింది ఉండదు. కాకపోతే ఇప్పుడు నాకు ఒకటి ఆశ్చర్యంగా ఏంటంటేనండి, డిజిటల్ అరెస్ట్ మీద ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరు కూడా అసలు చదువు సంధ్య లేని వాళ్ళు కాదు. ఉద్యోగం చేసి మధ్యతరగతి వాళ్ళు లేకపోతే మంచి అఫీషియల్స్ వాళ్ళు ఉద్యోగం చేసి వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు లేకపోతే ఇంకా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ మీద పడ్డారు. అది వీళ్ళు ఎట్టా నమ్మారు అనేది
1: అవగాహన ఉన్న వాళ్ళే చాలా మంది దీని బారిన పడుతున్నారు.
2: పడుతుందండి, అది ఎందుకు జరుగుతుందని నాకు ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ ఎవరినైనా చేసినా పక్కన ఎవరినా ఉంటే ఇదిగో ఇట్లా చేస్తున్నారు, అసలు ఇంటర్నెట్ లో ఎతకండి అని అన్నా ఫోన్ తీసుకుని, ఇప్పుడు దాదాపు మనకి 50 నుంచి 55 కోట్లు మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉన్నాయండి. పట్

0: ఉన్న ప్రాంతాల్లో అయితే చాలా మంది దగ్గర ప్రతి కుటుంబంలో ఉంటుంది, ప్రతి కుటుంబంలో రెండు మూడు ఫోన్లు కూడా ఉంటాయి. సో వాటన్నిటికీ అంతర్జాలం కనెక్షన్ అయితే ఉంటుంది. మరి అయినప్పటికీ ఎందుకని చూసుకోలేకపోతున్నారు, ప్రతిదీ గూగుల్లో ఎత్తుకుతాము లేకపోతే ఎక్కడో ఇంటర్నెట్లో ఎత్తుకునేటప్పుడు ఇది ఎందుకు జరగట్లేదు అనేది ఉంటుంది. సెకండ్, ఇంకోటి ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సిబిఐ లాంటి సంస్థలు ప్రతి దానికి రావండి. అసలు సిబిఐ గనక ఒక ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయాలి, లేకపోతే సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో చేయాలంటే కొన్ని రకాల క్రైమ్స్ మాత్రమే చేస్తారండి, అంతర్జాతీయ గానీ లేదా అంతర్రాష్ట్రానికి సంబంధించినవి గానీ, అది కూడా కోర్టు ఆర్డర్లు లేకపోతే గవర్నమెంట్ ఆదేశిస్తేనే చేస్తారండి. దేనికి పడితే దానికి వాళ్ళు వాళ్ళకు వాళ్ళు తీసుకుని టేకప్ చేసుకుని చేయటం అనేది, ఏదో కంప్లైంట్ ఉండాలి. కంప్లైంట్ ఎవరి మీదన్నా గనక ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు మొట్టమొదట మన చట్టంలో ఉంది ఏంటంటే, అవతల వాళ్ళకి ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇవ్వబడిందో వాళ్ళకి అసలు కమ్యూనికేట్ చేయాలి, నోటీస్ లాంటిది పంపాలి. ఆ నోటీస్ లో అసలు ఎవరు మీరు పలానా వాళ్ళు మీ మీద ఈ అభియోగాలు ఉన్నాయి, పలానా వాళ్ళు ఇచ్చారు లేదా పేరు పేపకపోయినా మీ మీద ఈ అభియోగాలు ఉన్నాయని చెప్పాలి. అరెస్ట్ చేసేటప్పుడు కూడా మనకి సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అంటారు, గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అనేది అది లిఖిత పూర్వకంగా ఇవ్వాలి, లేకపోతే అసలు అరెస్ట్ చెల్లదు. సో ఫోన్ చేసేసి మీరు రండి మీరు పలానా చోటకి రండి అంటే అది కరెక్ట్ కాదు, దాంట్లో ఏదో అనవసరమైన విషయాలు ఉన్నాయి అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉందన్నమాట.
1: సార్, పోలీసులు లేదా ఇతర ప్రభుత్వ అధికారులుగా నేరగాళ్లు నటిస్తూ వీడియో కాల్స్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారు, మరి ఈ సందర్భంలో వారు ఏ నకిలీ ఆధారాలు చూపిస్తారంటారు?
0: అసలు ఆధారం అనేది ఉండదండి, ఏదో కాగితం చూపించి ప్రింట్ చేసి తీసుకొచ్చి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రింట్ చేస్తారు. మనం కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం విజయవాడ పోలీస్ ఉంది, విజయవాడ పోలీస్ వెబ్సైట్ లోకి వెళ్ళాం అనుకోండి, లోగో ఉంటుంది, ఆ లోగో తీసి కాపీ చేసి పేస్ట్ చేసి దాని మీద ఇంకొక ఫోటోషాప్ తో ఒక డాక్యుమెంట్ ఒకటి తయారు చేసేసి మనం పెడితే అది ఉండదు. ఒకటి మనం చూసుకోవాలి, చట్టపరంగా ఏంటంటే ఒక వారెంట్ ఇచ్చినప్పుడు అసలు ఏంటి, ఎందుకు ఇస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు, కంప్లైంట్ ఎవరు ఇచ్చారు, వాళ్ళ తండ్రి పేరు, అటువంటి అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అసలు అఫెన్స్ ఏంటి, మీరు తప్పు ఏం చేశారు అంటున్నా. ఒకవేళ నా మీద వారెంట్ ఇష్యూ అయిందనంటే ఆ వారెంట్ లో డీటెయిల్స్ కొన్ని ఉండాలండి. ఆ ఎఫ్ఐఆర్ కాపీ వారెంట్ తో పాటు పంపించకపోయినా ఒకవేళ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు, ఇదిగో మిమ్మల్ని పలానా కారణాల వల్ల మేము అరెస్ట్ చేస్తున్నాం, మీ పలానా సెక్షన్లు ఉన్నాయి అనే ఇదే ఉండాలి. లేకపోతే మీరు అన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాం అనొచ్చు, కానీ వెళ్ళాలనే లేదండి, వాళ్ళు తీసుకొచ్చి చూపించి తీసుకొస్తే అప్పుడు మనం వెళ్లాల్సిన బాధ్యత ఉంటుంది, పోలీస్ నోటీస్ వస్తుంది. సో డాక్యుమెంట్ అనేది ఫోటోషాప్ చేసి ఇచ్చింది ఫోన్ లో చూపించేసే గానీ ఉండదండి, అది మనం నమ్మశక్యంగా ఉండదు. ఒకవేళ ఉన్నా మనం వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే మన లాయర్ని కాంటాక్ట్ చేసి వకీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా తీసుకెళ్లొచ్చు, తీసుకెళ్ళినప్పుడు కారణాలు చెప్పాలండి, చెప్పకుండా వస్తే ఉండదు. సో ఆధారాలు ఉన్నాయి అని అంటున్నారంటే ఆధారాలు డిజిటల్ డాక్యుమెంట్స్ మీద కుదరదండి.
1: సార్, అలాగే డిజిటల్ అరెస్ట్ ద్వారా మోసం చేసే సందర్భంలో ప్రభుత్వ ఏజెన్సీల పేర్లను కూడా వినియోగిస్తారా, లేదా దీనిపై కూడా మా శ్రోతలను కొంచెం అప్రమత్తం చేయండి?
0: ప్రభుత్వ సంస్థల పేర్లు చెప్పబోతే ఎవరు నమ్మరండి, ఎందుకంటే మనకి దాదాపు అందరికి చిన్నపిల్లడప్పటి నుంచి మనకి తెలిసింది ఏంటంటే ఏమైనా చేస్తే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారనేది మనకి అందరికి పిల్లలకున్నా చెప్తా ఉంటాం. సో అది అందరికి అలవాటు అయిపోయింది కాబట్టి వ్యవస్థలో పోలీస్ అనే పేరు వాడకపోతే ఎవరికి భయం గానీ లేకపోతే అసలు ఆలోచన కూడా ఉండదు, అందుకని కంపల్సరీగా వాడతారు. కాకపోతే మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పోలీస్ సంస్థ అంటే మనకి చుట్టుపక్కల ఉన్న పోలీస్ సంస్థ ఒకటి, ఇప్పుడు సిబిఐ మనం మామూలుగా ఒక ఉద్యోగస్తులు లేకపోతే రిటైర్ అయిపోయిన వాళ్ళు, అసలు మన మీద సిబిఐ ఎందుకు వస్తుందనే ఆలోచన ఉండాలండి. ఎన్నో ఏళ్ల తర్వాత రిటైర్ అయిన తర్వాత సిబిఐ అసలు రాదు, రావాల్సిన అవసరం ఉండదు, ఉన్నా దానికి ప్రొసీజర్స్ అలా ఉంటుందండి. ఇప్పుడు ఎప్పుడైనా సరే కోర్టు ఒకళ్ళని పలానా టైంకి మీరు హాజరు అవ్వండి అని చెప్పి సమన్స్ అంటాం అనమాట, మనం అది కనుక పంపించినప్పుడు దాంతో పాటు ఏంటంటే కోర్టు రాజముద్రతో పాటు మనకి ఒక డాక్యుమెంట్ తో మీరు పలానా కోర్టు నుంచి పలానా ఏరియాలో ఉన్న కోర్టు పలానా కేసు, ఇప్పుడు సివిల్ కేసు అయితే సివిల్ కేసు, క్రిమినల్ అంటే క్రిమినల్, అది మీకు పలానా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, ఆ కంప్లైంట్ కాపీ కూడా పెడతారండి. కంప్లైంట్ కాపీ వాళ్ళు వేసిన పిటిషన్ పెట్టి కోర్టు పలానా రోజున మీరు 10 మీరు గాని మీ తరపున ఒక న్యాయవాది గాని రండి, హాజరవ్వాల్సిన పరిస్థితి హాజరవ్వాలి, లేదంటే మేము యాక్షన్ తీసుకుంటా ఉంటారు. మీ తరపు న్యాయవాది అని అంటే ఏంటంటే మనం వకాలత్ ఇస్తాం, వకాలత్ అనేది ఏంటంటే ఒక పవర్ ఆఫ్ అటార్నీ లాంటిది, అంటే నా తరపున పలానా అతను వచ్చి హాజరవుతాడు అని. ఒకవేళ అది సివియర్ అనుకోండి అప్పుడు మళ్ళీ ఇది పలానా రోజు మీరే వచ్చి హాజరవ్వాలి అని అంటారు. కేవలం కొన్ని కొన్ని అంశాలు కొన్ని కొన్ని క్రైమ్స్ కి మాత్రమే పోలీసు వాళ్ళు వితౌట్ వారెంట్ అరెస్ట్ చేయొచ్చు, సీరియస్ క్రైమ్స్ అంటే 7-10 జైలు శిక్ష పడి లేకపోతే ఉరి శిక్ష పడి మర్డర్ లాంటి అటువంటివి ఉంటాయి. వాటిల్లో మనకి

0: సంబంధం లేదంటే ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు 10 ఏళ్ల క్రితం రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళు వెళ్ళి ఎక్కడో మర్డర్ చేశారు దాని గురించి రమ్మని అనేది జనరల్గా ఉండదండి. ఎందుకంటే అసలు ఎక్కడ జరిగింది ఏంటి అనేది ఉంటుంది. సో అనవసరంగా లింకులు లాంటివి క్లిక్ చేసి చాలా చోట్ల దేవత ఇప్పుడు డబ్బులు పోయినాయి అనే వాళ్ళు ఎందుకు పోయినాయి అని అంటే నేను ఏదో వాట్సాప్ లో లింక్ వచ్చింది అది క్లిక్ చేశాను
1: క్లిక్ చేశాను అంటారు.
0: ఆ లింక్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటని వెరిఫై చేసుకోవటానికి ఉంటుంది. ఇప్పుడు సడన్ గా మీకు డబ్బులు వచ్చినాయి అని అంటే అసలు నాకు నేను లాటరీ టికెట్ కొనకుండా నాకు లాటరీలో డబ్బులు ఎట్లా గెలుస్తాను అది అటువంటి కొన్ని బేసిక్ జాగ్రత్తలు డబ్బులు వచ్చేసి లేకపోతే మీరు 1000 రూపాయలు పెడితే 10,000 వస్తాయి ఇదిగోండి అప్లై చేయండి ఫామ్ ఫిల్అప్ చేయండి అని చెప్పేది లింక్ వస్తే 1000 రూపాయలు పెడితే 1000 రూపాయలు రావటం లేకపోతే 10 రూపాయలు వడ్డీ 20 రూపాయలు వడ్డీ అనేది రావటం అనేది అసంభవం అండి. వ్యాపారంలో అంత డబ్బులు ఉండవు ఎవరు ఇవ్వలేరు. ఒకవేళ ఒక నెల వడ్డీ ఇచ్చినా అసలైతే రాదనేది ఆలోచనలు పెట్టుకోవాలి. సో మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు ఆ సంస్థ చేసే కార్యక్రమాల్లో వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్లు మనం ఏమన్నా ఎక్కడైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నామా. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ వస్తారు లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మనీ లాండరింగ్ వస్తారండి. మనీ లాండరింగ్ అంటే లార్జ్ అమౌంట్స్ ఆఫ్ మనీ ఎక్కడైనా ఇల్లీగల్ ట్రాన్స్ఫర్ జరుగుతున్నా అటువంటి వాటికి వస్తారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని అవి ఎక్కడ మనం ట్రాన్స్ఫర్ చేయనప్పుడు మన అన్ని బ్యాంకింగ్ ఛానల్ ద్వారా వెళ్ళేటప్పుడు వాళ్ళు వచ్చి మన ఇన్వెస్టిగేషన్ రమ్మంటాం అని కుదరదండి. సో ఒకవేళ కనుక మన దగ్గర ఏమైనా ఇల్లీగల్ మనీ ఉన్నట్టయితే రాకూడదు కరప్షన్ లాంటి అటువంటి వాటితో ఉన్నట్టయితే అప్పుడు వాళ్ళు భయపడాలి కానీ లేకపోతే మామూలు వాళ్ళు భయపడాల్సిన అవసరం ఉండదు. అసలు దాన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి.
1: సార్, డిజిటల్ అరెస్ట్ మోసానికి గురవుతున్నామని మనకు అనుమానం వస్తే దానిని మనం ఎలా గుర్తించాలి, అలాగే ఎటువంటి సంకేతాలను ప్రజలు గమనించాలంటారు?
0: ఏలేదు, స్క్రీన్ షాట్ తీసుకోవటం, డిజిటల్ అరెస్ట్ నంబర్ నోట్ చేసుకోవటం. అసలు డిజిటల్ అరెస్ట్ కాన్సెప్టే లేదనండి. చాలాసార్లు ఫోన్లు వస్తాయండి ఇప్పుడు మేము పలానా ఎస్బీఐ నుంచి చేస్తున్నాం అని. ఒకటేనండి, ఇప్పుడు మొట్టమొదట మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు బ్యాంకు గురించి నుంచి ఫోన్ వచ్చింది అన్నారు, బ్యాంకు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఒక బ్యాంక్ ఏదైనా నా అకౌంట్ కనుక ఆ బ్రాంచ్ లో లేకపోతే ఆ బ్యాంక్ అసలు నాకు ఎందుకు ఫోన్ చేస్తుందనేది ఉండాలి. మీకు లోన్ ఇస్తాం అటువంటి లేకపోతే క్రెడిట్ కార్డు ఇస్తాం, క్రెడిట్ కార్డు ఇస్తాం అన్న మీ ఆధార్ నంబర్ చెప్పండి అన్న. ఒక బ్యాంకు వాళ్ళు కనుక ఫోన్ చేసినప్పుడు మన నిజంగానే బ్యాంకు పనితో చేసినట్టయితే వాళ్ళ దగ్గర ఆ కంప్యూటర్ లో వాళ్ళ ముందే మన డీటెయిల్స్ అన్ని ఉంటాయి. సో చాలాసార్లు ఫోన్ వస్తున్నప్పుడు నేను అడుగుతాను, మీ దగ్గర ఉంటుంది కదా, మీ సిస్టమ్ లో ఉంటుంది కదా, మీ కంప్యూటర్ లో ఉంటుంది కదా, మీరు చెప్పండి నా డోర్ నంబర్ తో సహా చెప్పండి. వాళ్ళు నిజంగానే మాట్లాడాలనుకుంటే మనకి చెప్తారు, సో పలానా డోర్ నంబర్, నా పిన్ కోడ్ ఏంటి, ఎప్పుడు ఓపెన్ చేశాను బ్యాంక్ అకౌంట్, ఎన్ని డీటెయిల్స్ చెప్తారు. అవి మనం చెప్పుకుంటే వాళ్ళు నోట్ చేసుకున్న తర్వాత ఇంకొకళ్ళు ఫోన్ చేసి ఇదిగో మీ డీటెయిల్స్ ఇవి, మీరు ఇట్లా ఓటీపీ వస్తుంది ఇవ్వండి అటువంటి చెప్పి తీసుకుని ట్రాన్సాక్షన్ చేసుకుంటారు. కానీ లేకపోతే అసలు వేరే బ్రాంచ్ వాళ్ళు బ్యాంకుకి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటంటే బ్యాంకు వాళ్ళు ఎప్పుడు కూడా మన పిన్ నంబర్ అడగరు, క్రెడిట్ కార్డ్ నంబర్ అడగరు, డెబిట్ కార్డ్ నంబర్ అడగరు, బ్యాంక్ అకౌంట్ నంబర్ అడగరు, లేకపోతే కస్టమర్ ఐడి నంబర్ అడగరు. ఎందుకంటే అన్ని వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటాయి కదా. సో మీకు ఏం కావాలి, లేకపోతే మీరు పలానా చెక్ ఇచ్చారు ఆ చెక్ లో సిగ్నేచర్ తేడా వచ్చిందో లేకపోతే ఇంకోటి అని వాళ్ళకి ఉన్న ప్రాబ్లం వెంటనే చెప్తారు.
1: మేము పలానా కేవైసీ అప్డేట్ చేయించుకోవాలి ఇలాంటి వాటికి కాల్స్ చేస్తారు.
0: లేకపోతే వాళ్ళు చెప్పిన కేవైసీ అప్డేట్ చేయాలని మళ్ళీ రండి అండి వెళ్ళి బ్రాంచ్ కి వెళ్ళి చేసుకోవచ్చు. సో అటువంటి జాగ్రత్తలు మనం బేసిక్ కొన్ని కొన్ని అంశాలు మనం ఏంటంటే ఎవరో ఫోన్ చేయగానే మనం అన్ని చెప్పేసుకుంటా వెళ్తే ఇబ్బంది పడతాం. అందుకని ఏంటంటే ఫోన్ అవతలాళ్ళు మనకు తెలియనప్పుడు తెలియని నంబర్ నుంచి వచ్చినప్పుడు ఇంకా జాగ్రత్త తీసుకోవాలండి. ఆ జాగ్రత్తలు అనేది తీసుకోకపోతే ఎప్పుడు ఇబ్బంది వస్తానే ఉంటుంది. దానికి ప్రభుత్వం ఏం చేయలేదండి, ఎందుకంటే ఇన్ని కోట్ల మంది జనాభా మీద వాళ్ళు ఎందుకంటే మనం ఏమాటికమాటి ఇటువంటి అన్ని అంశాల్లోనూ ప్రతి చోట కూడా ఏ సందర్భంలోనైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న సీనియర్ వ్యక్తులు కానీ లేకపోతే ఆఫీసర్ క్యాడర్ లో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ అడ్వర్టైజ్మెంట్లు కానీ అన్ని వస్తున్నాయి. అయినప్పటికీ ప్రజలు ఇంకా మోసపోతున్నారని అంటే ఎందుకు అని చెప్పి వీళ్ళు ఇన్క్విజిటివ్నెస్ లో వెళ్ళిపోయి చేయటం తప్ప ఏమి లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే అసలు మామూలుగా ఎవరన్నా వచ్చి మన ఏమన్నా అంటేనే మనం ఎందుకు బెదిరిస్తున్నాం అని చెప్పి అడిగే సందర్భం ఉంటుంది. మరి వీళ్ళు ఎవరో ఫోన్ చేసి మేము పలానా డిపార్ట్మెంట్ ఇప్పుడు ఏ స్టేషన్ నుంచి చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తాను, అసలు నాకు సంబంధం లేని స్టేషన్ అనుకోండి. ఇప్పుడు జనరల్ గా ఏమంటారంటే సిబిఐ ఏదో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి, వాళ్ళకి అసలు ప్రజలతో పని లేదు, ప్రజలతో డైరెక్ట్ గా ఉండదండి. కమిషనర్ ఆఫీస్ వాళ్ళు ఎవరు ఫోన్లు చేయరు, వాళ్ళకి అంత అవసరం లేదు. ఎందుకంటే అవసరమైతే ఆ స్టేషన్ నుంచి మనిషి వస్తాయండి. ఏదైతే పోలీస్ స్టేషన్ పరిధి ఏదైతే ఉంటుందో నిజంగానే మన మీద ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటే ఆ పోలీస్ కానిస్టేబుల్ ఎవరు లేకపోతే వాళ్ళు ఫోన్ చేసి ఏమంటే మీరు పలానా టైం స్టేషన్ కి రండి అంటారు. అంతేగాని మీరు ఇంట్లో కూర్చుని మాకు ఎన్ని బయట వెళ్తే ఎవరితో కాంటాక్ట్ చేయకూడదు, మా నంబర్ నుంచి ఫోన్ రాగానే మీరు ఎత్తాలి, ఇటువంటి ఎప్పుడు చెప్పరండి.
1: సార్, ఒకవేళ ఎవరైనా పొరపాటున డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసానికి గురైతే వెంటనే ఎటువంటి చర్యకు ఉపక్రమించాలో కూడా తెలియచేయండి, అలాగే ఏ అధికారులకు ఫిర్యాదు చేయాలో అవగాహన.

0: కల్పించండి.
1: అది అంతర్జాలంలోనే మనం సైబర్ క్రైమ్ స్టేషన్స్ ఉంటాయండి, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అయితే మనకి cybercrime.gov.in అనేది ఉంటుంది, దాంట్లో వెంటనే నేషనల్ లెవెల్ పోర్టల్ అది ఇవ్వచ్చు. లేదంటే మనకి ఎక్కడికక్కడ ఏ స్టేట్ పోలీస్ స్టేషన్ పోలీస్ వెబ్సైట్ లో వాటిలో మనం వెంటనే ఇవ్వచ్చు అండి. ఒకవేళ ఫోన్ నంబర్ వచ్చి పలానా ఇది మేము ఇట్లా డిజిటల్ అరెస్ట్ చేస్తాం కానీ కట్ చేసి వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ కి చెప్పడం అనేది అది అన్నిటికన్నా ఉత్తమమైన పని నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఇచ్చి మళ్ళీ మన గురించి ఏ డీటెయిల్స్, మీరు ఎక్కడ ఉంటున్నారు ఏంటి, మన అడ్రస్ అనేది మాత్రం, ఆధార్ నంబర్లు లేకపోతే ఈమెయిల్ అడ్రస్లు ఇటువంటి అన్ని ఎవరన్నా ఫోన్ చేసి మీరు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అనేది అడిగితే చెప్పకపోవటం అనేది మంచిదండి. ఏదైనా అడ్రస్ అని చెప్తే మళ్ళీ వాళ్ళు మేము మనిషిని పంపుతున్నాం అది ఇది అని చెప్పి మామూలు మఫ్టీలో వస్తారని చెప్పి కిడ్నాప్ చేసే అవకాశాలు ఉంటాయి.
0: సార్, చివరగా ఈ రకమైన సైబర్ మోసాల నుండి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం, బ్యాంకులు ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలంటారు?
1: ఒకటి నేను అనుకోవటం ప్రభుత్వానికన్నా ఎక్కువ ప్రజలకి ఉంటుంది. ఎందుకంటే ఈ అంశం ఇప్పుడు సమస్య ఎక్కడి నుంచి వస్తుందని అంటే బ్యాంకులు కూడా ఇటువంటి వాటిలో వాళ్ళు జాగ్రత్త పడుతున్నారండి. ఎందుకంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ అడుగుతారు. పాన్ కార్డు లేదంటే కనీసం ఇప్పుడు జన్ధన్ అకౌంట్ లాంటి అంటే ఫోన్, ఆధార్ నంబరు, మొబైల్ నంబరు, ఆధార్ నంబర్ అవసరం, ఫోటో ఉంటుంది, అడ్రస్ ఇవ్వాలి, అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాలండి. సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ కేవైసీ నామ్స్ అనేది, నో యువర్ కస్టమర్ నామ్స్ అనేది వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారండి బ్యాంకు వాళ్ళు. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ మూలన కంపల్సరీగా మన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులు జమ అయినా ఏదన్నా డెబిట్ అయినా మనకు వెంటనే మెసేజ్ వస్తుంది. చివరి 15 రూపాయలు 20 రూపాయలు జమ అయినా దాంట్లో నుంచి డిడక్ట్ చేసినా ఏదన్నా తీసినా మనకు మెసేజ్లు వస్తున్నాయి. సో బ్యాంక్ వాళ్ళు చేయాల్సిన అంతకన్నా ఎక్కువ చేయలేరండి. ఎందుకంటే అన్ని కోట్ల కస్టమర్లకి, వినియోగదారులకి వాళ్ళు చేయాలని అంటే అన్ని కోట్ల అకౌంట్లు ఉన్నాయి. ఆ కోట్ల అకౌంట్లు అందరికీ అన్ని చూడటానికి ఉండదు, జనరల్ గా వాళ్ళు సిస్టమ్ ఏంటని ఉంటుంది. సో ఆ సిస్టమ్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. ప్రభుత్వం దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏంటంటే ప్రజలకి జాగ్రత్త తీసుకోండి అని చెప్పగలదు. అట్లాగే ఒకవేళ ఇబ్బంది వస్తే మీరు పలానా చోటకి వెళ్ళి మీ బాధ ఏంటో చెప్పండి, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే సైబర్ క్రైమ్ పోర్టల్ లో కానీ అంతర్జాలంలో కానీ మీరు కంప్లైంట్ ఇవ్వండి, పలానా మేము చూస్తామని చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటేనండి, ఈ డిజిటల్ క్రైమ్స్ లాంటి క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ గానీ లేకపోతే ఈ డిజిటల్ అరెస్ట్లు కానీ ఒక చోట ఉండేవాళ్ళు రేపొద్దున అదే చోట నుంచి చేస్తాడని ఉండదండి. ఒకటేంటంటే అంతర్జాలంలో నుంచి వచ్చేటప్పుడు ఇటువంటి వాడేటప్పుడు వాళ్ళని ఎట్లా ట్రాక్ చేయాలనేది చాలా కష్టమైన పని. ఇవాళ హైదరాబాద్ నుంచి చేసిన వాళ్ళు రేపొద్దున విజయవాడ వచ్చి ఆ ముఠా మూవ్ అవ్వచ్చు, అది సులభంగా మూవ్ అవుతుంది వాళ్ళకి, అది పెద్ద కష్టం కాదండి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఎంతో కొంత చదువున్నాళ్ళు నాకు చట్టం గురించి తెలీదు అని అంటాం అనేది అసలు ఉండదండి, చట్టంలోనే అది కుదరదు. అట్టని అన్ని చట్టాలు మనకు తెలియాలని కాదు, మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సినవి ఏంటి, ఇప్పుడు బ్యాంకులు ఏం చేయాలి, మన కస్టమర్ సర్వీస్ ఏంటి, వాళ్ళు తీసుకునే ప్రికాషన్స్ ఏంటి, లేదా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి. నా ఉద్దేశం అయితే మాత్రం బ్యాంక్ అకౌంట్, ఆధార్ నంబర్ కి లింక్ అయిన ఫోన్ నంబర్లు ఎక్కడ సర్క్యులేట్ చేయమాకు, అది బెస్ట్ అడ్వైజ్ ఉంటుంది. అంతకన్నా ఇంకా ఎందుకంటే అది సెపరేట్ గా ఉంటాయి, అసలు ఆ ఫోన్ నంబర్లు ఎవరికి తెలియదు అనుకోండి, కేవలం ఆ ట్రాన్సాక్షన్ సంబంధించిన వాళ్ళు మాత్రమే వచ్చి చేసుకుంటారు. అటాని ఆ ఫోన్ నంబర్ కి ఒకే కాల్ వస్తుందని చెప్పేసి మన వాళ్ళు ఫోన్ నంబర్ రాగానే నంబర్ డీటెయిల్స్ ఇవ్వటం కూడా మంచిది కాదు. సెకండ్ ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్ యాక్సెస్ అనేది రెండు విధాలుగా ఉంటాయండి, ఒకటి నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు, ఫోన్ ద్వారా చేయొచ్చు, రెండు బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్ళి చేసుకో. ముఖ్యమైన కార్యక్రమాలు అన్ని కూడా బ్యాంక్ వాళ్ళు కూడా ఏమంటారంటే బ్యాంక్ బ్రాంచ్ కి రండి అంటారు, ఎందుకంటే అక్కడ వెళ్ళి మనం చేసుకుని వాళ్ళు రిసిప్ట్ ఇస్తారు, ఇది పలానా అయిపోయింది, ఆ సిస్టమ్ లో అప్డేట్ అవగానే మనకి ఫోన్ లో మెసేజ్ వస్తుంది. సో అటువంటి మనం చూసుకోవటం అనేది మంచిది.
0: డిజిటల్ అరెస్ట్ గురించి ఎన్నో విషయాలు చాలా చక్కగా మా శ్రోతలకు తెలియజేశారు, ధన్యవాదాలు డాక్టర్ అనంత్ గారు.
1: ధన్యవాదాలు.
0: మీరు ఇంతవరకు డిజిటల్ అరెస్ట్ పై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం విన్నారు. అతిథి డాక్టర్ ఎస్ అనంత్ గారు, ప్రముఖ ఆర్థిక రాజకీయ విశ్లేషకులు, పరిచయకర్త కె రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతల వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాలు ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట ఏలూరు శ్రోతలు రఘువీర్ సింగ్, సుగ్నాబాయి, రాధా, మున్నా వీరి కోరిక మేరకు శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

తర్వాత లంకేశ్వరుడు చిత్రానికి మనో ఎస్ జానకి పాడిన పాట వినబోతున్నారు. రచన దాసరి నారాయణరావు. ఈ పాట వినిపించమంటూ కోరిన శ్రోతలు మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుంచి నరేష్, మెర్సీ విజయ, రోజీస్, శిరీష, ఓంకార్ ఇంకా వారి మిత్రబృందం. ఇంకా ఇదే పాటను నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ గ్రామం నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, అబేదా ఆయేషా వీరంతా కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు ఈ పాట.

రామయ్య అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత వినబోతున్న పాట హైదరాబాద్ వనస్థలిపురం శ్రోతలు దోర్నాల రేణుక, బాలాజీ, దస్తగిరి, నరసన్న వీరందరి కోరిక మేరకు పోకిరి రాజా చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. రచన శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి.

పంతులమ్మ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర. వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు అంకిత్, హర్షిత్, సహస్ర, వర్షశ్రీ ఎద్దుమైలారం నుండి.

బుచ్చిరెడ్డి పాలెం శ్రోత తుమ్ముల చెర్ల గోపినాథ్ వీరి కోరిక మేరకు జానకిరాముడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

కార్యక్రమంలో చివరిగా మేనకోడలు చిత్రానికి పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. రచన దాశరథి, సంగీతం ఘంటసాల. వినిపించమంటూ కోరిన శ్రోత భట్టిప్రోలు నుంచి మురళి. వీరి కోరిక మేరకు ఈ పాట.

రాబోయే తిది కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకున్న చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం, ఈనాటి కార్యక్రమంలో బొబ్బిలి రాజా చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినబోతున్నారు. రచన సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా.

RX100 చిత్రానికి అనురాగ్ కులకర్ణి పాడిన పాట. రచన చైతన్య వర్మ, సంగీతం చైతన్య భరద్వాజ్.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఫిల్మ్ గీతాలు వింటున్నారు. తర్వాత వినబోతున్న పాట 35 చిన్న కథ కాదు. ఈ చిత్రానికి పృథ్వీ హరీష్ పాడిన పాట.

మీరు విన్న ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు చంటి చిత్రం నుంచి. కార్యక్రమంలో తర్వాత వేదవ్యాస గీత రచనకి ఎంఎం కీరవాణి సంగీతంలో శరత్ సంతోష్ శ్రీనిధి పాడారు ఓం నమో వెంకటేశాయ చిత్రం నుంచి.

తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట బ్రదర్స్ చిత్రం నుంచి. వనమాలి సాహిత్యానికి హారిస్ జయరాజ్ సంగీతంలో విజయ్ ప్రకాష్, కార్తీక్, హరిణి పాడిన పాట.

0: నిన్ను కని పెంచినట్లుగానే ప్రేమానురాగాలతో కనిపించలేదా తల్లి?
1: నీకు చెప్పే అంతటి వాడని కాదు అయినా సరే అమ్మా, ఒక్కసారి పాత చరిత్ర తిరిగేసి చూసినట్లయితే
0: అయితే
1: అమ్మా మధుర

0: కదా. ఓహో నాయన అభిమన్యు కుమార, ఆనాడు నీ తండ్రి అర్జునుడి వల్ల నేను వీరపత్రిని అనిపించుకున్నాను, ఈనాడు నీ వలన నేను వీరమాతని అనిపించుకోబోతున్నాను. కనుక దీవెనుడి చేది మాత్రమే కన్న తల్లి, నిన్ను ఆజ్ఞాపించవలసినటువంటి నీ భార్య ఉత్తర కుమార్తె కనుక ఉత్తర మేడలోకి వెళ్ళి ఉత్తర అనుమతి పొంది పద్మవ్యూహుల యుద్ధానికి వెళ్ళు నాయన అనేది కన్న తల్లి సుభద్రాదేవి.
1: ఆ మాటలు విన్నటువంటి అభిమన్యు కుమారుడు తన భార్య ఉత్తర మేడలకు వస్తున్నాడు నాయన.
0: తన భర్త నాకును ఎరిగినటువంటి ఉత్తర కుమార్తె ఏడు వారపు నగలన్నీ అలంకరించుకుని శృంగారంగా భర్త రాకగా ఎదురు చూస్తూ ఉందట. అల్లంత దూరాన వస్తున్న బాలుడు తన కర్తవ్యాన్ని మర్చిపోయి భార్య వ్యామోహంలో పడుతూ ఏడు వారపు నగలడు.

0: తరిత భర్తలో వచ్చినటువంటి మార్పును గమనించినటువంటి ఉత్తర కుమార్తె, ఆగండి నాథ, ఆగండి
1: ఆగండి,
0: తమలాంటి వీరులు మీ వంటి వీరులు మీ వీరత్వాన్ని మర్చిపోయి ఒక భార్య వ్యామోహంలో పడినట్లయితే ఈ లోకులంతా మిమ్మల్ని వేలుపెట్టి చూపిస్తారు నాథ అంటూ భర్తకు తన కర్తవ్యాన్ని తెలియజేస్తూ భర్త వర నుండి కత్తిని లాగి తన బొటన వేలును నాటి రక్తాన్ని చిందించి వీర రక్తాన్ని తిలకంగా దిద్దుతూ నాథ ప్రాణేశ్వర ధర్మ యుద్ధం కర్మ వీర చేరు కురి సైన్యమును ఎదిరించడి వీర బాలా యుద్ధమందున మీ కత్తిక ఎదురు లేదు పొమ్మి విజయంబు కృపాణంబు నాథ అయ్యా పొమ్మన దయా భర్తను తిరిగి రమ్మని

0: పరిగెట్ట జంతరిత ఇక అభిమన్యు కుమారుడు కన్న తల్లి దీవెన భార్య అనుమతి పొందినటువంటి అభిమన్యు కుమారుడు ఇక మరి పద్మ విహులో ప్రవేశిస్తున్నాడు. ఆ అభిమన్యునట యుద్ధానికి మహావీరుడు మేధావులు ఎవరెవరు
1: వెళుతున్నారయ్యా?
0: భీమసేనుడు, యదుష్టరుండు, సాచక యదుష్ట ధర్మరాజులు, చైకితానుడు, చక్రధర్ముడు, భైటకుండలు, ఘటోద్గజుండు, పదాది తలములు పరుగులు తీయక అశ్వక తలములు అంటరాగను, కలిసమోహములు కదలి రాగను,
1: కలిసమోహములు కదలి రాగను.

అయితే అభిమన్యుడు పద్మవ్యూహంలో ప్రవేశిస్తున్నాడు. ప్రవేశించే ముందే ఆ పద్మవ్యూహ ముఖద్వారమందే భీకరాకారుడై అడ్డంగా నిలుచున్నాడు సైంధవుడు. ఆ సైంధవుని చూసినటువంటి యొక్క అభిమన్యుడు తన సమ్మోహనాస్త్రం

0: తీసి సమ్మోనాస్త్రంతో ముచ్చట్లు చేసి తాను ఒక్కడే పద్మవ్యూహంలోకి ప్రవేశించాడు. అయితే అల్లంత దూరాన్ని వస్తున్నటువంటి బాలుని చూస్తాడు. ఎవరు? గురువు గారు అయినటువంటి
1: ద్రోణాచార్యుడు
0: కృపాచార్య
1: గురువర్యా.
0: ఆ వస్తున్న బాలుడు ఎవరయ్యా?
1: ఇంకెవరండి? తమ ప్రేషిష్యుడైన అర్జునుడి కుమారుడు అభిమన్యుడు అండి. ఆ వచ్చేది
0: అభిమన్యుడా?
1: అభిమన్యుడు
0: అభిమన్యు బాలక నిన్ను చూడగా జాలి పుట్టే.
1: నన్ను చూసి ఎందుకు జాలి పడుతున్నారు గురువర్యా?
0: వచ్చేది ఇప్పుడు నీవే.
1: మీతో యుద్ధానికి వచ్చాను గురువర్యా.
0: కాంత కౌగులి కాది కదన భూమి,
1: భూమి
0: కొమ్ముని ప్రాణాలు రక్షించు కొమ్ము

పసిబాలుడు నీకు యుద్ధం ఎందుకయ్యా, వెనుదిరే వెళ్ళిపో అని గురువారు గురువుగారు అనగానే ఆ మాట విన్న అభిమన్యుడు ఒక్కసారి గురువర్యోధు ఆచార్య ఏ బాలుడగాదు నీ పాలుడనే కాలుడనన్నాడా, బాలుడగాదే భారత.

0: గురువర్యా ద్రోణాచార్య ఏమంటిరి, పాండవులలో పెద్దవాడు, శత్రుత్వంలో కూడా గురుభక్తిని విడిచిపెట్టని పరమ సౌజన్యమూర్తి అయిన నా పెద్ద తండ్రి ధర్మరాజును పట్టి కట్టి ప్రాణాలతో రారాజుకు కానుక కాయిస్తానని శపథం చేశారు కదూ.
1: అవును శపథం చేశాను.
0: నా పెద్ద తండ్రి అంటూ పట్టుబట్టడం జరిగితే ఈ అనంత విశ్వాన్ని ఒక క్షణంలో కాల్చి భస్మం చేయకుండా ఉపేక్షిస్తానని ఎలా అనుకున్నావయ్యా? ఒక్క సామాన్యమైన చిన్న సైన్యానికి పట్టం కట్టినంత మాత్రం తారతమ్యాలు తెలియక మంచి చెడ్డలు ఆలోచించగా దారుణమైన ప్రతిజ్ఞలు పలకడం మీ వంటి గురువు లేని పెద్దలకు తగదు సుమా. ఆ దుష్ట దుర్యోధన ముఖప్రీతి కోసం మీ మంత్రాలు తంత్రాలు మీ బ్రాహ్మణత్వాలు అవసరమైతే మీ ప్రాణాలను అర్పించుకోండి, కానీ సధర్మ తేజోశాలుడై సామాన్యులే తేరు చూడరాని మా యుధిష్ఠిర మహారాజును గురించి ఇక ఎన్నడైనా ఎప్పుడైనా అవజ్ఞతగా పలికినట్లయితే ఈ పాండవ పుత్రుడు సహించి ఊరుకోడు, జాగ్రత్త అంటూ హెచ్చరించాడు. ఆ బాలబాలుడి మాటలు వినటువంటి గురువు గారు ద్రోణాచార్యుడు మూర్చలో మునిగిపోయాడు. ప్రక్కనే ఉన్న కృపాచార్యుడు ఆ ద్రోణాచార్యుని తన రథంపై ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. ఇక పద్మభులు అభిమన్యుడు ఎదురుగా ఎవరిస్తున్నారయ్యా?
1: అదిగో దుశ్శాసనుడు ఎదురుగా వచ్చాడు.
0: దుశ్శాసన నిలుమునులము దుశ్శాసన పారగ నిలువర నీచాత్మ కొలువు కూటమున కులసతి చీరలు వలసిన కుటిలాత్మ దుశ్శాసన తలుచుకోరని తాతలని ముత్తాతలని అన్నాడా. కత్తిని తీసి దుశ్శాసనుడి చంపబోయిన ఆగు ఆగుమని సారథి బాలుని ఆపు చేసిన నాయనా అభిమను కుమార ఈ యొక్క దుశ్శాసనుడి నీవు చంపద్దు నాయన అన్నాడు రథాన్ని నడిపే రథసారి సుమంతుడు. ఎందుచేతనంటే ఈ ఒక్క దుశ్శాసనుని ఒక రొమ్ము చీల్చి ఆ వెచ్చనెత్తుడు కడుపారా త్రాగుతా అను నేను పెద్దతరి భీమసేనుడు శపథం చేశాడయ్యా. అంచేత ఆ ఎగసిపడే రక్తంతో నీ పెద్దల ద్రౌపది దేవి పాదాలకు పారని రాస్తానని శపథం చేశాడు. కనుక ఈ ఒక్క దుశ్శాసన నేను చంపద్దు నేను అభిమన్యు అన్నాడు రథాన్ని నడిపే రథసారథి సుమంతుడు. ఆ మాటలు విన్న అభిమన్యు ఒక్కసారిగా ఓరి దుశ్శాసన కుల నాశన ఏమి రాని మద గర్వము ఏమి రాని అహంకారము ఒక్క వాకట ఉన్న స్త్రీని అంటరాదని తెలుసు కూడా ఆమెను నుండి సభలోకి ఈడ్చుకుని వచ్చి ఆమె ఒలువలు వెలిచావే ఆ ప్రతీకారానికి నేనే గనక ఆనాడు అక్కడ ఉన్నట్లయితే నా కరవాలముతో నిన్ను పొడిచి ఆ ఎగసిపడే రక్తంతో నా పెద్ద తల్లి ద్రౌపది దేవికి పాదాలకు పారాన్ని రాసేవాడిని. కానీ నా పెద్ద తండ్రి చేసినటువంటి భీమసేనుడు చేసిన ప్రతిజ్ఞ వలన బ్రతికి బయటపడుతున్నావు దుర్మార్గుడ. ఇక ఎన్నడు ఎప్పుడు అర్జున పుత్రుల వంటి వీరాధి వీరుల జోలికి రాకుండా నీకు సరిపడే సామాన్యమైన సైన్యాన్ని ఎన్నుకొని పోరాడు పో.

0: భూమి కొట్టి తొడలు కొట్టి విల్లు పట్టి భుజమని
1: కొట్టి తొడలు కొట్టి విల్లు పట్టి భుజమని కొట్టి
0: భూమి కొట్టి తొడలు కొట్టి విల్లు పట్టి భుజమని కొట్టి
1: భూమి కొట్టి తొడలు కొట్టి విల్లు పట్టి భుజమని కొట్టి
0: అలాంటి రాయుద్ధాన్ని కంటాడా
1: వీరాభిమన్యుడు
0: నవ్వులాటిది కాదనంటాడా
1: వీరాభిమన్యుడు నవ్వులాటిది కాదనంటాడా అభిమన్యుడు
0: అలక్కుతో

0: ఈ విధంగా ఎప్పుడైతే పద్మవ్యూహులు తన తమ్ముడు అయినటువంటి దుశ్శాసనుడు పారిపోవటము, తన కుమారుడు అయినటువంటి లక్ష్మణ కుమారుడు మరణించడము, ఇదంతా చూసినటువంటి దుర్యోధనుడు పరుగు పరుగున గురువు గారు అయినటువంటి ద్రోణాచార్యుని వద్దకు వచ్చాడు.
1: గురువర్య, ద్రోణాచార్య ఏమిటయ్యా, ముక్కు పొత్తలారిన అభిమన్యుడి దాటికే తాళలేక కౌరవ వీరులందరూ కూడా పరుగులు తీసి పందాలు పెడుతున్నారే, ఎందుకయ్యా మనకి యుద్ధం? రావయ్యా బస్టాండింగ్లోకి పట్టాన్ని ఇలా ముక్కుందాం.
0: శాంతించు నాయన దుర్యోధన, శాంతించు, కోపానికి ఇది సమయం కాదు. ఈనాడు మనం పద్మవ్యూహలో అభిమన్యుని హతమార్చాలి అంటే నువ్వు అనుకున్నంత తేలిక కాదు నాయన.
1: ఏం చేయాలి గురువు?
0: అభిమన్యుని చేతిలో ధనుసు ఉన్నంత వరకు హరిహరాదులు ఏకమైన సరే ఈనాడు ఏమీ చేయలేము. కనుక అభిమన్యుడి చేతిలో ధనుసు విరిగిపోవాలి అంటే మనలో మంచి వెలుకాడు ఎవరున్నారు?
1: ఇంకెవరున్నారండి? కర్ణుడు ఉన్నాడు
0: నాయన. కర్ణ
1: అయ్యా,
0: అభిమన్యుడు యుద్ధం చేస్తుండగా నీవు అభిమన్యుని వెనుక భాగమున వచ్చి అభిమన్యుని యొక్క చేతిలో ఉండ ధనుసు రెండు ముక్కలు చేయాలి నాయన.
1: అలాగే
0: ధర్మం అని ఎంచక. ఇక ఎప్పుడైతే ధనుసు రెండు ముక్కలైందో వెనుదిరిగి కర్ణుడితో మాట్లాడుతూ ఉంటాడు అభిమన్యుడు. అదే సమయంలో దుశ్శాసన, నీవు అభిమన్యుని వెడమ భాగం అని వచ్చి నీ పదునైన కత్తితో అభిమన్యుని వెడమడొక్కులో కూర్చోవయ్యా.
2: అలాగే గురువర్యా.
0: వెడమడొగ్గులు కూర్చున్నటువంటి కత్తిని అభిమన్యుడు కుడి చేత్తో పైకి లాగుతూ ఉండగా దుర్యోధన, అభిమన్యుని కుడి భాగమున వచ్చి నీ పదునైన కత్తితో అభిమన్యుని కుడి చేతిని నెరిగి
1: అలాగే చేస్తాను గురువర్యా.
0: నాయన కృతవర్మ, నీవు రథిని చంపు. కృపాచార్య, నీవు రథాన్ని చూర్ణం చెయ్యి. అశ్వత్థామ, అశ్వాలు తెగటార్చు. ఇక నేను
1: అడుగుంటానండి.
0: శాంతించు నాయన. చూడు, అభిమన్యుడితో తలపడికి విరోచితంగా పద్మవ్యూహలో కౌరవులంతా యుద్ధం చేస్తుండగా నా వంతు బాధ్యతగా అభిమన్యుని శరీరం అంతా తూట్లు తూట్లు పడేలాగా నా బాణాలన్నీ వర్షంలో కురిపిస్తూ యుద్ధం చేస్తాను నాయన అని చెప్పి గురువుగారు అయినటువంటి ద్రోణాచార్యుడు కౌరవులందరినీ కూడా అధర్మ యుద్ధమునకు పాల్పడి పద్మవ్యూహలో అభిమన్యుని హతమార్చాలని 10 మంది ఒకటిగా కలిసి వస్తూ ఉన్నారు.
1: అది గ్రహించాడండి అభిమన్యుని రథసారథి సుమంతుడు. నాయన అభిమన్యు.

0: అభిమన్యు ఈ కౌరవ వీరులందరూ కూడా కలిసికట్టుగా వచ్చి నిన్నొక్కడే అధర్మ యుద్ధంలో హతమార్చడానికి
1: వస్తున్నారయ్యా. దిశలు క్రమ్ముచుండే సూర్యకిరణాల తేజస్సు మన రథ శిఖర ధ్వజముపై గ్రద్దవాలే నిన్ను రక్షించ ఆ బ్రహ్మకే.

0: ఆయన అభిమన్యు కుమార ఈ కౌరవ వీరులు మహావీరులు మేధావులందరూ ఒక్కటిగా కలిసి వచ్చి ఒక్కడినే అధర్మ యుద్ధంలో అక్రమంగా నిన్ను ఒక్కడినే చంపడానికి వస్తున్నారు, కనుక ఈ ఘోర దృశ్యాన్ని నా కళ్ళారా నేను చూడలేను నాయన, మన రథాన్ని వెనుక మళ్ళీసారి వెళ్ళిపోదాము నాయన.
1: ఆగు సుమంత, ఏమిటి నీవు మాట్లాడుతున్న మాటలు? కౌరవ వీరులు మేధావులు అందరూ కూడా వచ్చి నన్ను ఒక్కడిని అధర్మ యుద్ధంలో జయించినట్లయితే నా చరిత్ర సువర్ణాక్షరాలతో లెక్కించబడిన ఖ్యాతిని ఆర్జిస్తాను సుమంత.
0: చరిత్ర వీరుడే మరణించవచ్చును, కానీ హీన చరిత్రను ఏ మానవుడు సృష్టించి జీవించరాదు సుమంత. చూడు, ప్రాణవాపి పరిత్యజ్య మానమే వాభిరక్షితు అనిత్యో భవతి ప్రాణో మానమా చంద్రతారకం అన్నారు. ప్రాణము స్థిరమైనది కాదు, మానము చంద్రుడు నక్షత్రాలు ఉండి వరకు నిలుచున్నది, కనుక విజయమో వీర స్వర్గమో మన రథాన్ని ముందుకు మళ్లించు అన్నాడు అభిమన్యుడు.
1: అయితే చేయిన
0: రథసారిది సుమంతుడు రథాన్ని ముందుకు మళ్లిస్తున్నాడు.
1: ఇక
0: అభిమన్యుడికి ఎవరు ఎదురొస్తున్నారయ్యా?
1: అడుగో కర్ణుడు, అడుగో దుర్యోధనుడు, అడుగో దుశ్శాసనుడు, అశ్వరధామ, కృతవర్మ, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, వీరందరూ కూడా ఒక్కసారిగా అభిమన్యుని చుట్టుముట్టడించగానే ఆ కౌరవ వీరులందరినీ చూసినటువంటి అభిమన్యు కుమారుడు పద్మయ్యహోలో ఏ విధంగా విజృంభిస్తున్నాడయ్యా?
0: పట పట పట పట పండ్లు కొరుకుతు పొట్టు తరగతి వేగా కట కట కట కట కోలలు రిపిడికి చిట పట మనని ఫుల్
2: బాలా ఫలిత జంత తక తరిగిట తరిగిట
0: అడుగో భీకర మిగి మిగ నట్టహాసములు భీతి కలుపుతున్నావా? రణము రణమని అభిమన్యు రణమన దూకహాడా
2: మెత్తురు
0: వాణే కురవస

0: జాతర కడబలి తున్నాను నరికన దండపు నరుకు
1: సంగరంగ భారాజీ రాష్ట్రోత్సవ
0: మహా ఉపరిత గంధద కదరిగడ దరిగడ

అయితే ఈ విధంగా పద్మవ్యూహులు 10 మంది ఒక్కటిగా కలిసి అభిమన్యుని అధర్మయుద్ధంలో హతమార్చారు నాయన. అయితే యుద్ధంలో వీరమరణాన్ని పొందినటువంటి అభిమన్యుని యొక్క ఆత్మ జ్యోతిగా మారి అయ్యా కైలాసములో

0: మీరింతవరకు జానపద కళారూపాలు కార్యక్రమంలో పద్మవ్యూహం బుర్రకథ విన్నారు. నిర్వహణ శ్రీ ఎడవలి దుర్గాప్రసాద్ బృందం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఓ చిన్నదానా చిత్రం నుంచి విద్యాసాగర్ సంగీతం, దేవశేష్ పాడిన పాట వింటారు. సాహిత్యం సిరివెన్నెల.

0: ఆకాశవాణి సమయం 1:20 వస్తుంది. కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. బాలికల భద్రత ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యాంశమని రాష్ట హోంమంత్రి వంగరపూడి అనిత తెలిపారు. రాష్ట్రానికి మరో 2 ఎయిమ్స్ సంస్థలను మంజూరు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని ప్రైవేట్ ఆయుష్ వైద్య సంస్థల నిర్వహణకు ముసాయిదా నిబంధనలు విడుదల చేసినట్టు మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో దాదాపు 30కి పైగా అజెండా అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. రాజధాని అమరావతి అభివృద్ది పనుల పురోగతి, రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏకు సంబంధించిన నిర్ణయాలు, వివిధ అభివృద్ది ప్రాజెక్టులపై మంత్రివర్గం చర్చించి పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బాలికల భద్రత ప్రతి కుటుంబ బాధ్యత మాత్రమే కాదని, ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యాంశమని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రాష్ట పోలీసు శాఖతో కలిసి చేపట్టిన ఆపరేషన్ చిన్నారి తల్లి కార్యక్రమం ద్వారా బాలికల రక్షణ, అవగాహన, న్యాయ సహాయం, మానసిక పరిరక్షణను ఒకే వేదికపై అందించే సమగ్ర వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని ఆమె ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోక్సో చట్టాలపై అవగాహన కల్పించడం, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన అందించడం, బాధిత చిన్నారులకు న్యాయ సహాయం, పునరావాస సేవలను సమగ్రంగా అమలు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 2,083 మంది పోక్సో బాధిత చిన్నారులకు సేవలందించామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో వైద్య సేవలను మరింత విస్తరించేందుకు రాష్ట్రానికి మరో 2 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ సంస్థలను మంజూరు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఆయన ఈరోజు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి మొత్తం ఒకే ఒక్క ఎయిమ్స్ మంగళగిరిలో ఉందని పేర్కొన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఒక్కొక్కటి చొప్పున కొత్త ఎయిమ్స్ సంస్థను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే మంగళగిరి ఎయిమ్స్ను జాతీయ స్థాయి అత్యుత్తమ వైద్య కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన తదుపరి విడతలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరినట్టు లింగమనేని రమేష్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రైవేట్ ఆయుష్ వైద్య సంస్థల నిర్వహణకు తొలిసారిగా ముసాయిదా నిబంధనలు విడుదల చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రజలు వైద్య నిపుణుల సూచనలు స్వీకరించిన అనంతరం తుది నిబంధనలు అమల్లోకి తీసుకొస్తామని ఒక ప్రకటనలో వెల్లడించారు. చిన్న క్లినికుల నుంచి పెద్ద ఆసుపత్రుల వరకు అన్ని ప్రైవేటు ఆయుష్ వైద్య సంస్థలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని చెప్పారు. ముసాయిదాపై ప్రజలు, వైద్యులు తమ అభిప్రాయాలను 2 వారాల్లో తెలియజేయాలని మంత్రి వివరించారు. తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం 2 ఎక్స్ప్రెస్ రైళ్లకు రైల్వే శాఖ హాల్టింగ్ మంజూరు చేసిందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. మచిలీపట్నం విశాఖపట్నం ఎక్స్ప్రెస్, విశాఖపట్నం కడప ఎక్స్ప్రెస్ రైళ్లు ఇకపై కొవ్వూరు రైల్వే స్టేషన్లో ఆగనున్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు వెల్లడించారు. ఈ నిర్ణయంతో కొవ్వూరు నుంచి ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు రైల్వే అనుసంధానం మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రైల్వే సౌకర్యాల విస్తరణకు రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం కొవ్వూరు ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చేపట్టిన డిఎస్సీ 2025 నియామకాల్లో అవకతవకల ఆరోపణలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. అనంతపురం, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్, వైఎస్ఆర్ కడప, నంద్యాల, తిరుపతి జిల్లాలతో పాటు పలు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థి, యువజన విభాగాల నేతలు దీక్షల్లో పాల్గొన్నారు. డిఎస్సీ నియామకాలపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపి నిరుద్యోగులకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ నెల 9వ తేదీ వరకు అన్ని నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని, ప్రభుత్వం స్పందించకపోతే 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసన ర్యాలీలు నిర్వహిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలోని హస్తకళ ఉత్పత్తుల ప్రామాణికతను కాపాడటంతో పాటు వాటి విశిష్టతను వినియోగదారులకు చేరవేసేందుకు లేపాక్షి సంస్థ క్యూఆర్ కోడ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఈ వ్యవస్థను ప్రవేశపెట్టినట్టు అధికారులు తెలిపారు. హస్తకళ ఉత్పత్తిపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఆ హస్తకళ చరిత్ర, దాని ప్రత్యేకతతో పాటు తయారీలో కళాకారుడు చేసిన శ్రమకు సంబంధించిన వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ వ్యవస్థ ద్వారా నకిలీ ఉత్పత్తులను అరికట్టడంతో పాటు అసలైన హస్తకళా ఉత్పత్తులకు ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. వియత్నాం రాయబార ప్రతినిధి గ్రెగరీ స్మిత్ ఈరోజు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా విజయవాడ అమరావతి ప్రాంతాల్లో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. అమరావతి రాజధాని ప్రాంతం బౌద్ధ స్మారకాలను సందర్శించడంతో పాటు రాష్ట్ర శివాలయంలో ఇటీవల వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన తెలుగు బాధితుల కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించనున్నారని అధికారులు తెలిపారు. మొక్కల పెంపకం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ హరితాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని అడ్డాపుశీల గ్రామ సమీపంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పోలీసు ప్రధాన కార్యాలయం, పోలీసు స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలతో పాటు ఇతర ఆవరణల్లో మొత్తం 2500 మొక్కలు నాటుతున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షిస్తే భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించగలమని పేర్కొన్నారు. అమరావతి ఛాంపియన్షిప్ క్రీడలకు సంబంధించిన ఎంపిక పోటీలు వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురంలోని డిగ్రీ కళాశాలలో ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను కమలాపురం శాసనసభ్యులు పి కృష్ణ చైతన్య రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడా పోటీల్లో పాల్గొనాలని అన్నారు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తితో ముందు

0: సాగాలని క్రీడాకారులకు సూచించారు. మధ్యవర్తిత్వం ద్వారా చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసులను సులభంగా పరిష్కరించుకోవచ్చని శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల న్యాయ సేవా సంఘం జూనియర్ సివిల్ జడ్జి కె రాణి తెలిపారు. మధ్యవర్తిత్వం దేశం కోసం అనే నినాదంతో రాష్ట జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సూచనల మేరకు కొత్తూరు కోర్టు నుంచి ఈరోజు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి కె రాణి మాట్లాడుతూ, శిక్షణ పొందిన మధ్యవర్తులు న్యాయవాదుల సహకారంతో కోర్టు వద్దనే కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు. కక్షిదారులు ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వాతావరణం. దక్షిణ అంతర్గత కర్ణాటకపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పాటు ఆంధ్రప్రదేశ్ యానం ప్రాంతాల్లో దిగువ ట్రోపావరణంలో నైరుతి పశ్చిమ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఈ రోజు మరి రేపు కోస్తాంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు మరి రేపు తేలిపాటి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. బాలికల భద్రత ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యాంశమని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రాష్ట్రానికి మరో 2 ఎయిమ్స్ సంస్థలను మంజూరు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని ప్రైవేట్ ఆయుష్ వైద్య సంస్థల నిర్వహణకు ముసాయిద నిబంధనలు విడుదల చేసినట్టు మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
3: చెప్పండి.
2: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
3: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
2: కానీ ఇది ఎలాగవుతుంది?
3: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
2: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
3: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: అంతేనా?
3: అంతే.
2: అర్థమైంది.
3: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: గ్రామలక్ష్మి శ్రోతలకు నమస్కారం. ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమంలో స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన వల్లభనేని సీతా మహాలక్ష్మి గారి గురించి డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి గారి ప్రసంగం వింటారు.
6: స్వాతంత్ర సమరంలో మన మహిళలు చూపిన తెగువ ధైర్య సాహసాలు చరిత్రలో చదువుతుంటే కళ్ల ముందు ఆ అద్భుత భయానక దృశ్యాలు కదలాడి మనను ఆశ్చర్యానందాలకు లోను చేస్తాయి. భారతమాత దాస్య శృంఖలాలను ఛేదించి స్వేచ్ఛ వాయువులు దేశమంతా ప్రసరింపచేయడానికి నాటి స్త్రీలు జరిపిన పోరాటం సాటిలేనిది. వల్లభనేని

సీతా మహాలక్ష్మమ్మ చేసిన శాసన ధిక్కారం, ఆమె చేసిన సాహస కృత్యాలు తెలుసుకుంటుంటే దేహం గగుర్పాటు చెందక మానదు ప్రతి ఒక్కరికి. సీతా మహాలక్ష్మమ్మ గుడివాడ తాలూకా గుడ్లవల్లూరు గ్రామంలో 1910 జనవరి 12వ తేదీన జన్మించారు. పొట్లూరి వెంకయ్య, శోభనాద్రమ్మ ఈమె తల్లిదండ్రులు. ఈమెకు 2 సోదరులు. సీతా మహాలక్ష్మమ్మకు 11 వయసులో జమీ గొల్వేపల్లి వాస్తవ్యులు, ప్రసిద్ధ దేశభక్తులు అయిన రామబ్రహ్మం గారితో వివాహం అయింది. రాజకీయ రంగం ఈమెకు కొత్త కాదు. భర్త రామబ్రహ్మంతో 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. గుడివాడ జిల్లా అంతా తిరిగి సత్యాగ్రహ ఆవశ్యకతను ప్రజల్లో ప్రచారం చేశారు. భర్త అరెస్ట్ అయి జైలుకు వెళ్తే ఆమె నిరుత్సాహపడలేదు. తోటి స్త్రీలను కలుపుకుని మరింత ముమ్మరంగా ప్రచారం కొనసాగించారు. భర్త జైలు నుంచి విడుదలయ్యాక ఆ దంపతులు గుడివాడలో మిత్రులతో కలిసి సత్యాగ్రహ శిబిరం ప్రారంభించారు. 1932లో ఆ దంపతులను మిత్రులను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. జైలు నుంచి విడుదలై వచ్చాక రెట్టింపు ఉత్సాహంతో ఊరూరా కాంగ్రెస్ సంఘాలు, అఖిల భారత మహిళా సంఘాలు ఈమె స్థాపించారు. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సభ్యురాలుగా వాడవాడలా తిరిగి ప్రచారం చేసి స్త్రీలలో రాజకీయ ఆర్థిక చైతన్యాన్ని ఆమె పెంపొందించారు. దేశంలో శాసనోల్లంఘనోద్యమం ముమ్మరంగా జరుగుతున్న రోజులవి. కృష్ణా జిల్లాలో శ్రీమతి వల్లభనేని సీతా మహాలక్ష్మమ్మ తన నాయకత్వంలో స్త్రీలందరినీ కొన్ని కొన్ని దళాలుగా ఏర్పరిచి ఒక్కొక్క దళానికి క్రమబద్ధమైన కార్యక్రమం రూపొందించారు. ఒక క్రమ పద్ధతిలో కార్యక్రమ ప్రణాళికతో పని చేయడం వల్ల సత్ఫలితాలు వచ్చాయి. విదేశీ వస్త్ర దుకాణాల వద్ద, కళ్ళు సారా దుకాణాల వద్ద వీరు తీవ్రంగా ముట్టడి చేశారు. ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే 144 సెక్షన్ జారీ చేసింది. కానీ ఈ స్త్రీ సత్యాగ్రహులు ఏమాత్రం లెక్క చేయలేదు. రెట్టింపు ఉత్సాహంతో శాసనోల్లంఘనం చేశారు. సీతా మహాలక్ష్మిని ఇల్లు కదలరాదని కట్టడి చేశారు. ఆమె ఏమాత్రం పట్టించుకోకుండా యథేచ్ఛగా సత్యాగ్రహ ఆవశ్యకత గురించి ప్రచారాన్ని కొనసాగించారు. పోలీసులు స్త్రీల సాహసాన్ని కట్టడి చేయడానికి అనేక ప్రయత్నాలు చేసేవారు. స్త్రీల మీద కారపు నీళ్లు, మురుగునీళ్లు పిచికారీతో చల్లి చికాకు పరిచేవారు. స్త్రీ సత్యాగ్రహులు వాని నవ్వులాటగా తీసుకుని ఇంకా పట్టుదలగా ఎడతెరిపి లేకుండా పికెటింగులు జరపడం ప్రారంభించారు. పోలీసులు కోపంతో వీళ్లందర్నీ బస్సుల్లో, లారీల్లో 20-30 మైళ్ళ దూరం తీసుకువెళ్లి వదిలి వచ్చేవారు. ఈ స్త్రీలందరూ అంత దూరం వెనక్కి ఎలా రాగలిగేవారో గాని తెల్లవారేటప్పటికీ యథాప్రకారం గుడివాడలో దుకాణాలపై ముట్టడి చేస్తూ కనిపించేవారు. పోలీసులు ఇది ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోయేవారు. కొన్నాళ్లు పోయాక స్త్రీ వాలంటీర్లందరూ బస్సులు, లారీలు ఎక్కడానికి నిరాకరించారు. వీరితో రోజుకొక సమస్య తలెత్తుతూ ఉండడంతో పోలీసులు వీరిని నియంత్రించడానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాలు అన్వేషించవలసి వచ్చేది. ఆడ పోలీసుల్ని ఈ స్త్రీ యోధులతో పాటు లారీలలో, బస్సుల్లో పంపి దూరంగా వదిలి రమ్మనేవారు. అలా చేసినా మర్నాటికి పరిస్థితి మామూలే. తెల్లవారేటప్పటికీ స్త్రీలందరూ సీతా మహాలక్ష్మమ్మ నాయకత్వంలో వెనక్కి వచ్చి ఉద్యమంలో పాల్గొనేవారు. ఆమె పట్టుదల, స్వాతంత్ర్యం సాధించాలని బలీయమైన కాంక్షల గురించి చదువుతుంటే చదువరుల మనసుల్లో ఆనంద ఉద్వేగాలు మిన్నుముట్టి పులకితులవుతారు. కళ్ల ముందు ఆ దృశ్యాలను ఊహించుకుని పరవశులవుతారు. ఈ స్త్రీ సత్యాగ్రహులకు ఎవరైనా ఊరిలో ఒక గ్లాసుడు మజ్జిగ గాని మంచినీళ్లు గాని ఇచ్చినట్లు తెలిస్తే పోలీసులు వారిని దారుణంగా కొట్టి భారీగా జరిమానా విధించేవారు. ఒకసారి పామరు గ్రామంలో సూరపనేని గోపాలకృష్ణయ్య గారు ఈ స్త్రీ వాలంటీర్ దళాలకు తమ ఇంట ఆతిథ్యం ఇచ్చినందుకు పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి 1000 రూపాయలు జరిమానా విధించారు. అప్పటి నుండి సత్యాగ్రహులు ఎవరింటికి వెళ్లకుండా, తమ వల్ల ఎవరికి ఇబ్బంది కాకుండా జాగ్రత్త పడేవారు. ఎర్నేని సుబ్రహ్మణ్యం గారు కొమరవోలులో గాంధీ ఆశ్రమం పేరుతో ఒక ఆశ్రమాన్ని స్థాపించారు. పోలీసులు ఆశ్రమాన్ని స్వాధీనం చేసుకుని సీళ్లు వేశారు. రోజు రోజుకు తీవ్రమవుతున్న పోలీసుల దారుణ చర్యలను ప్రతిఘటిస్తూ సీతా మహాలక్ష్మమ్మ నాయకత్వంలో స్త్రీలందరూ వీరనారులై సీళ్లు బద్దలు కొట్టి కాపలా ఉన్న పోలీసుల్ని తరిమికొట్టి ఆశ్రమంలోకి ప్రవేశించారు. పోలీసుల సంఖ్య తక్కువ, ఈ నారీ యోధుల సంఖ్య ఎక్కువ. పోలీసులు ఏమీ చేయలేక పై అధికారులకు విన్నవించుకున్నారు. పోలీసు అధికారులు పెద్ద పెద్ద వ్యానుల్లో వచ్చి వీరందరినీ అరెస్టు చేసి వ్యాన్లో ఎక్కించి 20 మైళ్ల దూరంలో బందరు సమీపంలో వదిలివేసేవారు. ఇలా అనేక సార్లు జరిగింది. అయినా స్త్రీలు మరింత రెట్టింపు ఉత్సాహంతో కళ్ళు సారా దుకాణాలను మూయించేవారు. సీతా మహాలక్ష్మమ్మ నాయకత్వంలో శ్రీమతులు గోనుగుంట లక్ష్మీ నరసమ్మ, అరకపూడి మాణిక్యమ్మ, అరకపూడి మహాలక్ష్మమ్మ, కోనేరు భారతమ్మ మొదలైన స్త్రీలున్నారు. వీరందరినీ 1932

రెండో సంవత్సరం మే నెలలో పోలీసులు అరెస్ట్ చేశారు. పసిపిల్లల తల్లులు, వయో వృద్ధులు అనే విచక్షణ లేకుండా అందరినీ ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించి రాయవెల్లూరు జైలుకు పంపారు. అక్కడ నుంచి వల్లభనేని సీతామహాలక్ష్మమ్మను, ఆమె దళంలోని ఇంకా కొందరిని కన్ననూరు జైలుకు పంపారు. అక్కడ గంజి, ఉప్పుడు బియ్యం, అన్నం, పులుసు వంటి పదార్థాలు ఇచ్చేవారు. అవి చాలీ చాలకుండా ఉండేవి. జైలులో సీతామహాలక్ష్మమ్మ ఆరోగ్యం బాగా పాడైపోయింది. 1933 ఏప్రిల్ 11వ తేదీన జైలు నుంచి విడుదలై ఆమె తిరుచిరాపల్లి వెళ్లి జైల్లో ఉన్న భర్తను చూసి స్వగ్రామానికి వెళ్లారు. 1937వ సంవత్సరంలో కృష్ణా జిల్లా రాజకీయ సభలు పామరులో జరిగాయి. సీతామహాలక్ష్మమ్మ ఆహ్వాన సంఘ అధ్యక్షురాలుగా ఉండి జిల్లా మహిళా సభను సమర్థవంతంగా నడిపించారు. 1939వ సంవత్సరంలో కృష్ణా జిల్లా బోర్డు ఎన్నికలు వచ్చాయి. పామరు నియోజకవర్గంలో స్త్రీల ప్రత్యేక స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున సీతామహాలక్ష్మమ్మ పోటీ చేశారు. మంచి పలుకుబడి గలవారు ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ ఆమె గెలిచారు. జిల్లా బోర్డు సభ్యులుగా ఎనలేని సేవలు చేశారు. 1941వ సంవత్సరంలో వ్యక్తి సత్యాగ్రహం దేశమంతటా ఆవరించింది. ఈమె స్వగ్రామమైన జమీ గొల్వేపల్లిలో సత్యాగ్రహం చేశారు. ఫలితంగా 1941 మార్చిలో అరెస్ట్ అయ్యారు. కాలక్రమంలో బ్రిటిష్ ప్రభుత్వం సత్యాగ్రహులతో జైళ్లను నింపడం కన్నా జరిమానాలు విధించడం లాభదాయకమని భావించింది. సత్యాగ్రహులు జరిమానా కట్టడం అవమానంగా భావించారు. జైలు శిక్షణే సంతోషంగా అనుభవించడానికి సిద్ధపడేవారు. సీతామహాలక్ష్మమ్మకు ఒకరోజు జైలు శిక్ష, 300 రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో 3 నెలల జైలు శిక్షను ప్రతిపాదించారు. ఆమె సగర్వంగా 3 నెలల జైలు శిక్షను అనుభవించడానికి రాయవేలూరు జైలుకు వెళ్లారు. ఈసారి

0: అందువల్ల ఆమెకు ఆ పోటీలలో ప్రథమ స్థానం వచ్చేది. శ్రీమతి కస్తూర్బా గాంధీ అస్తమించినప్పుడు ఆమె జ్ఞాపకార్థం జాతీయ నిధిని ఏర్పాటు చేసి స్త్రీలు ఆ నిధితో స్త్రీల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలను రూపొందించారు. రాష్ట్రంలో బులుసు సాంబమూర్తి గారి ఆధ్వర్యంలో కస్తూర్బా స్మారక సంఘం ఏర్పడింది. శ్రీమతి సీతా మహాలక్ష్మమ్మ ఆ సంఘానికి ఉపాధ్యక్షురాలుగా ఉండి నిర్మాణాత్మక కృషి చాలా చేశారు. ఆమె వాడవాడలా తిరిగి నిధులు సేకరించారు. పలు ప్రదేశాలలో సంఘం తరపున మాతా శిశు సంక్షేమ కేంద్రాలు నెలకొల్పి స్త్రీలకు పిల్లలకు సేవ చేశారు. ఈమె అనేక సాంఘిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ఉండేవారు. గ్రామాలలో ఆనాడు అస్పృశ్యత సమస్య తీవ్రంగా ఉండేది. అస్పృశ్యులు నీళ్లకి చాలా ఇబ్బంది పడేవారు. 1941 సుంకర నాగభూషణం గారు విజయవాడ తాలూకా నయనవరం గ్రామంలో ఒక మంచినీటి బావిని తవ్వించారు. సీతా మహాలక్ష్మమ్మ ఆ బావిని అస్పృశ్యుల ఉపయోగార్థం ప్రారంభించారు. 1946 మద్రాసు శాసనసభ ఎన్నికలు వచ్చాయి. శ్రీమతి సీతా మహాలక్ష్మమ్మ బందరు జనరల్ సీటుకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 1952 వరకు శాసనసభ సభ్యురాలుగా ఉండి తమ నియోజకవర్గానికి ఉపయోగకరమైన అంశాలను ఎన్నో ప్రవేశపెట్టారు. 1930 నుంచి చేసిన త్యాగాలు, తిన్న లాఠీ దెబ్బలు, అనుభవించిన కఠిన జైలు శిక్షలను సార్థకం చేస్తూ 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించింది. దేశ ప్రజలు ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకున్నారు. ఆగస్టు 16 ఆల్ ఇండియా రేడియో మద్రాసు కేంద్రం నుంచి స్వతంత్ర భారత పౌరురాలిగా శ్రీమతి సీతా మహాలక్ష్మమ్మ స్త్రీలు భావి భారతము అనే అంశంపై చేసిన ప్రసంగం చాలా ప్రసిద్ధి పొందింది. ఆంధ్రదేశంలో పలు ప్రాంతాలలో వివాహాది శుభకార్యాల్లో దేవదాసీల మేజుబాణి జరుపుతూ ఉండే పద్ధతి ఆనాడు ఉంది. దీని గురించి తెలుగు సాహిత్యంలో మనకు చాలా సమాచారం కనిపిస్తుంది. ఇది సంఘ శ్రేయస్సుకు ప్రతిబంధకమని భావించి సీతా మహాలక్ష్మమ్మ శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఈ మేజుబాణీలను అరికట్టాలని ఒక బిల్లును ప్రవేశపెడుతూ దాని ఆవశ్యకతను గురించి వివరిస్తూ ప్రసంగం చేశారు. 1948 సీతా మహాలక్ష్మమ్మను ఆంధ్ర యూనివర్సిటీ సెనేట్ మెంబర్ గా 2 ఎన్నుకున్నారు. 1950 మద్రాసు శాసనసభ తరపున 3 ఎన్నుకున్నారు. అందువలన ఆమెకు ఏకబిగిన 5 ఆంధ్ర యూనివర్సిటీ సెనేట్ మెంబర్ గా ఉండే అవకాశం లభించింది. విద్యారంగంలో స్త్రీల అభ్యున్నతికి పాటుపడడానికి ఇది గొప్ప అవకాశంగా ఆమె భావించారు. ఈమె మంచి వ్యవహర్త. విషమ పరిస్థితుల్లో ఆవేశపడక సంయమనంతో వ్యవహరించి విజయాలను సాధించగల కార్య సాధకురాలు. ఒకసారి గన్నవరం తాలూకా కృష్ణాపురం గ్రామంలో కలెక్టర్ ధాన్యం ప్రొక్యూర్మెంట్ పని చూస్తున్నారు. అధికారులకు గ్రామస్తులకు అభిప్రాయ భేదాలు వచ్చాయి. గ్రామస్తులు ప్రభుత్వ లారీలు ఊరు దాటకుండా అడ్డుపడ్డారు. వేరే పని మీద కలెక్టర్తో మాట్లాడటానికి వచ్చిన సీతా మహాలక్ష్మమ్మ ఆమె భర్త రామబ్రహ్మం కాలిబాటలో గ్రామంలో ప్రవేశించారు. గోడల మీద నుంచి, ఇంటి కప్పుల మీద నుంచి గ్రామస్తులు అధికారులపై కర్రలతో రాళ్లతో దూకుతూ ఉంటే సీతా మహాలక్ష్మమ్మ రామబ్రహ్మం గారు వారందరికీ మంచి మాటలతో అనునయంగా నచ్చజెప్పి అక్కడ బీభత్సకాండ జరపకుండా ఆపగలిగారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం జాతీయోద్యమంలో పాల్గొని స్త్రీలందరికీ నాయకత్వం వహించి బ్రిటిష్ పోలీసులను ఎదిరించి విదేశీ వస్త్ర బహిష్కరణలోనూ, కళ్ళు సారా దుకాణాలను మూయించడంలోనూ కీలక పాత్ర వహించి దేశ స్వాతంత్ర సాధనలో తన వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించిన మహిళామణి శ్రీమతి వల్లభనేని సీతా మహాలక్ష్మమ్మ. అంతేకాదు, స్వాతంత్రానంతరం శాసనసభ్యులుగా, ఆంధ్ర యూనివర్సిటీ సెనేట్ సభ్యులుగా, ఇంకా పలు పదవుల ద్వారా స్త్రీల అభ్యున్నతి కోసం అనవర్తం కృషి చేసిన శ్రీమతి వల్లభనేని సీతా మహాలక్ష్మమ్మ జీవిత ప్రస్థానం నారీ లోకానికి ఎంతో ఆదర్శప్రాయం.
1: స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన వల్లభనేని సీతా మహాలక్ష్మి గారి గురించి డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో స్వాతంత్రోద్యమ నాయకురాలు కొల్లూరి కనకవల్లి తాయారమ్మ గారి గురించి శ్రీమతి నిడుమోలు కనకదుర్గారాణి గారి ప్రసంగం వింటారు.
2: మహిళా అభివృద్ధికి డ్వాక్రా శ్రీమతి జి రామతులసమ్మ గారితో పరిచయ కార్యక్రమం వినండి.
3: మహిళా సాధికారికత ప్రభుత్వం ఉద్దేశించిన పథకాల్లో డ్వాక్రా ముఖ్యమైనది. మరి ఇటువంటి డ్వాక్రా పథకంలో తమ అనుభవాల్ని వివరించడానికి గుంపెన రామతులసమ్మ గారు మనతో ఉన్నారు. వారు డ్వాక్రా సంఘంలో తమ అనుభవాలను శ్రోతలతో పంచుకుంటారు. నమస్కారం తులసమ్మ గారు.
4: నమస్కారం అండి. మాది తాడేపల్లి మండలం డేసురం గ్రామంలోని సాయిరామ గ్రామైక్య సంఘం ప్రెసిడెంట్ నండి. నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన దాన్ని. నేను ఒక ఎకరం పొలం ఉండేది. ఆ ఎకరం పొలం కూడా మా వారు అమ్మేసేసి లారీ కొన్నారు. ఆ లారీ కొన్న తర్వాత దాంట్లో లాస్ వచ్చింది, యాక్సిడెంట్ అయ్యి

0: కాలు చేయి కూడా విరిగినాయండి. అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం మేము, ఆర్థికంగా చాలా నలిగిపోయాము. 99లో డోక్రా గ్రూప్ వాళ్ళు వచ్చి అడ్మిటరు ఇట్లా గ్రూపులు చేసుకోండి అని అన్నారు. సరేనని నేను కూడా గ్రూపులో జాయిన్ అయ్యాను. అయిన తర్వాత మహిళా మండలి ద్వారా మిషన్ సెంటర్ పెట్టారు. ఆ సెంటర్లో మిషన్ నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత ఫస్ట్ లింకేజీ మాకు 2000 ఇచ్చారు. ఆ 2000 పెట్టి నేను మిషన్ కొనుక్కున్నాను. ఆ మిషన్ కుట్టుకుంటా ఉండేదాన్ని. 6 నెలలు పోయిన తర్వాత డిఆర్డి వాళ్ళు మాకు మళ్ళీ 100,000 రూపాయలు సబ్సిడీ లోన్ ఇచ్చారు. ఆ లోన్ తోటి నా వంతు 10,000 వచ్చింది. ఆ 10,000 పెట్టేసి నేను క్లాత్ తీసుకొచ్చి పెట్టికోట్లు అవి కుట్టేదాన్ని, కుట్టి అమ్మేదాన్ని. తెలిసిన వాళ్ళందరూ తీసుకెళ్లేవాళ్ళు, బాగానే జరిగేది అది. ఆ తర్వాత ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో డోక్రా ద్వారానే షాప్ పెట్టుకోవడానికి నాకు అవకాశం పెట్టుకున్నాను. ఇంకా అప్పుడు నేను ఒక్కదాన్ని చేయలేక ఇంకా నలుగురిని మా గ్రూప్ వాళ్ళని చేర్చుకున్నాను. దాంట్లోకి కటింగ్ చేసి ఇచ్చేదాన్ని, పీస్ వర్క్ చేసేవాళ్ళు. అట్లా ఆదాయం పెంచుకోగలిగాను, ఆర్థికంగా కొంచెం బలపడ్డాను నేను. ఆ తర్వాత మా పిల్లలకు కూడా ఇందిరమ్మ హౌసింగ్ దాంట్లో పిల్లలిద్దరికీ చెరువుకి ఇల్లు కట్టాను. ఇప్పుడు నేను నా మనవరాలని ఇంజనీరింగ్ చెప్పించుకోగలుగుతున్నాను. అందుకని నేను డోక్రా గ్రూప్లో చేరిన తర్వాత బాగున్నానని అంటున్నాను. అలాగే నాతోటి వాళ్ళందరికీ కూడా నా అనుభవాన్ని, గ్రామ సంఘం ప్రెసిడెంట్గా నేనున్నాను కాబట్టి అందరికీ కూడా ట్రైనింగ్లు ఇప్పించి అందరినీ కూడా ఆర్థికంగా వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్గా ఉంటుందో అట్లా చెయ్యాలి అన్న సంకల్పం నాకు ఉండేది.
1: మరి మీరు గ్రామ సంఘం ప్రెసిడెంట్ అవ్వడం ఎలా జరిగిందండి?
0: 28 గ్రూపులు ఉన్నాయండి మా ఊళ్ళో. 28 గ్రూపుల వాళ్ళు కూడా అప్పుడు సంఘాలు పెట్టుకోమని, గ్రామానికి ఒక సంఘం ఉంటే ఇంకా అందరం కలిసి సామాజికంగా ఏదైనా సమస్య ఉన్నా కూడా అందరం కలిసి తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో మాకు డిఆర్డి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు గ్రామ సంఘం పెట్టుకోండి అని. దాంతో గ్రూప్కి వచ్చేసి ఇద్దరు లీడర్ల కాడికి వచ్చేసి కూర్చుంటారు. 2 మీటింగులు పెట్టుకుంటాం. ఫస్ట్ మీటింగులో అందరూ కలిసి మాట్లాడుకుంటారు. దీని నుంచి మనకేమి ఆశించకుండా పనిచేసే వాళ్ళు ఎవరుంటారు, సేవాభావంతో చేసేవాళ్ళు లేచి నుంచోండి అని అంటారు. అప్పుడు లేచి నుంచున్నాం. అది మామూలుగా ఓటింగ్ లాగా ఏదో సీట్లు రాసుకోవటం అలా ఉండదండి. మా ఓటింగ్ కూడా చేతులు ఎత్తుతారు. ఎవరైతే చేస్తానని నిలబడ్డాళ్ళు ఇష్టం అయితే అందరు చేతులు ఎత్తుతారు, ఇష్టం లేకపోతే గనక ఎత్తరు. అప్పుడైతే అందరూ కూడా చేతులు ఎత్తారు ఉండండి అని. అట్లా 5 తీసుకుంటారు. వైస్ ప్రెసిడెంట్ గాను అందరూ ఇష్టపడతారు. అలాగే సెక్రటరీ గాను, జాయింట్ సెక్రటరీ గాను, ట్రెజరర్ గాను నుంచుంటారు. నేను ఇది చేస్తాను అని వాళ్ళంతటికి వాళ్లే నుంచుంటారు. సభ్యులకు ఇష్టమైతే వాళ్ళు చేతులు ఎత్తుతారు, ఆవిడంటే ఇష్టం లేకపోతే చేతులు ఎత్తారు. ఇంకా అదే ఓటింగ్ అనమాట. అట్లా ఎన్నిక అయ్యాను.
1: ఈ గ్రామ సంఘం మీటింగ్ లో సహజంగా ఎటువంటి అంశాలు చర్చకు వస్తూ ఉంటాయి తులసమ్మ గారు?
0: హాజరు వేసుకుంటామండి ముందు, అందరు వచ్చారా లేదా అనేది. హాజరు తర్వాత చిన్న సంఘాలు పనితీరు ఎలా ఉంది, మీ సంఘం ఎలా చేస్తుంది ఏంటి అనేది అందరినీ అడుగుతాము. ఆ సంఘం మీటింగ్ డేట్లు తెలుసుకుంటాము. తర్వాత బ్యాంక్ లింకేజీ గురించి మాట్లాడుకుంటాం, అందరు కడుతున్నారా లేదా అనేది మాట్లాడుకుంటాం. ఆ తర్వాత జెండర్ గురించి మాట్లాడుకుంటాం, సామాజిక సమస్యలు మాట్లాడుకుంటాం. ఆ తర్వాత పుస్తకాలు రాసుకుంటున్నారా లేదా, గ్రూప్ పుస్తకాలు ప్రతి నెల కూడా రాసుకోవాలి. ఏదన్నా 6 నెలలకోసారి ఆడిట్ జరుగుతాయి, అలాంటప్పుడు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఉంటాయి. అందుకు పుస్తకాల రూపంలో ఎవరు కట్టారు, ఎవరు కట్టలేదు, ఇంకెంత కట్టాలి అనేది ఒక రాసుకోవాలి. అది రాసుకుంటున్నారా లేదా అని అందరిని అడుగుతాం. అట్లాంటి అంశాల గురించి మాట్లాడుకుంటాం.
1: సహజంగా మీ అనుభవం చూసుకుంటే మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు డ్వాక్రా పథకం ద్వారా, అలాగే ఈ రోజు 4 పని చూపించగలుగుతున్నారు. మరి అసలు ఈ డ్వాక్రా పథకం ప్రారంభమయ్యాక మహిళల స్థితిగతుల్లో ఎటువంటి మార్పులు వచ్చాయి?
0: ఆర్థికంగా డ్వాక్రా గ్రూపులు వచ్చిన తర్వాత బాగుందండి. ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా అవసరం అనుకుంటే ట్రైనింగ్లు ఇప్పిస్తున్నాము, అది తీసుకుంటున్నారు. దాని ద్వారా వాళ్ళు మిషన్ కుట్టేవాళ్ళు మిషన్, షాపులు పెట్టుకునేవాళ్ళు షాపులు అలా పెట్టుకుంటున్నారు. పెట్టుకున్నప్పుడు వాళ్ళ ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఆర్థికంగాను మానసికంగాను సామాజికంగాను కూడా అందరూ ధైర్యంగానే ఉంటున్నారు. ఎదుగుదలే కనిపించిందండి వాళ్ళల్లో కూడా. అందరూ మనోధైర్యంతో ఉంటున్నారు, ఏం పర్వాలేదు మనకి డోక్రా ద్వారా అన్ని కూడా సమకూర్చుని మన పిల్లల్ని బాగా చదివించుకోగలుగుతున్నాం అనే ఆలోచనతోటే ఉన్నారు అందరూ కూడాను.
1: మరి ఈ డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం చాలా తక్కువ వడ్డీకి డబ్బుని అప్పుగా ఇస్తుంది, మరి ఈ డబ్బును సక్రమంగా వినియోగిస్తున్నారా లేకపోతే వ్యక్తిగత అవసరాలకి వాడుకుంటున్నారా, ఇటువంటివి మీరు చెక్ చేస్తారా? ఒకవేళ ఎవరైనా వ్యక్తిగత అవసరాలకి దుర్వినియోగం చేస్తే అప్పుడు

0: ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
1: మామూలుగా అసలు దీనికి సామాజిక తనిఖీ కమిటీ అని ఉంటదండి. మేము ప్రభుత్వం ఇచ్చేది లింకేజ్ లోన్ గాని శ్రీనిధి లోన్లు ఇలాంటివి ఉంటాయి. అది వాళ్ళు ఏంటంటే క్రెడిట్ ప్లాన్ ప్రకారంగానే మేము ఇస్తాం. వాళ్ళు మేము ఒక గేదెను కొంటాము, ఆ గేదెకి 50,000 ఖర్చు అవుతుంది. దాంట్లో దానికి ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది, ఎంత మా వాడుకుంటాం, ఎంత ఆదాయం వస్తుంది అనేది రాస్తారు దాంట్లో. ఆ రాసిన దాన్ని బట్టి మేము సామాజిక తనిఖీ కమిటీ అనేది మా గ్రూపుల్లోనే ఉంటది. 5 కమిటీలు ఉంటారు కదా, 5 కమిటీల్లో వాళ్ళు ఉంటారు. వీళ్ళు కొన్నారా లేదా ఈ అప్పు తీసుకెళ్లి అనేది తనిఖీ చేస్తారు. కొనకపోతే వెంటనే చర్య తీసుకుంటారు. కొనేలాగా వేరే ఆటకి మీరు వాడొద్దు, ఆదాయం వచ్చే కార్యక్రమాలకే ఈ ప్రభుత్వం సొమ్మును వాడాలి అనేది మేము ముందు నుంచే వాళ్ళకి చెప్తా ఉంటాం. వాళ్ళు కూడా అలాగే ఆటకే వాడతారు. వేరే దుర్వినియోగం చేస్తారంటే చాలా ఇబ్బంది పడతారని మేము అది కొనేలాగానే చూస్తాం. ఊళ్ళో వాళ్లే కాబట్టి మాకు బాధ ఉండదు.
0: మరి ప్రతి నెల బ్యాంక్ లింకేజ్ అనేది చెల్లించాలి కదండి, మరి అది సక్రమంగా చెల్లిస్తున్నారో లేదో చూస్తూ ఉంటారా? ఒకవేళ చెల్లించకపోతే ఏమవుతుంది? అటువంటి సందర్భాల్లో మీరు ఏం చేస్తారు?
1: ఫస్ట్ మేము మీటింగుల్లో మాట్లాడుకునేది మీ సంఘం మీటింగ్ పెట్టుకున్నారా లేదా బ్యాంక్ లింకేజ్ కట్టారా లేదని పుస్తకం తెప్పిస్తాం. వాళ్ళు బ్యాంకు వచ్చేటప్పుడు పొదుపు బుక్, బ్యాంకు లింకేజీ బుక్ రెండు తీసుకురావాలి. తనిఖీ కమిటీ వాళ్ళు పుస్తకం చూస్తారు, కట్టారు ఇళ్ళని అంటారు. కట్టకపోతే ఎందుకు కట్టలేదు ఏంటి అని అడుగుతాం. అంటే ఆరోగ్యం బాగోక పనికి వెళ్ళలేదనో లేకపోతే ఏదో వాళ్ళకి ఇబ్బందుల గురించి చెప్తారనుకోండి, పనులు ఎక్కడ దొరకలేదనేది. అప్పుడు మేము వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ గ్రామ సంఘం నుంచి మేము సభ్యత్వాలు వసూలు చేసుకుని పెట్టుకుంటాం. వాటిల్లో నుంచి వాళ్ళకి అప్పిస్తాం. ఆ అప్పుని వాళ్ళు ఏంటంటే లింకేజ్ పెద్ద అప్పుకి కట్టుకుంటారు. ఇది దీని నుంచి వాయిదాలు ఎక్కువ పెంచి వాళ్ళకి ఇబ్బంది కలగకోకుండా 24 వాయిదాలని అట్లా మామూలుగా బ్యాంక్ లింకేజీ ఎంతైతే అవసరం అవుతుందో వాళ్ళు అడిగితే అని బట్టి మేము ఇస్తుంటాం. ఎక్కువ వాయిదాలు పెట్టి కట్టించుకుంటా ఉంటాం. అప్పుడు అటు ఆ లింకేజీ అప్పు తీరిపోద్ది వాళ్ళకి. మామూలుగా వాళ్ళు కూడా కొంచెం ప్రశాంతంతో అవుతారు. 24 వాయిదాలు అట్లా పెట్టామనుకోండి, అది మనందరు డబ్బులే కదా, మనందరూ సభ్యత్వాలుగా చేసుకున్న డబ్బులు కాబట్టి మనలో మన అవసరాలకి అది ఇబ్బంది లేకుండా తీర్చుకోవటం కోసం సంఘం నుంచి అప్పిస్తాం వాళ్ళకి.
0: ఈ డ్వాక్రా పథకం ద్వారా మహిళలకు పొదుపు చేసే అలవాటు అనేది అలవడిందంటారా?
1: అలవడిందండి. పొదుపు చేసుకుంటేనే ఇవన్నీ జరుగుతా ఉంటున్నాయి. అయితే ఇంకా పొదుపును పెంచుకోవాలనే ఆలోచన అందరికీ ఉంటది. దానికి ఏం చెప్తా ఉంటే ఇవాళ నేను ఒక మిషన్ కొనుక్కున్నాను, దాని నుంచి నేనే ఒక్కదాన్నే కుట్టగలుగుతున్నాను, ₹100 నేను పొదుపు చేసుకోగలను. అట్లా కాకుండా ఇప్పుడు నేను 4 మిషన్లు పెట్టాను, 4 పనిచేస్తున్నాను, దీన్ని మార్కెటింగ్ చేస్తే నేను నెలకి 200 నేను పొదుపు చేయగలుగుతాను. పొదుపులు పెంచుకొని మన పొదుపులనే మనం వాడుకునే విధంగా చేయాలంటాం. అయితే మార్కెటింగ్ సౌకర్యం వల్ల వాళ్ళు చూపించమంటారు. ఇక్కడికైతే 30 గ్రూపులే వస్తున్నాయి, అక్కడికైతే 22 బీఓల నుంచి కూడా వస్తారు. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాం. ఇది అక్కడ మార్కెటింగ్ తొందరగా అయిపోద్ది అనమాట. అక్కడ నుంచి మళ్ళీ జిల్లా సమైక్యకి మార్కెటింగ్ సౌకర్యాలను పెంచుకోవటానికి కోసమే చూస్తుంటాం. అది పెంచుకుంటే పొదుపులు చేసుకోగలుగుతామని మేము అందరికి కూడా అలాగే చెప్తాం.
0: ఈ డ్వాక్రా సంఘంలో సభ్యులు తయారు చేసే వస్తువులకి బయట ఎటువంటి మార్కెటింగ్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయండి?
1: అదే మార్కెటింగ్ సదుపాయాలు ఇప్పుడు మాకు మేముగా చేసుకుంటున్నాము. కాకపోతే ఇట్లా ఎగ్జిబిషన్లో వాటిల్లో పెట్టుకోండి అంటున్నారు. బయట మార్కెటింగ్ సౌకర్యం కాస్త తక్కువగా ఉంది. అది మా అందరి కోరిక కూడా ఏంటంటే మార్కెటింగ్ సౌకర్యం ఎక్కువగా ఉంటే మాకు, మేము చేసిన వస్తువులను అమ్ముకుంటే ఇంకా మేము అభివృద్ధిలోకి వస్తామనే ఆలోచన ఉందన్నమాట. ఇక అదేంటంటే కొంచెం నాలాగా చదువు లేని వాళ్ళకి కొంచెం కష్టము. అందుకని ఇప్పుడు అందరూ కూడా చదువుకున్న పిల్లలందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించు, ఆన్లైన్ లో పెట్టండి అని.
0: నేడు ప్రపంచం అనేది సాంకేతిక విజ్ఞానం మీదే నడుస్తుంది, మరి ఈ ఆన్లైన్ షాపింగ్ ద్వారా మీరు ఆ సాంకేతిక విజ్ఞానాన్ని కూడా మీరు అందుబాటులోకి తీసుకుంటున్నారు, కొత్త అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. ఇది చాలా అభినందించదగ్గ విషయం అండి. మరి ఈ డ్వాక్రా సంఘ సభ్యులతో సంఘ నాయకులు ఎలా మెలగాలి?
1: సంఘ నాయకులు తల్లిలాగా మెలగాలండి. వాళ్ళ కష్ట సుఖాల్లో వాళ్ళకి సలహా చెప్పి లీడర్కి కొన్ని విషయాలు ఎక్కువగా మీటింగులకి అది వెళ్తుంటది కాబట్టి ఆవిడకి అక్కడికి కొన్ని ఎక్కువ విషయాలు తెలుస్తాయి. ఆ విషయాలన్నీ సంఘ సభ్యులకు చెప్పి తల్లిలాగా ఆదరించాలి.
0: మరి సామాజిక సమస్యలను పరిష్కరించడానికి మీరు ఏ విధంగా కృషి చేస్తారండి?
1: మామూలుగా మాకు సామాజికంగా సమస్య వచ్చినప్పుడు ఈ గ్రామ సంఘంలోనే చర్చించుకుంటాం. ఏంటి మన సమస్య అని, ఏదైనా మనకు పంచాయతీలో అయ్యే పని అది అనుకుంటే పంచాయతీ దగ్గరికి వెళ్ళి అడుగుతామండి. అందరం కలిసి వెళతాం, అర్జీ పెట్టేసుకుంటాం, అక్కడ వాళ్ళు చూస్తుంటారు.

0: అట్లా మా వల్ల ఏ అయితే మేమే చేసుకుంటాం ఇక్కడ ఊరి వరకు. ఏదన్నా చిన్న చిన్న అయితే పెద్ద పెద్ద ఏదన్నా ఇప్పుడు జెండర్ విషయాలు వస్తుండేయండి, భర్త చనిపోతే ఆవిడకి ఏమి ఇవ్వకోకుండా ఇంట్లో నుంచి పంపించేసినట్టు అలాంటివి ఉంటే మేము చర్చించుకుంటాం, మా వల్ల ఏ అయితే మేమే చేస్తాం. లేకపోతే వాళ్ళ దగ్గరికి మా జెండర్ కమిటీ వాళ్ళు వెళ్ళి మాట్లాడతారు, వాళ్ళకు కూడా వాళ్ళు ఇది కాలేదనుకో మండల సమైక్యకి తీర్మానం రాసి పంపిస్తాం, ఇలా దీన్ని మాకు వచ్చిన సమస్య మేము తీర్చలేకపోతున్నాం మీరు చూడండి అని. పోలీస్ స్టేషన్కి వెళ్లే సమస్య అయితే దానికి వెళతాం, అదే ఊళ్ళో పంచాయతీకి వెళ్ళేది అయితే అందరం కలిసి అక్కడికి వెళ్ళి పరిష్కరించుకుంటాం చిన్న చిన్న అయితే. పెద్ద పెద్ద అయితే మాత్రం మండల సమైక్యకి అర్జీ పెట్టుకుంటాం. అక్కడ మండల సమైక్యలో కమిటీ ఉంటారు, ఒక ఎస్ఐ గారు మా కమిటీ ఉంటారు, ఒక లాయర్ ఉంటారు, ఒక గవర్నమెంట్ డాక్టర్ ఉంటారు, ఒక ఎండిఓ గారు, ఒక ఎంఆర్ఓ గారు, ఐదుగురు కలిసి ఒక కమిటీ మాకుంటారు. వాళ్ళు ఇదిగోండి మాకు ఈ సమస్య వచ్చిందంటే ఆయన ఎవరి వల్ల అయ్యే సమస్య అయితే వాళ్ళ దగ్గరికి వాళ్ళు సాల్వ్ చేస్తారు దానికి.
1: డ్వాక్రా పథకంతో తులసమ్మ గారి ప్రయాణాన్ని చూస్తే ఆమె తన కాళ్ళ మీద తను నిలబడగలిగారు, నేడు ఎంతో మందికి మార్గదర్శకత్వం చేసే స్థాయికి ఎదిగారు, మరి ఇది నిజంగా అభినందించదగ్గ విషయం. ధన్యవాదాలు తులసమ్మ గారు.
2: నమస్కారం అండి. కార్యక్రమంలో మీరింతవరకు మహిళా అభివృద్ధికి డ్వాక్రా శ్రీమతి జి రామతులసమ్మ గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

కార్యక్రమంలో మీరింతవరకు లలిత గీతం విన్నారు. ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే వందావాణి కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు గమనిక. మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు వింటారు.

दिल की उमंग है जवां, रंग में डूबा है समा।

యువలయ. సున్నా 8662888812 నెంబర్కి నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలని మెసేజ్ చేయొచ్చు. మొదటి ప్రశ్న ఏంటంటే, జాతీయ చేనేత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? ఇంకా ఈ సంవత్సరపు జాతీయ చేనేత దినోత్సవపు థీమ్ అంటే నినాదం ఏంటి? ప్రశ్న ఇంకోసారి, జాతీయ చేనేత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? ఈ సంవత్సరం చేనేత దినోత్సవపు నినాదం ఏంటి? తెలిస్తే 8662848812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు.

జాతీయ చేనేత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? ఈ సంవత్సరం జాతీయ చేనేత దినోత్సవపు నినాదం ఏంటి అని అడిగాను. ఆన్సర్లు చాలా చాలా వచ్చేసాయి. మెసేజెస్ చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు శేషాద్రి నెల్లూరు నుంచి. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్,

ప్రకాష్ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఇంకా ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో షేక్ మహబూబ్ సుభాని కొత్తపేట గుంటూరు నుంచి. మిడతల్ రామ్మూర్తి రోకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ ముసపేట మహబూబ్ నగర్ జిల్లా. ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష మీ ఆన్సర్ అయితే నాకు అర్థం కాలేదు. జాతీయ చేనేత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? ఈ సంవత్సరపు జాతీయ చేనేత దినోత్సవపు నినాదం ఏంటి? ఇది నా ప్రశ్న, ఒకసారి చెక్ చేసుకోండి. పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పాత గుంటూరు నుంచి రాజనేడి రవిశంకర్ బూరుగుల విజయలక్ష్మి పంపించారు కరెక్ట్ ఆన్సర్. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా విసి కాలనీ నంద్యాల నుంచి బి శివకుమార్ ముదిరాజ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ధవళ లక్ష్మీ నరసింహరావు సంధ్యా నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్తో మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ ఉమ్మడ నుంచి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. అనంతపురం నుండి అనురాధ గోగులమూడి రాధాకృష్ణమూర్తి మాధవి క్షీరసాగర్ మార్టూర్ బాపట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరంటే నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుండుగొల్ల నుంచి కొనకళ్ళ రమేష్ రామోజీ శ్రీనివాస్ బాబు సత్యనారాయణ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల నుంచి రమేష్ వర్మ కరెక్ట్ ఆన్సర్తో దామర్ల చినమస్తానరావు పెదమస్తానరావు మంగళగిరి నుంచి. రాంగ్ ఆన్సర్ వచ్చింది అగైన్. రంగారెడ్డి జిల్లా కట్టాల నుంచి కానుగుల గోపాల్ కరెక్ట్ ఆన్సర్ ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి రాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. జితేంద్ర కుమార్ మహేశ్వరి ఇంకా ఆన్సర్ అయితే ఓకే ఆన్సర్ అయితే పంపించలేదు, ఒకసారి చెక్ చేసుకొని ఆన్సర్ కూడా పంపించండి. వర్గంటి బదరి విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా దగదర్తి నుంచి జయబ్రోలు రవి ఇనమడుగు నుంచి కొల్ల సుధాకర్ రెడ్డి నెల్లూరు నుంచి స్విస్ టైలర్స్ ప్రసాద్ వీరందరూ పంపించారు కరెక్ట్ ఆన్సర్. కేవీరావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. సాయి దర్శన్ శేషసాయి రోహన్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చింది ముసపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదవ్జీ సక్కుబాయి సోనిక లక్ష్మీ వర్మ లడ్డూ బాబా ముసపేట నరేష్ ఇంకా వారి గ్రామ ప్రజలందరూ అంటున్నారు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. నార్కెట్ పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి ఉన్న వెంకటేశం హేమలత అజయ్ కుమార్ ఉదయ్ కుమార్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి ఓకే. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి సుశీల రాజా వెంకట శ్రీరామకృష్ణారావు నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరు ఎవరు ఎవరు ఇంకా వివరణ ఇచ్చారు చందు ఆళ్ళగడ్డ నుంచి. నాగార్జున లక్ష్మీ వడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మార్కపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలి ఫాతిమా కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం శెట్టి సూరిబాబు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో చిత్తూరు నుండి నరేంద్రరెడ్డి స్వరూప సాయి పూజ దిలీప్ అన్విత కళ్యాణి చీరాల నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల నుంచి రాజన్నపేట

సిరిసిల్ల జిల్లా నుంచి పోలేపల్లి శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అంజాన్ దేశిరెడ్డిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనుమడుగు నుంచి తుమ్మ పద్మావతి వీరందరు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మూరు మురళి, లక్ష్మీ, భట్టిప్రోల్ నుంచి దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి బనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు, ఇంద్రబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతిబాయి వీరందరూ కరెక్ట్ ఆన్సర్లు పంపిస్తున్నారు. సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంత్ వెల్లుల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం జిల్లా గార్నెదిన్న మండలం నుంచి పాపిన్నపాలెం సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, క్రాంతికుమార్, అశోక్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి. ఉట్కూరు నారాయణపేట నుంచి డి అరుణ, మోహన్, దివ్యభాయ్, అజయ్, శృతి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నా పేరు చదవలేదు, మీ పేరు కూడా ఉంటే మెసేజ్తో పాటు చక్కగా చదువుతాము. మీ పేరు ఎక్కడ ఉంది? చందు ఆళ్ళగడ్డ నుంచి చదివాను ఇందాక, ఒకసారి చూసుకోండి. చిన్న చింతకుంట మహబూబ్ నగర్ జిల్లా నుంచి బి రాజేష్, శ్రీవల్లి, కుమార్, చందన, భాగ్య వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? ఈ సంవత్సరం జాతీయ చేనేత దినోత్సవపు నినాదం ఏంటి అని అడిగాను. మళ్ళీ ఒక మెసేజ్ వచ్చింది. ఓకే, ఆన్సర్ ఏంటంటే 7 ఆగస్టు. ఇంకా నినాదం ఏంటంటే మన వారసత్వం మన గర్వం. ఈ సంవత్సరం జాతీయ చేనేత దినోత్సవపు నినాదం ఏంటంటే మన వారసత్వం మన గర్వం. ఇంకా 7 ఆగస్టు మనం జరుపుకుంటాం. ఇంకా 2 మెసేజెస్ వచ్చాయి, చూద్దాం. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మీ పేరు ఆన్సర్తో పాటు మీ పేరు కూడా పంపించండి. కే రవీంద్రరెడ్డి, సర్వేపల్లి నుంచి, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక ఈరోజు యువలయలో నేను అడిగిస్తున్నాను 2వ ప్రశ్న. ప్రతిష్టాత్మక రాయల్ సొసైటీ ఫెలోగా ఇటీవల ఎన్నికైన భారతీయ మహిళా శాస్త్రవేత్త ఎవరు? ప్రశ్న ఇంకోసారి. ప్రతిష్టాత్మక రాయల్ సొసైటీ ఫెలోగా ఇటీవల ఎన్నికైన భారతీయ మహిళా శాస్త్రవేత్త ఎవరో తెలిస్తే 866-248-8812 మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న మీ అందరి కోసం ఇంకోసారి. ప్రతిష్టాత్మక రాయల్ సొసైటీ ఫెలోగా ఇటీవల ఎన్నికైన భారతీయ మహిళా శాస్త్రవేత్త ఎవరు?

ప్రతిష్టాత్మక రాయల్ సొసైటీ ఫెలోగా ఇటీవల ఎన్నికైన భారతీయ మహిళా శాస్త్రవేత్త ఎవరు అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు శ్యామ్ నెల్లూరు నుంచి. రాంగ్ ఆన్సర్ అండి, మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ ఇంకా వారి కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పిఎస్ లక్ష్మి, ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో వరగంటి బదరీ, విశాల నెల్లూరు నుంచి. ఇందాకడ అడిగిన ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ పంపించారు కుంచి రామ్మూర్తి, బెంగళూరు నుంచి. ప్రకాష్ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇందాకడ అడిగిన ప్రశ్నకే మళ్ళీ మెసేజ్ వచ్చింది, ఎవరంటే రామకృష్ణయ్య, మస్తాన్ బాషా, కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాల నుంచి. బండారు శంకరయ్య, గురుగుంట నుంచి. ముంతా పెద్దన్న, సూర్యపల్లి నుంచి. శశిరెడ్డి, చిన్నప్ప వీరందరూ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చింది ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నల్లూరు హరినాథపురం నుంచి. రాంగ్ ఆన్సర్ అండి, నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుండి రామకృష్ణయ్య, సుభాషిణి ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతిష్టాత్మక రాయల్ సొసైటీ ఫెలోగా ఇటీవల ఎన్నికైన భారతీయ మహిళా శాస్త్రవేత్త ఎవరు? ఇది నా ప్రశ్న. రాంగ్ ఆన్సర్ వచ్చింది మార్కపురం శివాజీనగర్ నుండి. మస్తాన్ మల్లి ఫాతిమా ఒకసారి చెక్ చేసుకోండి. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. మహేంద్ర తెనాల్ నుంచి రాంగ్ ఆన్సర్ అండి. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు రాంగ్ ఆన్సర్తో కొండరెడ్డి, సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్తో దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. ఆళ్ళగడ్డ నుంచి శ్రీనివాసులు, అనగసాని శ్రీనివాసులు పంపించారు. ఓకే, రాంగ్ ఆన్సర్ పంపించారు ఎవరంటే రామకృష్ణయ్య, సుభాషిణి ఇనమడుగు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పాత గుంటూరు నుండి రాజనేడి రవిశంకర్, బూరుగుల విజయలక్ష్మి. శేషాద్రి నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్ అండి. సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద రాంగ్ ఆన్సర్ అండి ఒకసారి చెక్ చేసుకోండి. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. సాయి దర్శన్, శేషసాయి, రోహన్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు రాంగ్ ఆన్సర్ అండి. రాంగ్ ఆన్సర్తో దైదా భిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి. గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూర్, బాపట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు బృందా.

పూనం పద్మశ్రీ శ్యామ్ పావని చిరంజీవి సాయిరాం తనుజ శశాంక్ అచ్యుత శ్రీవత్స ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైద త్రివేణి చిన్మయ్ ప్రీతం వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూర్యబాబు రాంగ్ ఆన్సర్ అండి. కరెక్ట్ ఆన్సర్తో మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి మూసపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ అగైన్ రాంగ్ ఆన్సర్ అండి ఒకసారి చెక్ చేసుకోండి. పాపినపాలెం నుంచి సూర్యనారాయణ ఈశ్వరమ్మ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో సులోచన కరీంనగర్ నుంచి నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి ఉన్న వెంకటేశం హేమలత అజయ్ కుమార్ ఉదయ్ కుమార్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇందాక అడిగిన ప్రశ్నకి సమాధానం పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్సి పాండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మ బ్రహ్మయ్య వీరందరూ కరెక్ట్ ఆన్సర్తో మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు పెద్దమస్తానరావు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిత్తూరు నుండి నరేంద్రరెడ్డి స్వరూప సాయి పూజ దిలీప్ అన్విత గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి ఆత్మూరు మురళి లక్ష్మీ భట్టిప్రోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మనోజ్ నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్ అండి ఒకసారి చెక్ చేసుకోండి. అగైన్ రాంగ్ ఆన్సర్ ప్రభా చీరాల నుంచి కళ్యాణి చీరాల నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. ఎవరంటే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని ఒకసారి చెక్ చేసుకోండి. శుభ సాయంత్రం అంటూ రాంగ్ ఆన్సర్తో ఉదయవంశీ హారిక రాజవోలు రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెంపోలే ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి దేవరాజ్ ఘట్ నుంచి సాల్మన్ రాజు సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప ముంత పెద్దన్న గురిగుంట్ల నుంచి నరేంద్రరెడ్డి అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి ఇంకా రామకృష్ణయ్య మస్తాన్ భాష కార్పెంటర్ బుచ్చిరెడ్డి పాలెం నుంచి బండారు శంకరయ్య వీరందరూ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో మిడిదల రామూర్తి ఓడోకొండ నుంచి నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి శ్రీదేవి శైలజ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి విసి కాలనీ నంద్యాల నుంచి శివకుమారు. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం వగ్గ శివయ్య ముంత పెద్దన్న వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంత్ వెల్లుల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో కడప నుంచి వినయ్ ప్రవీణ అప్పు రెడ్డి తులసి వీరందరూ మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదోజీ సక్కుబాయి సోనిక లక్ష్మీవర్మ లడ్డుబాబా ఇంకా మూసాపేట గ్రామ ప్రజలందరూ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అయితే మీరు ఇచ్చిన వివరణలో నేను అడిగిన పేరు ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్గానే తీసుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ ఒక్కొక్క ప్రశ్నకి అంత వివరణ ఇస్తే మన టైం సరిపోదు కాబట్టి షార్ట్కట్లో చూసుకుంటూ వెళ్ళిపోతాం కదా. రాంగ్ ఆన్సర్ పంపించారు. ఓకే రైట్ ఆన్సర్ కూడా వచ్చింది. గుండుగోల్ నుంచి ముద్రలు శ్రీనివాస్ బాబు రామోజీ ఎస్ బాబు సత్యనారాయణ వీరందరూ. మను పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. ఎవరంటే చెబ్రోల్ రామకృష్ణయ్య సుభాష్ని విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథ్పురం నుంచి గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్సి అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు. పుట్టపర్తి నుంచి సుమన్ ఓకే అంజాన్ దేశరెడ్డిపల్లె నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ధవళ లక్ష్మీ నరసింహారావు సంధ్య నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఓకే కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని. బనపర్తి జిల్లా

ఆత్మకూరు మండలం దేవరపల్లి నుండి గోవర్ధన్ రావు, ఇంద్రబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతిబాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రొఫెసర్. ఓకే, రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, శ్రీనివాసులు నందింపల్లె ఆళ్ళగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇస్మాయిల్ భాయ్, సయ్య జాకిర్ భాయ్, మహమ్మద్ రఫీ భాయ్, మంగళంపూరి ప్రకాష్, ఖాదర్ భాషా భాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్, వీరందరూ పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా ధగదర్తి నుంచి చెబ్రోలు రవి, ఇనబడుగు నుంచి కొల్లా సుధాకర్ రెడ్డి, నెల్లూరు నుంచి ప్రసాద్, వీరందరూ పంపించారు. ఇంకా ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి అరుణ, మోహన్జీ, దివ్యవాయి, అజయ్, శృతి, వీరందరూ. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజేష్, శ్రీవల్లి, కుమార్, చందన, భాగ్య, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిన్న చింతకుంట మహబూబ్ నగర్ జిల్లా నుంచి దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఈనమడుగు నుంచి తుమ్మ, పద్మావతి, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, పొద్దుటూరు కడప జిల్లా నుంచి గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ కరెక్ట్ ఆన్సర్తో కోట, హారిక, ఉదయవంశీ, రాజమహేంద్రవరం నుంచి మహారాష్ట్ర సోలపూర్ నుంచి రాధిక, హరికిషన్, చంద్రభాయ్, నాగమణి, నరేష్, శ్రీవల్లి, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ప్రతిష్టాత్మక రాయల్ సొసైటీ ఫెలోగా ఇటీవల ఎన్నికైన భారత మహిళా శాస్త్రవేత్త ఎవరు అని అడిగాను, మ్యాక్సిమం కరెక్ట్ ఆన్సర్లు వచ్చాయి. ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది, అది కూడా చూసేద్దాం. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం, బగ్గ శివయ్య, ముంత పెద్దన్న అయింది. అక్కడ కూడా మీ మెసేజ్ చదివాను, పెట్టిన వాళ్ళు మళ్ళీ పెట్టకండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సౌమ్య స్వామినాథన్. సౌమ్య స్వామినాథన్ భారతదేశానికి చెందిన శిశు వైద్యురాలు, వైద్య పరిశోధన శాస్త్రవేత్త కూడా. క్షయవ్యాధి ఇంకా హెచ్ఐవీలపై పరిశోధనలు జరిపి ప్రాచుర్యం పొందారు. స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థలో చీఫ్ సైంటిస్ట్గా పనిచేస్తున్నారన్నమాట. ఇది సంగతి. ఈరోజు మీ అందరి ఆన్సర్లతో ఈరోజు యువలయ సక్సెస్ఫుల్గా పూర్తయింది. మీ అందరి కోసం ఈ పాఠం.

0: మీరింతవరకు యువలయ విన్నారు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి.

0: क्षार द्रवम,
1: सुहागा सोने को शुद्ध करने वाला क्षार, क्षारा द्रवम।
0: दास सेवक सेवकुडु,
1: दास सेवक सेवकुडु।
0: अब तुम शब्दार्थ समझ गई?
1: जी हाँ अध्यापक जी।
0: अब मैं भाव समझाऊंगा, ध्यान से सुनो। ओ प्रभु, नी భక్తులము మేము, మీరు గంధము వంటి వారైతే మేము నీటితో సమానమైన వారము. మీ యొక్క ప్రతిభ గొప్పతనము గంధము వలె అణువణువు వ్యాపిస్తుంది. మీరు నీల మేఘశ్యాములు. మిమ్ములను చూసి నాట్యం చేసే నెమలి వంటి వారము మేము, చకోర పక్షుల వంటి వారము మేము. స్వామీ, మీరు ముత్యమైతే అందులో దాగి ఉండే దారము వంటి వారము మేము. మీరు యజమానులు, మీకు మేము దాసులము అని రైదాసు గారు తమలో ఉన్న భక్తితో శ్రీకృష్ణుణ్ణి అభివర్ణించారు. అబ్ మై కుచ్ ప్రశ్న పూచుంగా, ధ్యాన్ సే సున్కర్ జవాబ్ దో ఫాతిమా.
1: జీ అధ్యాపక్ జీ.
0: భగవాన్ చందన్ కే సమాన్ హై తో భక్త్ కిస్ కే సమాన్ హై?
1: భగవాన్ చందన్ కే సమాన్ హై తో భక్త్ పానీ కే సమాన్ హై.
0: సహీ ఉత్తర్. అగలా ప్రశ్న, భగవాన్ బాదల్ ఔర్ జంగల్ కే సమాన్ హై తో భక్త్ కిస్ కే సమాన్ హై?
1: भगवान बादल और जंगल के समान है तो भक्त मोर के समान है.
0: सही उत्तर फातिमा. अगला प्रश्न, भगवान को और किन किन के समान कहे हैं?
1: भगवान को मोती और स्वामी के समान कहे हैं.
0: भक्त को और किन किन के समान कहे हैं?
1: भक्त को धागा और दास के समान भी कहे हैं.
0: सही उत्तर फातिमा. तुम कविता अच्छी तरह समझ गई ना?
1: जी हाँ अध्यापक जी.
0: फातिमा, अब तुम्हें मीराबाई का भक्ति पद पढ़ाऊंगा, ध्यान से सुनो.
1: जी हाँ अध्यापक जी.
0: कवयित्री मीराबाई का जीवन काल सन 1498 से लेकर सन 1573 तक. इनकी प्रसिद्ध रचना मीराबाई पदावली. इनकी विशेषता कृष्णोपासक कवयित्रियों में श्रेष्ठ, माधुर्य भाव प्रयोग में पटुता है. फातिमा, अब मैं कुछ प्रश्न पूछूंगा, जवाब दो.
1: जी हाँ अध्यापक जी.
0: मीराबाई का जीवन काल बताओ.
1: मीराबाई का जीवन काल 1498 से सन 1573 तक.
0: सही उत्तर फातिमा. अगला प्रश्न, मीराबाई की प्रसिद्ध रचना क्या है?
1: मीराबाई की प्रसिद्ध रचना मीराबाई पदावली है.
0: सही उत्तर फातिमा. अब मैं मीरा पद पढ़ाऊंगा, ध्यान से सुनो.
1: जी हाँ अध्यापक जी.
0: पायो जी में तो राम रतन धन पायो, वस्तु अमोलकु दीमहारे सद्गुरु, किरपा कर अपनायो, जनम जनम की पूंजी पाई, जग में सभी खोवायो, खरच न कूठै चोर न लूठै, दिन दिन बढ़त सवायो, सत की नाव केवटिया सद्गुरु, भवसागर तर आयो, मीरा के प्रभु गिरिधर नागर, हरक हरक जस गायो. और एक बार सुनो फातिमा. पायो जी में तो राम रतन धन पायो, वस्तु अमोलकु दीमहारे सद्गुरु, किरपा कर अपनायो, जनम जनम की पूंजी पाई, जग में सभी खोवायो, खरच न कूटै चोर न लूटै, दिन दिन बढ़तु सवायो, सत की नाव केवटिया सद्गुरु, भवसागर तर आयो, मीरा के प्रभु गिरिधर नागर, हरक हरक जस गायो. अब मैं शब्दार्थ समझाऊंगा, ध्यान से सुनो.
1: जी हाँ अध्यापक जी.
0: पायो पालिया पोंदेनु,
1: पायो पालिया पोंदेनु.
0: राम रतन राम नाम रूपी रत्नदन, राम नाम मनेडे रत्नमु.
1: राम रतन राम नाम रूपी रत्नधन, राम नामम अने रत्नमु.
0: అమోలక్ అన్మోల్ విలువైన,
1: అమోలక్ అన్మోల్ విలువైన.
0: కిరపా కృపా కృపా దయా,
1: కిరపా కృపా దయా.
0: పూంజీ సంచిత్ ధన్ పెట్టుబడి,
1: పూంజీ సంచిత్ ధన్ పెట్టుబడి.
0: ఖోవాయో ఖోయా పోగొట్టుకొనెను,
1: ఖోవాయో ఖోయా పోగొట్టుకొనెను.
0: ఖరచై ఖర్చ్ ఖర్చు,
1: ఖరచై ఖర్చ్ ఖర్చు.
0: సత్ సత్య నిజము,
1: సత్ సత్య నిజము.
0: కేవటియా నావిక్ నావికుడు,
1: కేవటియా నావిక్ నావికుడు.
0: తరుణ

0: దొంగలు దోచుకుపోలేనిది, ఖర్చు పెట్టినా కరగనటువంటిది, రోజురోజుకి పెరిగేటటువంటిది ఇది. సద్గురువు కృపతో చుక్కాని లేకుండా సాగరాన్ని దాటగలము అని మీరాబాయి తన ప్రభువు గిరిధరుడు శ్రీకృష్ణుణ్ణి ఉద్దేశించి చెప్పింది. ఫాతిమా, అబ్ మై కుచ్ ప్రశ్న పూచుంగా, ధ్యాన్ సే సున్కర్ ఉత్తర్ దో.
1: జీ హాన్ అధ్యాపక్ జీ.
0: మీరాబాయి కిస్కి లగన్ మే దీవానీ హో గయి?
1: మీరాబాయి శ్రీహరి కి లగన్ మే దీవానీ హో గయి.
0: టీక్ ఉత్తర్ ఫాతిమా. అగలా ప్రశ్న, మీరా కి సద్గురుని అపనీ కృపా సే మీరా కు క్యా వస్తు దీ హై?
1: మీరా కే సద్గురుని అపనీ కృపా సే మీరా కో రామ్ నామ్ కే రత్న్ ఔర్ ధన్ కి వస్తు దీ హై.
0: సహీ ఉత్తర్ ఫాతిమా. అగలా ప్రశ్న, మీరా అపనే జీవన్ మే క్యా పాయి?
1: మీరాబాయి అప్ని జీవన్ మే జన్మ జన్మ కి పూంజీ భక్తి పాయి.
0: సద్గురు కౌన్ హై?
1: సద్గురు సత్య కి నౌకా కా నావిక్ హై.
0: సహీ ఉత్తర్ ఫాతిమా. అబ్ మై కుచ్ పర్యాయ వాచి శబ్ద సిఖాముంగా, ధ్యాన్ సే సునో ఔర్ దుహరావు.
1: ఠీక్ హై అధ్యాపక్ జీ.
0: ప్రభు ఈశ్వర్ భగవాన్.
1: ప్రభు ఈశ్వర్ భగవాన్.
0: పానీ జల్ వారి.
1: పానీ జల్ వారి.
0: చంద్ర చాంద్ సోమ్ శశి.
1: చంద్ర చాంద్ సోమ్ శశి.
0: సమజ్ గయి ఫాతిమా?
1: జీ హా అధ్యాపక్ జీ, మే అచ్చి తరా సమజ్ గయి.
0: అబ్ మై విలోమ్ శబ్ద సిఖాఉంగా, ధ్యాన్ సే సునో ఔర్ దుహరా.
1: జీ హా అధ్యాపక్ జీ.
0: స్వామి సేవక్.
1: స్వామి సేవక్.
0: గురు లఘు.
1: గురు లఘు.
0: సమజ్ గయి ఫాతిమా?
1: జీ హా అధ్యాపక్ జీ, మే అచ్చి తరా సమజ్ గయి.
0: అబ్ మై కుచ్ శబ్ద బోలుంగా, ఉన్కో తత్సమ్ రూప్ బోలో.
1: జీ హా అధ్యాపక్ జీ.
0: బన్ వన్.
1: బన్ వన్.
0: రతన్ రత్న.
1: రతన్ రత్న.
0: కిరపా కృపా.
1: కిరపా కృపా.
0: సహీ ఉత్తర్ ఫాతిమా. అబ్ మై కుచ్ శబ్దార్థ పూచుంగా, ధ్యాన్ సే సున్కర్ జవాబ్ దో.
1: జీ హా అధ్యాపక్ జీ.
0: జగ్
1: సంసార్.
0: నావ్
1: నౌకా.
0: అమోలక్
1: అన్మోల్.
0: సహీ ఉత్తర్ ఫాతిమా. ఆజ్ కా పాఠ్ సమాప్త్ హో గయా.
1: మై కవిత అచ్చి తరా సమజ్ గయి, ఆప్ భీ ముజే అచ్చి తరా సమ్జాయ్. ఆప్కో బహుత్ బహుత్ ధన్యవాద్ అధ్యాపక్ జీ.
0: సుభాశిష్.
2: మీరు ఇంతవరకు భక్తి పాఠ్ 10వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీ సిహెచ్ రమేష్ బాబు, విద్యార్థిని నుజహత్ ఫాతిమా. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు పి వనమ్మ బృందం వారిచే భజనావళి వింటారు.

ముందుగా శ్రోతలు ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 5:05 వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా శ్రోతలు కోరే సినిగితాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత నచ్చమెచ్చే సినిగితాలు వింటారు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మదరగీత వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, ఈ అంశం గురించి డాక్టర్ ఎం

గంగాదేవి, సైంటిస్ట్ కేవీకే గుంటూరు. పరిచయ కార్యక్రమం వింటారు. 7:45 వికసిత భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే సినిగీతాలు వింటారు. 8:15 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:40 దేశభక్తి గేయం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:45 సమాచార సంధ్య కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 10:00 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ మరియు లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయం రికార్డింగ్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 11:10 మా కార్యక్రమాలన్నీ ముగిస్తాము. శ్రోతలు ఇంతవరకు ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సుమపురి ఎఫ్ఎం కేంద్రం.

శ్రోతలు ఇప్పుడు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. రేపు ఉదయం 6:10 అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధా ప్రసారం అవుతుంది. 6:35 పొలం కబులు వింటారు. 7:00 రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:35 మనోరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలు కోరే స్నేహితులు వింటారు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే స్నేహితులు వింటారు. రేపు ఉదయం 10:00 సాయంత్రం 5:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 5:00 రేపు సాయంత్రం మేము ప్రసారం చేపట్టినటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 5:05 వనితవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువత రంగం కార్యక్రమంలో జీకే స్పెషల్తో పాటు యువత నచ్చేమెచ్చే స్నేహితులు వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధురగీతం వింటారు. 7:15 పాడి పంటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే స్నేహితులు వింటారు. 8:15 పార్లమెంటు వర్షాకాల సమావేశాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:30 నుండి రాత్రి 11:10 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 11:10 మా కార్యక్రమాలన్నీ ముగిస్తాము. శ్రోతలు ఇంతవరకు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు.

0: మహిళలు ఎంతగానో నచ్చేమెచ్చే వనితావాణి కార్యక్రమం వచ్చేసింది. మరి ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మనకు కాల్ చేసినటువంటి లక్కీ శ్రోత ఎవరు, వారితో మాట్లాడేద్దాం.
1: హలో.
0: హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: మీ పేరు?
1: నా పేరు లక్ష్మి మేడం, బుచ్చి నుంచి మాట్లాడుతున్నాను.
0: లక్ష్మి గారు చెప్పండి, ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం. మీరు బాగున్నారు మేడం?
0: బాగున్నానండి. చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: అది ఇద్దరు మిత్రుల మేడం.
0: ఏఎన్ఆర్ గారు ఉంది, మురళీమోహన్ గారు, వీళ్ళిద్దరిలో ఎవరి సినిమా?
1: ఇది చిరంజీవి సినిమా మేడం, ఇద్దరు మిత్రులు. దాంట్లో ఆ పాట కావాలి మేడం.
0: ఏ పాట అండి?
1: బంగారం తెచ్చి వెన్ను గిన్నెలు పెట్టి అరుదైన బొమ్మలి అమ్మ.
0: ఓకే,
1: ఆ పాట కావాలి మేడం.
0: ఓకే అండి, మరి మీకోసం అయితే పాట వస్తుంది, ఇని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ మేడం.

0: ఫనితవాణి కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో హలో
1: హలో
0: హలో నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: మీ పేరు?
1: మా పేరు ఆయిషా మేడం.
0: ఆయిషా చెప్పండి, వాళ్ళు ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: సంఘర్షణలో
0: ఏ పాట?
1: కట్టు జారిపోతా ఉంది.
0: ఓకే ఓకే చెప్పండి.
1: అదే పాట వేరే పాట మార్చే ఇవ్వకండి.
0: మార్చమండి, ఆ పాటే వస్తుంది, విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు
1: మేడం.
0: చెప్పండి.
1: నా రాజా, రషీద్ భాయ్, షాహీనా, సాబు, కన్నమ్మ, హసీనా, సుబ్రత్న.
0: ఓకే అండి, మీరు వర్క్ చేసే ప్లేస్ లో ఉన్న అందరి పేర్లు చెప్పేసినట్టున్నారు, మరి మీ అందరికోసం ఆ పాట వస్తుంది, విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: వనితావని కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో.
1: హలో మేడం.
0: నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: మీ పేరు?
1: ఫర్హానా మేడం, వెంకటేశ్వరం.
0: చెప్పండి ఫర్హానా గారు, ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: ఆ నలుగురు మేడం.
0: ఈ చిత్రంలో ఏ పాట అండి?
1: ఒక్కడై రావడం ఒక్కడై పోవడం మేడం.
0: ఓకే అండి, మరి మీకోసం అయితే పాట వస్తుంది, విని ఆనందించండి. కోరుకున్న శ్రోతల పేరు చెప్తారా
1: మేడం? అల్లూరు ఫయాజ్, అల్లూరు షక్లా, అస్లం, మునిత, అఫ్జల్ మెహతాజ్, వాళ్ళందరి కోసం మేడం.
0: ఓకే అండి, మరి ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి అందరి కోసం అయితే ఈ పాట వస్తుంది, విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ మేడం.
2: సార్ మేము

0: వనితమణి కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: షకీలా మేడం.
0: షకీలా, ఎక్కడి నుంచి చేస్తున్నారు కాలు? చెప్పండి, వాళ్ళు ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: నేను అడిగిన పాట లేదంటున్నారు కదా మేడం.
0: చెప్పండి, ఏ సినిమాను?
1: కొండవీటి రాజాలో.
0: కొండవీటి రాజా. ఓకే అండి, మరి మీకోసం అయితే పాట వస్తుంది, విని ఆనందించండి.

0: ಸನ್ನದಿ
1: ಜಲ್ಲು ಪೂವು ಜಾವಳಿ ಪಾಡೆ
0: ಒಳ್ಳು ಒಳ್ಳು ಒತ್ತಿಡಿ ಸಾಗೆ
1: ಎಂತ

0: పాపులోన సున్నమేసి పోక చక్కలిస్తాను
1: ఎంత మంత్రం

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఇప్పటి వరకు వనితావాణి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి వనితావాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి FM కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. యువతరంగం కార్యక్రమానికి స్వాగతం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: యువత ఎంతో నచ్చే మెచ్చే యువతరంగం కార్యక్రమం వచ్చేసింది. మరి ఈనాటి యువతరంగం కార్యక్రమంలో ఉద్య

ఈ సమాచారం. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకుల్లోని 338 ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు గడువు పొడిగించింది. ఆగస్టు 7 ముగియనుండగా 15 వరకు పొడిగించింది. అర్హత కల అభ్యర్థులు చివరి తేదీలోగా అప్లై చేసుకోవాలి. దీని ద్వారా చిత్తూరు, ప్రకాశం, విజయనగరం, కడప, విశాఖపట్నం ఏపీసీ ఓబీలో 295 అసిస్టెంట్ మేనేజర్లు ఉన్నాయి. 43 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణత గల అభ్యర్థులు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. 18 నుంచి 30 మధ్య వయసు ఉండాలి. ఇంగ్లీష్, కంప్యూటర్ పరిజ్ఞానం, స్థానిక భాషలో ప్రావీణ్యం ఉండాలి. అభ్యర్థి ఏ జిల్లాకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో ఆ జిల్లాకు చెందిన వారే ఉండాలి. ఆన్లైన్ రాత పరీక్ష ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఫైనాన్స్ అవేర్నెస్, కంప్యూటర్ పరిజ్ఞానం నుంచి 40 ప్రశ్నల చొప్పున మొత్తం కలిపి 200 మార్కులకు 120 నిమిషాల వ్యవధి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 0.25% అనమాట మార్కు. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు 590 రూపాయలు, ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 826 రూపాయలు. ఆగస్టు సెప్టెంబర్లో పరీక్ష అయితే ఉంటుంది. మరి కింద కాలస్యం అర్హత కల అభ్యర్థులు అప్లై చేసేవచ్చు. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు జానకిరాముడు చిత్రం నుండి పాట విందాం.

యువతరంగం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. భారత సైన్యం 2027 ఏప్రిల్లో ప్రారంభమయ్యే 68వ షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్సులో చేరడానికి విడుదల చేసిన నోటిఫికేషన్ గడువు ముగియనుంది. 68వ షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్ మహిళల నోటిఫికేషన్ దరఖాస్తు గడువు 6 కాగా, షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్ 68 పురుషులు 350 పోస్టుల గడువు 7 చివరి తేదీ. గడువు పూర్తయ్యేలోగా అర్హత గల అవివాహిత మహిళ పురుషులు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ దరఖాస్తు చేసుకోవాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం బీటెక్ మార్కుల ఆధారంగానే షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా లెఫ్టినెంట్ హోదాలో మొత్తం 380 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ వంటి విభాగాల్లో బీఈ లేదా బీటెక్, కంప్యూటర్ సైన్స్కు ఐటీ ఎంఎస్సి పూర్తి చేసి 2000 ఏప్రిల్ 1 నుంచి 2007 మార్చి 31 మధ్య జన్మించిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. బీటెక్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులు అక్టోబర్ డిసెంబర్ 2026 మధ్య 5 రోజుల పాటు సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూలు, వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి 2027 ఏప్రిల్ నుంచి గయాలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఓటీఏలు 49 వారాల శిక్షణ ఉంటుంది. శిక్షణా కాలంలో నెలకు 56,100 రూపాయలు స్టైఫండ్ ఇస్తారు. శిక్షణ విజయవంతంగా ముగిశాక లెఫ్టినెంట్ హోదాలో నియమితులవుతారు. బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏ, మిలిటరీ సర్వీస్ పే వంటి అలవెన్సులన్నీ కలిపి నెలకు 1.5 లక్షల వరకు వేతనం లభిస్తుంది. ప్రారంభంలో 10 ఏళ్ల సర్వీస్, మరో 4 ఏళ్ల పొడిగింపు అవకాశం ఉండే ఈ ఉద్యోగాల్లో ప్రతిభ ఆధారంగా శాశ్వత కమిషన్ పొందే వీలుంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరికొంత సమాచారం వినే ముందు ఆచార్య చిత్రం నుండి పాట విన్నాం.

యువతరంగం కార్యక్రమంలో మరికొంత విద్యా సమాచారం. జేఎన్టీయూ క్యాంపస్లో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుకుంటున్న వారు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేలా అధికారులు ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు అమెరికా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఐరోపా దేశాల్లో ఎంఎస్ చదువుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. విదేశీ విద్య కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తున్నారు. ఇటీవల 170 మందికి 5 రోజుల పాటు విదేశాల్లో ఉత్తమ యూనివర్సిటీల వివరాలు, వాటిలో ప్రవేశాలకు ఏ అంశాల్లో విద్యార్థులకు ప్రతిభ ఉండాలి, జీఆర్ఈ ఐఈఎల్టీఎస్ పరీక్షల్లో విజయం ఎలా సాధించాలనే దానిపై సూచించారు. వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉన్నవారందరూ అర్హులేనని, ఆయా యూనివర్సిటీల ప్రమాణాలను అనుసరించి ఉపకార వేతనాలను కూడా లభించే అవకాశాలు ఉన్నాయని వివరించారు. నైపుణ్యాలు పెంచుకునేందుకు జేఎన్టీయూ క్యాంపస్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు సాఫ్ట్వేర్ కొలువులకే పరిమితం కాకుండా మరిన్ని నైపుణ్యాలు పెంచుకునేందుకు, ఎంఎస్ పూర్తి చేశాక ఉన్నతంగా ఎదిగేందుకు ప్రభుత్వం సహకరిస్తుంది. ఇందుకోసం విద్యార్థులు ఇంజనీరింగ్ డిగ్రీ 60% మార్కులతో పాస్ అవ్వాలి. అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ప్రముఖ విశ్వవిద్యాలయాలలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ విద్యార్థులు పీజీ చదువుకోవచ్చు. స్థానిక యూనివర్సిటీలో ప్రవేశం లభించగానే ప్రభుత్వం నుంచి 20 లక్షల రూపాయల ఉపకార వేతనం లభిస్తుంది. అక్కడికి విమానంలో వెళ్లేందుకు ఎకానమికల్ క్లాస్లో ప్రయాణ టికెట్, వీసా రుసుము కూడా చెల్లించనుంది. ఒక కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే అవకాశం ఇస్తుంది. కొన్నేళ్లుగా విదేశీ యోజన పథకం కొనసాగుతున్నా చాలా మంది విద్యార్థులకు అవగాహన లేకపోవడంతో విదేశీ యూనివర్సిటీలో చదువుకునేందుకు ముందుకు రావడం లేదు. వీరికి

ఉపయుక్తంగా జేఎన్టీయూ కొత్తగా అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో యూనివర్సిటీల్లో చదువు పూర్తి కాగానే ఉత్తమ నైపుణ్యాలున్న వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అధికారులు వివరించారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. మరింకెందుకు విదేశీ ఉన్నత విద్యపై అవకాశం ఉన్న అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు. మరికొంత సమాచారం వినే ముందు గాంధర్వ చిత్రం నుండి పాట విన్నాం.

0: యువతరంగం కార్యక్రమంలో మరికొంత విద్యా సమాచారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఎంబీఏ ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కనీసం 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు యూనివర్సిటీ నుంచి నిర్వహించే ప్రవేశ పరీక్ష లేదా టీజీఐసెట్ 2026 ర్యాంక్ ఆధారంగా ఈ కోర్సుల్లో చేరవచ్చు. ఇంగ్లీష్ తెలుగు భాషల్లో ఆఫ్లైన్ విధానంలో 2023 ఈ ప్రవేశ పరీక్ష జరగనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 5 ₹500 ఆలస్య రుసుముతో 16 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. హాల్ టికెట్లు 20 నుంచి అందుబాటులోకి రానుండగా పరీక్షా ఫలితాలు 31 వెల్లడిస్తారు. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు మరో పాట విందాం. F3 చిత్రం నుండి
1: లైఫ్ అంటే మినిమం ఇట్లా ఉండాలా.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. వార్తలోని ముఖ్యాంశాలు. రాజధాని అమరావతి నిర్మాణం పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అగ్రిగోల్డ్ బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. స్వయం ఏపీ బ్రాండ్తో 60 నుంచి 65 రకాల డ్వాక్రా ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. పారిశ్రామిక విప్లవం కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్ 2026, ఏపీ పీపీపీ పాలసీ 2026 ముసాయిదాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం అమరావతిలోని సచివాలయంలో ఈరోజు సమావేశమైంది. ఈ సందర్భంగా 34 ఎజెండా అంశాలకు ఆమోదం లభించింది.

0: వివరాలను సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలిసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడిస్తూ, పరిపాలన చట్టపరమైన సంస్కరణల్లో భాగంగా ఏపీ దిశ బిల్లు 2019, ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు 2024లను ఉపసంహరించి కొత్త కఠిన చట్టాలను తీసుకురావాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. పారిశ్రామిక వేగానికి బల్క్ డ్రగ్ పార్క్ కోసం హడ్కో నుంచి 680 కోట్ల రూపాయల రుణం, ఆక్వా రంగానికి యూనిట్కు 1.5 రూపాయల విద్యుత్ రాయితీని కొనసాగించనున్నామని చెప్పారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పునర్వ్యవస్థీకరణతో పాటు మున్సిపల్ భూముల లీజు గడువును 25 ఏళ్లకు పైగా పెంచేలా చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. గోదావరి పుష్కరాలు 2027 ఘాట్ల అభివృద్ధికి 210 కోట్ల రూపాయలు కేటాయించేందుకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించిందన్నారు. విశాఖపట్నంలోని వెలంపేటలో పేదలకు 28.44 కోట్ల రూపాయల విలువైన బహుళ అంతస్తుల భవనాల మంజూరుకు కేబినెట్ ఆమోదం లభించిందన్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చేసిన సూచనల మేరకు దిశ బిల్లు 2019 రాష్ట ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోందని మంత్రి పార్థసారథి తెలియజేస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు క్రిమినల్ లా, ఆ బిల్లు ద్వారా సాధించాలనుకున్న లక్ష్యాలు కొత్త కేంద్ర చట్టాల పరిధిలోనే గణనీయంగా పరిష్కరించబడ్డాయని, ఆంధ్రప్రదేశ్ సవరణ బిల్లు 2019 ను ఉపసంహరించుకునేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పారిశ్రామిక పార్కుల్లో విద్యుత్ మౌలిక సదుపాయ కల్పన కోసం మూలధన వ్యయాన్ని భరిస్తున్న పనులన్నింటికి ఏపీ ట్రాన్స్కో డిస్కామ్స్ విధించే పర్యవేక్షణ ఛార్జీలను 2.5% తగ్గించేందుకు, మరియు అభివృద్ధి ఛార్జీలు మినహాయించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి.
0: అగ్రిగోల్డ్ బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట మంత్రివర్గం సమావేశం సందర్భంగా మంత్రులతో పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి ఈరోజు చర్చించారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. ఎక్కడికక్కడ ఆస్తులను వేలం వేసి బాధితులకు త్వరగా న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ నెల చివరిలోనే వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభిస్తామని చెప్పారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటూ తాగునీటి ఎద్దడిని అధిగమించాలని, ఆ తర్వాత ప్రాధాన్యతగా పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 17వ తేదీ నుండి 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. స్వయం ఏపీ బ్రాండ్ ద్వారా డ్వాక్రా మహిళలు తయారు చేసిన 60 నుంచి 65 రకాల ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అమరావతిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఉత్పత్తుల ఎగుమతి దిగుమతుల అవకాశాల కోసం ఏపీ ఎన్ఆర్టీఎస్తో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త లక్ష్యానికి అనుగుణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 500,000 మంది మహిళలతో వ్యాపార పారిశ్రామిక సంస్థలను ఏర్పాటు చేయాలని చెప్పారు. గ్రామీణ మహిళలు యువతకు నైపుణ్యాభివృద్ది శిక్షణ ఇచ్చేందుకు ట్రైనింగ్ సెంటర్లు ప్రారంభించాలని మంత్రి సూచించారు. రాష్ట సచివాలయంలో ఫీనిక్స్ ఫౌండేషన్, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన ఎంబీబీఎస్ విద్యార్థులకు ఉన్నత విద్యలో ప్రోత్సాహం అందించడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. దీని ద్వారా వార్షిక కుటుంబ ఆదాయం 500,000 రూపాయలకు మించని ప్రతిభావంతులైన ఎంబీబీఎస్ విద్యార్థులకు ప్రతి విద్యా సంవత్సరంలో 10 మెడికల్ స్కాలర్షిప్లు అందుతాయన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్ వైశాలి అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో అధికారులతో ఆమె ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లా స్థాయిలో ఈ నెల 8వ తేదీన నిర్వహించనున్న వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఉత్సవాల్లో భాగంగా శనివారం పార్వతీపురంలో జిల్లా స్థాయి ప్రధాన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించుకున్నట్లు చెప్పారు. గ్లాస్గో నగరం వేదికగా ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పథకం సాధించిన ఆంధ్రప్రదేశ్కు చెందిన వల్లూరి అజయ్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు రాష్ట విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను ఆయన నివాసంలో కలిశారు. విజయనగరం జిల్లా కొండవెల్లగాడ గ్రామానికి చెందిన అజయ్ బాబు వెయిట్ లిఫ్టింగ్ 79 కేజీల విభాగంలో రజత పథకాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో నిన్నటి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో రాబోయే 2 రోజుల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమల్లి శ్రీభరత్, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని న్యూఢిల్లీలో ఈరోజు కలిసి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆర్ఐఎన్ఎల్ మాజీ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న స్వచ్ఛంద పదవీ విరమణ పథకం విఆర్ఎస్ ప్రయోజనాలు, ఇతర చట్టబద్ద బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఉక్కు అధికారుల సంఘం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రతినిధులు ఇటీవల సమర్పించిన వినతి పత్రాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. పదవీ విరమణ పొందిన అనేక మంది ఉద్యోగులు ఇప్పటికీ పూర్తి స్థాయిలో తమకు రావాల్సిన ప్రయోజనాలు అందుకోలేదని వివరించారు. ముఖ్యంగా 2వ దశలో విఆర్ఎస్ పొందిన 486 మంది ఉద్యోగులకు ఇప్పటి వరకు కేవలం 50% విఆర్ఎస్ పరిహారం మాత్రమే చెల్లించగా మిగిలిన మొత్తం ఆర్జిత సెలవులు, నగదీకరణ, వేతన బకాయిలు, తదితర చెల్లింపులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతి నిర్మాణం పారిశ్రామిక అభివృద్ది లక్ష్యంగా రాష్ట మంత్రివర్గం ఈరోజు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అగ్రిగోల్డ్ బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. స్వయం ఏపీ బ్రాండ్తో 60 నుంచి 65 రకాల డ్వాక్రా ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

మన చుట్టూ ఎంతో అందమైన ప్రకృతి, ఎన్నో అందమైన వస్తువులు. మరి వాటి అందాన్ని మనం ఆస్వాదించాలి అంటే మొదట వాటిని మనం చూడగలగాలి, అలాగే అవి చేసే శబ్దాలను వినగలగాలి, వాటి ద్వారా వచ్చే సుగంధ పరిమళాలను వాసన చూడగలగాలి, తినగలిగే వాటిని రుచి చూడగలగాలి, మమత అనురాగాలు పంచే చోట వాటిని తాకగలగాలి. ఆ తర్వాతనే ఆస్వాదన అనే పదానికి పూర్తి అర్థం తెలిసిన వాళ్ళమవుతాం. మరి ఇవన్నీ మనం పొందాలి అంటే వాటికి జ్ఞానేంద్రియాలు చాలా అవసరం. మరి మనకు ఇన్ని అనుభూతులను ఇస్తున్నటువంటి జ్ఞానేంద్రియాలలో ముఖ్యమైనవి, ప్రధానమైనవి మన కళ్ళు. అందుకే సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. ఎందుకంటే మనం దేని గురించైనా తెలుసుకోవడానికి ఉపయోగపడే జ్ఞానేంద్రియాలలో మ్యాక్సిమం కళ్ళ ద్వారానే ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటాం. అందుకే నయనాలు అంత ముఖ్యమైనవి. సో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా నేను ఇవాళ దేని గురించి మాట్లాడబోతున్నాను అని. ఎస్, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం మనకు ఈ అందమైన ప్రపంచాన్ని చూడగలిగేలాగా చేస్తూ ఎన్నో విషయాలను తెలియజేసే కళ్ళ గురించి. మరెన్నో విషయాలు తెలుసుకుందామా? వెల్కమ్ టు ఈ సంగతి మీకు తెలుసా. నేను మీ కావ్యశ్రీ. మన శరీరంలో మెదడు తర్వాత సెకండ్ మోస్ట్ కాంప్లెక్స్, సంక్లిష్టమైనటువంటి ఆర్గాన్ ఏదైనా ఉంది అంటే అది మన కన్ను. అసలు మనకు కళ్ళు లేకపోతే ఎలా ఉంటుంది అన్న ఊహే ఎంత భయంకరంగా ఉంటుందో కదండి. కెమెరాని మనిషి కనుగొన్నాడు, కానీ అంతకంటే అద్భుతమైన కెమెరా మనిషి పుట్టుకతోనే మనలో ఉంది, అదే కన్ను. మన కన్ను ఒక అద్భుతమైన నిర్మాణం. మనం వాడే మొబైల్ ఫోన్స్ లో మహా అయితే 24 నుంచి 108 మెగాపిక్సెల్స్ వరకు కెమెరాలుంటాయి. కానీ మన కన్ను ఎన్ని మెగాపిక్సెల్స్ తెలుసా అండి? ఏకంగా 576 మెగాపిక్సెల్స్. ఎంత క్లారిటీగా మనకు ఏదైనా ఒక వస్తువు కనిపిస్తుంది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇన్బిల్ట్ గా మన కన్ను ఒక కెమెరా. అంతేకాదు మన చిన్న కంటిలో 20 లక్షల భాగాలు పనిచేస్తూ ఉంటాయి. మన శరీరంలో ఉన్న సెన్సరీ రిసెప్టర్స్ ద్వారా లైట్, సౌండ్, స్మెల్, టేస్ట్, టచ్ వంటి వాటిని గ్రహించి మన బ్రెయిన్ కి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ రూపంలో ఇవి పంపిస్తూ ఉంటాయన్నమాట జ్ఞానేంద్రియాలు. ఇలా పంపించే జ్ఞానేంద్రియాలలో 80% ఏదైనా ఇన్ఫర్మేషన్ ని కేవలం కంటి ద్వారానే మనం తెలుసుకుంటున్నాం. మిగిలిన 20% చెవి ద్వారా విని, ముక్కు ద్వారా వాసన చూసి, నాలుక ద్వారా టేస్ట్ చేసి, చర్మం ద్వారా స్పర్శ వల్ల తెలిసి తెలుసుకుంటూ ఉన్నాం. ఇంత అందమైన ప్రపంచాన్ని మనం చూడగలుగుతున్నామంటే మన కళ్ళే దానికి కారణం. అలాంటి మన కళ్ళు ఎలా పనిచేస్తున్నాయి, అసలు మనం ఎలా చూడగలుగుతున్నాము, ప్రతి ఒక్క కలర్ మనకు ఎలా అంత పర్ఫెక్ట్ గా కనిపిస్తూ ఉంది, మనిషికి ఐ సైట్ అనేది ఎందుకు వస్తూ ఉంటుంది, మనకు దగ్గరగా ఏదైనా ప్రమాదం వస్తున్నా లేదా మనమే ప్రమాదం దగ్గరకు వెళ్తున్నా మనకు అది తెలియచెప్పి ఆ ప్రమాదం నుంచి మనల్ని కాపాడేలాగా చేస్తున్నటువంటి కళ్ళను ఎలా కాపాడుకోవాలి అన్న విషయాలను కూడా ఈరోజు తెలుసుకుందాం. చీకట్లో మీరు ఏదైనా వస్తువుని చూడగలరా? చూడలేం కదా. అక్కడ ఏదైనా ఒక చిన్న లైటో క్యాండిలో ఉందనుకోండి, దాని సహాయంతో ఆ గదిలో ఉన్నటువంటి వస్తువుల్ని మనం చూడొచ్చు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, చూడడానికి కాంతి అన్నది చాలా అవసరం. సూర్యుడు లేదంటే బల్బ్, కరెంట్ వీటి వల్ల వచ్చే కాంతి దేని మీదైనా ఒక వస్తువు మీద పడితే ఆ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి అది మన కంటి మీద పడడం వలన మనకి ఆ వస్తువు కనిపిస్తుంది. అలా కంటి మీద పడిన కాంతి కంటి లోపలి వరకు ఎలా వెళ్తుంది, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామా? మన కంటిలో నల్ల గుడ్డికి ముందుగా రౌండ్ షేప్ లో కార్నియా ఉంటుంది. ఇది చాలా క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ లేకుండా ఏదైనా ఒక లివింగ్ ఆర్గాన్ ఉంది అంటే అది కార్నియా మాత్రమే. ఎందుకంటే ఈ కార్నియాలో రక్తనాళాలు ఉన్నాయనుకోండి, అవి మన చూపుకు అడ్డంగా ఉంటాయి కాబట్టి కంటిలోని ఈ పార్ట్ కి బ్లడ్ సప్లై ఉండదు.
మరి మీకు ఒక డౌట్ రావచ్చు, బ్లడ్ సప్లై లేకపోతే ఆ పార్ట్ ఎలా జీవించగలదు అని, దానికి ఆక్సిజన్ అన్నది అవసరం కదా అని. ఈ కార్నియా మన చుట్టూ వాతావరణంలోని గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ ని తీసుకొని లైవ్లీగా ఉంటుంది. ఇది కొద్దిగా వంపు తిరిగి ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక వస్తువుని మనం 120 degrees యాంగిల్లో కూడా చూడగలుగుతున్నాం. అదే ఇది ఫ్లాట్ గా స్ట్రైట్ గా ఉందనుకోండి, కేవలం ముందున్నటువంటి వస్తువుని మాత్రమే మనం చూడగలం, ఇలా కిందకి పక్కకి ఉన్నటువంటి వస్తువుల్ని మనం చూడలేము. కానీ మనం కన్నుని కిందకని సైడ్ కని కూడా మనం చూడగలుగుతున్నాం కదా, అది ఈ కార్నియా వల్లనే సాధ్యమవుతుంది అన్నమాట. అందుకే కార్నియాని విండో ఆఫ్ ది ఐ అని కూడా అంటారు. తర్వాత స్క్లెరా. ఈ కార్నియాకి పక్కన వైట్ కలర్ లో ఉంటుందే తెల్లగుడ్డు, దీన్ని స్క్లెరా అంటారు. దీనిపైన మనకు సన్నటి రక్తనాళాలు కూడా కనిపిస్తూ ఉంటాయి కదా, చాలా మందికి ఇంకా ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ స్క్లెరాకి ఎక్స్ట్రా ఆక్యులర్ అనే 6 మజిల్స్ కనెక్ట్ అయి ఉంటాయన్నమాట. ఈ కండరాలు కన్నుని అటు ఇటు తిప్పడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. మన శరీరంలో అత్యంత వేగంగా తిరగగలిగే కండరాలు కూడా ఇవే. కార్నియాకి వెనుక భాగంలో రౌండ్ గా నల్లటి భాగం ఉంటుంది కదా, దీనినే మనం ఐరిస్ అని అంటాం. కొంతమంది కళ్ళు పిల్లి కళ్ళు,

కళ్ళు, నీలం కళ్ళు ఇలా రకరకాలుగా ఉంటాయి కదా, ఇలా ఉండడానికి కారణం కూడా ఇదే అన్నమాట. ఈ ఐరిస్ లో మెలనిన్ అనే ఒక కంటెంట్ ఉంటుంది, దాన్ని బట్టి మన ఐ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. తర్వాత ప్యూపిల్. ఈ ఐరిస్ కి అంటే నల్ల గుడ్డికి మధ్యలో ఒక చిన్న నల్లటి భాగం ఉంటుంది, దీన్నే ప్యూపిల్ అంటారు, తెలుగులో కనుపాప అన్నమాట. చాలా మంది దీన్ని కంటి మీద ఉన్న ఒక మచ్చ అనుకుంటూ ఉంటారు, కానీ నిజానికి ఇది ఒక హోల్, రంధ్రము. ఈ రంధ్రము ద్వారానే మన కంటి మీద పడినటువంటి కాంతి కంటి లోపలికి వెళ్తుంది. ఒకవేళ బయట కాంతి ఎక్కువగా ఉందనుకోండి, ఈ ప్యూపిల్ హోల్ సైజు చిన్నగా మారుతూ ఉంటుంది, సో తక్కువ లైట్ కంట్లోకి వెళ్తుంది. అదే బయట లైట్ తక్కువగా ఉందనుకోండి, దీని యొక్క సైజ్ పెద్దగా మారుతుంది. అప్పుడు ఎక్కువ లైట్ మనకి క్లియర్ గా కనిపించడం కోసం ఎక్కువ లైట్ లోపలికి వెళ్తుంది అన్నమాట. బయట ఉన్నటువంటి లైట్ ని బట్టి ఈ పీపుల్ యొక్క సంకోచ వ్యాకోచాలు డిసైడ్ అవుతూ ఉంటాయి. ఈ పీపుల్ సంకోచించడానికి వ్యాకోచించడానికి ఐరిస్ సహాయపడుతూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు మనం ఎక్కువ వెళ్తురున్న ప్లేస్ నుంచి తక్కువ వెళ్తురున్న ప్లేస్ కు సడన్ గా వచ్చేసాం అనుకోండి, ఎండను చూసి వెంటనే ఇంట్లోకి వచ్చామనుకోండి, మనకి ఒక సెకండ్ పాటు ఏం కనిపించం, చీకటిగా అనిపిస్తుంది కదా, దానికి కారణం ఈ పీపులే అనమాట. ఎందుకంటే ఎక్కువ వెళ్తురున్నప్పుడు చిన్నగా ఉన్న పీపుల్ సడన్ గా తక్కువ వెళ్తురులోకి వచ్చేటప్పటికి అది పెద్దగా అవడానికి కొంత టైం పడుతుంది, దాని వలన మనకి ఆ కొంచెం సేపు ఏమీ కనిపించదు. తర్వాత లెన్స్. ఐరిస్ కి వెనక భాగంలో లెన్స్ ఉంటుంది, ఇది చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. మనం దూరంగా దగ్గరగా ఉన్న వస్తువులను ఫోకస్ చేయడానికి ఈ లెన్స్ తన షేప్ ని చేంజ్ చేసుకుంటూ ఉంటాయన్నమాట. మనము కెమెరాలో కూడా చూస్తాం లెన్స్ అని, వాటిని అడ్జస్ట్ చేస్తూ ఉంటారు దూరంగా దగ్గరగా ఉన్న వాటిని చూడటానికి. మనం మన కంటిలో అలా అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదండి, ఆటోమేటిక్ గా కన్నే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది మన కంటిలో ఉన్నటువంటి లెన్స్ ని. అలా లైట్ ఈ లెన్స్ ద్వారా ప్రయాణించి కంటి వెనుక భాగంలో ఉన్న రెటీనా మీద పడుతుంది. కెమెరాలో ఫిల్మ్ ఎలాగో కంటిలో రెటీనా అలాగా. ఈ కార్నియా ప్యూపిల్ లెన్స్ కరెక్ట్ గా పనిచేయడం వలన కాంతి కంటి వెనుక భాగంలో ఉన్న రెటీనా మీద కరెక్ట్ గా పడుతుంది. లెన్స్ కి రెటీనాకి మధ్య భాగం అంతా కూడా జెల్లీ లాంటి ఫ్లూయిడ్ తో నిండిపోయి ఉంటుంది, దీని వల్ల కంటికి రౌండ్ షేప్ ఉంటుందన్నమాట. ఇది క్లియర్ గా ఎటువంటి కలర్ లేకుండా ఉంటుంది. దీనిలో 99% వాటర్ ఉంటాయి, మిగిలిన 1% కొలాజిన్ ప్రోటీన్స్ సాల్ట్ షుగర్స్ కూడా ఉంటాయి. లైట్ లెన్స్ ని తాకి తర్వాత ఆ లైట్ ఈ ఫ్లూయిడ్ ద్వారా ప్రయాణించి కంటి వెనుక భాగంలో ఉన్న రెటీనా మీద పడుతుంది. మన కంటిలో మెయిన్ వర్క్ అంతా కూడా రెటీనాలోనే జరుగుతూ ఉంటుందన్నమాట. రెటీనా వరకు ఈ కాంతి వెళ్ళడానికి ఇవన్నీ సహాయపడుతూ ఉంటాయి. కంటిలో అతి ముఖ్యమైన భాగాలలో ఈ రెటీనా కూడా ఒకటి. సుమారు 13 కోట్ల లైట్ సెన్సిటివ్ ఫోటో రిసెప్టర్ సెల్స్ ఉంటాయన్నమాట ఈ రెటీనాలో. ఈ సెల్స్ రెటీనా మీద పడిన తర్వాత లైట్స్ ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గా మార్చి అది బ్రెయిన్ కి పంపిస్తూ ఉంటుంది. అంటే పడినటువంటి ఆ కాంతిని, ఏదైతే ఉందో ఇమేజ్ ని, ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గా మార్చి బ్రెయిన్ కి ఇది పంపిస్తుంది అన్నమాట. ఈ సెల్స్ లో రాడ్స్ అలాగే కోన్స్ అనే రెండు సెల్స్ ఉంటాయి. రాడ్ సెల్స్ ఏంటి అనంటే వెలుతురికి చీకటికి తేడాని గుర్తించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ రాడ్ సెల్స్ ఎవరికైతే లేకుండా ఉంటాయో వాళ్ళు రాత్రి సమయంలో వస్తువులను గుర్తించలేరు, అంటే రే చీకటి అన్న మాట మనం వింటాం కదా, సో వాళ్ళు రాడ్ సెల్స్ లేనటువంటి వాళ్ళకి ఆ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అలాగే కోన్ సెల్స్, ఇవి కలర్ రెసెప్టర్ సెల్స్ అన్నమాట, ఇవి కలర్ ని ఐడెంటిఫై చేస్తూ ఉంటాయి. మనం సుమారు 10 మిలియన్ కలర్స్ ని గుర్తించగలమండి, అంటే దాదాపుగా 1 కోటి కలర్స్ ని మనం గుర్తించగలం. కొంతమందికి కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది, అంటే వాళ్ళు కలర్ ని గుర్తుపట్టలేరు అనమాట. వాళ్ళకి ఈ కోన్ సెల్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఈ వర్ణ అంధత్వం వస్తుంది. రెటీనా మీద పడినటువంటి లైట్ ని ఫోటో రెసెప్టర్ సెల్స్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గా మార్చి ఆప్టిక్ నర్వ్ అనే కేబుల్ లాంటి నిర్మాణం ద్వారా బ్రెయిన్ కి చేరవేస్తూ ఉంటాయి. ఈ ఆప్టిక్ నర్వ్ లో 12 లక్షల ఫైబర్స్ ఉంటాయి, వీటి ద్వారానే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ మెదడుకి చేరుకుంటూ ఉంటాయన్నమాట. బ్రెయిన్ లో ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అన్ని కూడా డీకోడ్ చేయబడి అది మళ్ళీ ఇమేజ్ గా మారిపోతూ ఉంటుంది. కంప్యూటర్ అండి, కంప్యూటర్ లో ఎలాగైతే మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ని ABCD లెటర్స్ రూపంలో ఇస్తే అది కంప్యూటర్ లోకి వెళ్ళి

అయితే మనం అన్నింటినీ చూస్తున్నామంటే కన్ను పాత్ర ఎంత ఉందో మెదడు పాత్ర కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నిజంగా చాలా వెరైటీగా అనిపిస్తుందండి. బయట నుంచి వచ్చినటువంటి లైట్ రెటీనా మీద పడుతుంది అని చెప్పుకున్నాం కదా, మనం ఏదైనా వస్తువుని చూసినప్పుడు అది రెటీనా మీద రివర్స్లో పడుతుంది. రివర్స్లో ఉన్న ఇమేజ్ని మన బ్రెయిన్ మనకి కరెక్ట్ చేసి చూపిస్తుంది అన్నమాట. అంటే మనం సపోజ్ ఒక మనిషిని చూస్తున్నాం అనుకోండి, ఆ మనిషి మనకి యాక్చువల్గా కన్ను స్ట్రైట్గా చూడదు. ఆ ఇమేజ్ మన కంటిలో నుంచి బ్రెయిన్కి వెళ్ళేటప్పుడు అది రివర్స్లో వెళ్తుంది. కానీ అది బ్రెయిన్ ఆ రివర్స్ను కాస్త మళ్ళీ సెట్ చేసుకొని అది మనకి స్ట్రైట్గా మనకి అర్థమయ్యేలాగా చూపిస్తుంది అన్నమాట. ఇంత సెన్సిటివ్ అండ్ కాంప్లెక్స్ ఆర్గాన్ అయినటువంటి మన కన్నును కాపాడుకోవడానికి ప్రకృతి కూడా ఇన్బిల్ట్గా అంతే జాగ్రత్తలు కూడా చేసిందండి. మన కంటికి ఏమీ తగలకుండా మన పుర్రెలోనే ఎముకలతో తయారైన బోనీ ఆర్బిట్, ఇది కంటికి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి కంటికి ఏదైనా గాయం కాకుండా ఈ పుర్ర ఎముకలు ఫస్ట్ కాపాడుతూ ఉంటాయి. దుమ్ము, ధూళి, వేడి, చల్లదనం, ఎలక్ట్రానిక్ డివైజెస్ ద్వారా వచ్చేటటువంటి బ్లూ లైట్ రేడియేషన్, ఇవన్నీ మన కళ్ళని నిరంతరం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటి నుంచి రక్షణ కోసమే మనం నిరంతరం కనురెప్పలు వేస్తూ ఉంటాం. మనం రెప్ప వేసినప్పుడల్లా కంటిపై ఉన్న దుమ్ము ధూళి అంతా కూడా క్లీన్ అయిపోతుంది. అంతేకాకుండా మన బాడీలో ఉన్న ఫాస్టెస్ట్ మజిల్ కూడా కనురెప్పే. అందుకే ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు రెప్ప పాటలో జరిగిపోయింది అంటూ ఉంటాం. అంటే అంత ఫాస్ట్గా జరిగిపోతూ ఉంటుంది. అలాగే కంటి గ్రంథుల నుంచి కన్ను నిరంతరం కన్నీరు స్రవిస్తూ ఉంటుంది. ఈ కన్నీరు కంటిలోని భాగాలకి లూబ్రికేషన్ లాగా ఉపయోగపడుతుంది. అంటే కంటికి మాయిశ్చరైజర్ లాగా అన్నమాట. కన్నీటిలో కూడా న్యాచురల్గా డిసిన్ఫెక్టర్స్ ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్ని కంటికి సోకకుండా కాపాడుతూ ఉంటాయి. అలాగే కంటి పైన ఉన్నటువంటి కనుబొమ్మలు నుదుటిపై నుంచి వచ్చే చెమటను కళ్ళకు చేరకుండా పక్కకు వెళ్లేలాగా చేస్తూ ఉంటాయి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఎవరో స్కెచ్ వేసి చేసినట్టుగా ఎంత బాగా నిర్మాణం అయి ఉన్నాయో మన శరీరంలోని భాగాలు. మరి ఐసైట్ ఎలా వస్తుంది అంటే, బయట నుంచి వచ్చిన లైట్ అనేది ముందుగా కార్నియా మరియు లెన్స్ ద్వారా ప్రయాణించి కంటికి వెనుక భాగంలో ఉన్న రెటీనా మీద పడుతుంది అనుకున్నాం కదా. సరిగ్గా లైట్ ఎక్కడైతే ఫోకస్ అవుతూ రెటీనా మీద పడుతుందో దానిని ఫోకల్ పాయింట్ అంటాం. మామూలుగా అయితే ఈ లైట్ సరిగ్గా రెటీనాలో ఉన్న ఫోకల్ పాయింట్ పై పడడానికి ఈ లెన్స్ ఎప్పటికప్పుడు అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. కానీ కార్నియా మరియు లెన్స్ లో ఏదైనా లోపం ఉన్నప్పుడు కొంతమందిలో కావలసిన లైట్ కన్నా ఎక్కువ లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది, కొంతమందిలో కావలసిన లైట్ కన్నా కూడా తక్కువ లైట్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ ఫోకల్ పాయింట్ రెటీనాపై కాకుండా రెటీనాకు కొద్దిగా ముందు గాని రెటీనాకు వెనుక గాని పడుతూ ఉంటుంది. దీనివల్ల చూపు బ్లర్గా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కలర్స్ అన్నీ కనిపిస్తాయి కానీ అవి మనకు క్లియర్గా కనిపించవు. ఒకవేళ ఈ ఫోకల్ పాయింట్ రెటీనా కన్నా ముందు పడితే దాన్ని షార్ట్ సైటెడ్నెస్ లేదా నియర్ సైటెడ్నెస్ అంటారు, మయోఫియా. వీరు దూరంగా ఉన్నటువంటి వస్తువుల్ని చూడలేరు. ఒకవేళ ఈ ఫోకల్ పాయింట్ రెటీనాకు వెనుక వైపున పడితే దాన్ని ఫార్ సైటెడ్నెస్ లేదా లాంగ్ సైటెడ్నెస్, హైప్రోపియా అంటూ ఉంటారు. వీరికి దగ్గరగా ఉన్న వస్తువులు అంత క్లియర్గా కనిపించవు కానీ దూరంగా ఉన్నవి కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ షార్ట్ సైట్, లాంగ్ సైట్ అని మనం గ్లాసెస్ ద్వారా, కాంటాక్ట్ లెన్స్ ద్వారా, లేజర్ థెరపీస్ ద్వారా సరిచేసుకుంటూ ఉంటాం కదా. వయసు పెరిగే కొద్దీ కూడా మన కంటిలోని లెన్స్కి ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది. దీంతో వృద్ధాప్యంలో ఉన్న వారికి చూపు మందగిస్తూ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో చిన్నపిల్లల్లో కూడా ఈ ఐసైట్ ప్రాబ్లం వస్తూ ఉంది. దీనికి ముఖ్యంగా రోజువారీ అలవాట్లే కారణమని అధ్యయనాలు చెబుతూ ఉన్నాయి. ఎగ్జాంపుల్, మొబైల్ ఫోన్స్, టీవీలు ఎక్కువగా చూడడం, వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం, పోషకాహార లోపం, నిద్రలేమి, ఎక్కువగా స్మోకింగ్ చేయడం, లైఫ్ స్టైల్ చేంజెస్, ఇలాంటి వాటి వలన కూడా కంటి చూపు మందగిస్తూ ఉంటుంది. కళ్ళను నయనాలు అని అంటారు కదా, దీనికి సంస్కృతంలో అర్థమేంటో తెలుసా అండి?

0: చేసుకోవడానికి ముందుకు తీసుకెళ్లేది, గైడ్ చేస్తూ, లీడ్ చేస్తూ అవే కళ్ళు. కాబట్టి వాటిని మనం నయనాలు అని అంటాము. మరి అలాంటి కళ్ళను మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో కదండి. మన శరీరం ఎంతో హెల్దీగా ఉండాలి అని మనం రెగ్యులర్ గా ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటాం. అలాగే కళ్ళకు కూడా అలాంటి ఎక్సర్సైజెస్ ఉన్నాయని మీకు తెలుసా? అందులో ముఖ్యమైనది 20-20-20 నియమం. అంటే ఏంటంటే 20 నిమిషాలకు ఒకసారి 20 సెకండ్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న ఒక వస్తువు పైన మనం దృష్టి పెట్టడం, అంటే కాన్సన్ట్రేట్ గా దాన్నే 20 సెకండ్ల పాటు చూస్తూ ఉండాలి. 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువుని 20 సెకండ్ల పాటు చూస్తూ ఉండాలన్నమాట. దీనివల్ల కంటికి విశ్రాంతి దొరుకుతుంది. ఇలానే కాకుండా కంటిని ఒక సైడ్కి చూడడం, పైకి చూడడం, కిందికి చూడడం, ఇలాంటి వ్యాయామాలు మనం కళ్ళ కోసం అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. అలాగే చల్ల నీటితో కళ్ళను కడుగుతూ ఉండాలి. దీనివల్ల కంటికి ఎంతో రిఫ్రెషింగ్ గా ఉంటుంది. అలాగే ఎండలో బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి. ఇంతే కాకుండా విటమిన్ ఏ, విటమిన్ సి ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. అంటే చేపలు, సిట్రిక్ ఫ్రూట్స్ అన్నమాట. మీకు ఇంకొక తమాషా అయిన విషయం చెప్పమంటారా? ఎవ్వరు కూడా కళ్ళను తెరిచి తుమ్మలేరు. ఖచ్చితంగా మన కళ్ళు ఆటోమేటిక్ గా మూసుకుపోతాయి. మనిషి యొక్క ఫింగర్ ప్రింట్స్ ఎంత డిఫరెంట్ గా ఉంటాయో మనకు తెలుసు. అలాగే ఒక మనిషిని పోలిన ఐ ప్రింట్స్ ఇంకొక మనిషికి ఉండవండి. అందుకే చాలా సెక్యూరిటీ చెకప్స్ లో కూడా కళ్ళను స్కాన్ చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించారా, మనం ఆధార్ కార్డ్ తీసుకోవడానికి లేదంటే అప్డేట్ కోసం వెళ్ళినప్పుడు కళ్ళను కూడా స్కాన్ చేస్తూ ఉంటారు, గమనించారా? ఎందుకంటే ఒకరిని పోలినటువంటి కంటి ప్రింట్స్ ఇంకొకరికి ఉండవు కాబట్టి. ఇంకొక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అనంటే, షార్క్, సొరచాప యొక్క కార్నియా మనిషి యొక్క కార్నియా దాదాపుగా ఒకటేలా ఉంటుందంట. అందుకే కొన్ని చోట్ల మనుషులకు చేసే ఐ సర్జరీస్ లో ఈ షార్క్ యొక్క కార్నియాని కూడా యూజ్ చేశారు. మనిషికి ఒకే జీవితం ఉంటే మన కళ్ళకు మాత్రం 2 జీవితాలున్నాయండి. ప్రాణం వదిలే చివరి క్షణంలో దానం చేసే కళ్ళు మరో ఇద్దరికి జీవితాన్ని ఇస్తాయి. ఎన్నో సంవత్సరాలుగా ఈ లోకాన్ని, ఈ ప్రపంచంలో ఉన్న అందమైన వాటిని చూడలేని వాళ్ళకి చూడగలిగేలాగా చేస్తే మన జీవితంలో ఇంతకంటే వాల్యుబుల్ థింగ్ ఏముంటుంది చెప్పండి? చనిపోయిన తర్వాత నేలపాలో అగ్గిపాలో అయిపోయే కళ్ళని ఎలాంటి ఉపయోగం లేకుండా చేయడం కంటే కూడా కళ్ళు లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళ జీవితంలో మనం వెలుగు నింపిన వాళ్ళమవుతాం. కళ్ళ యొక్క నిజమైన విలువ వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని అసలు ఎప్పుడూ చూసి ఉండరు. అలాంటి వాళ్ళ జీవితంలోకి ఆ చూసే అవకాశం మనం కల్పించడం నిజంగా గ్రేట్ విషయం అండి. అందుకోసమే నేత్రదానం గురించి, ఐ డొనేషన్ గురించి గవర్నమెంట్, స్వచ్ఛంద సేవా సంస్థలు చాలా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు కళ్ళను చనిపోయిన తర్వాత దానం చేయడానికి ముందుకొస్తూ ఉన్నారు. కానీ ఇంకా మారాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఒక సంవత్సరంలో మన భారతదేశంలో దాదాపు 2 లక్షల కార్నియాలు అవసరమైతే మార్పిడి కేవలం 25,000 నుంచి 30,000 వరకు మాత్రమే కలెక్ట్ అవుతూ ఉన్నాయట. చనిపోయిన వాళ్ళ సంఖ్య మాత్రం లక్షల్లోనే ఉంది, కానీ నేత్రదానం చేసే వాళ్ళ సంఖ్య మాత్రం వేలల్లో ఉంది. ప్రతి ఒక్కరూ దీని గురించి ఆలోచిస్తే ఎంత బాగుంటుందో కదా. ఇదండి మనకు నిత్యం ఎన్నో అందాలను చూపించే మన అందమైన కళ్ళ గురించి అందమైన నిజాలు. మీ అందరూ ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యారని అనుకుంటూ ఉన్నాను. ప్రోగ్రామ్ మీరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నా. నెక్స్ట్ వీక్ ఇంకొక సూపర్ డూపర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేస్తా. నేను మీ కావ్యశ్రీ, బై బై.
1: ఇప్పటి వరకు మీరు ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఇప్పుడు విన్నాం జానపద గేయం.

ఇప్పటి వరకు జానపద గేయం విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. సమయం 7 గంటలైంది. ఇప్పుడు విన్నాం అలనాటి మధుర గీతం ఆర్తనాదం చిత్తం నుండి.

ఇప్పటి వరకు ఆర్తనాదం చిత్రం నుండి అలనాటి మధురగీతం విన్నారు. ఇంతటితో ఈనాటి అలనాటి మధురగీతం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సుమారు 23,731 కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభించే గోవర్ధన్ బయో ఇంధన పథకానికి కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద యూజర్ ఫీజును నిబంధనల ప్రకారమే వసూలు చేస్తున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు చేనేత పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్య మహారాష్ట, కొంకణ్, గోవాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సుమారు 23,731 కోట్ల రూపాయలు వ్యయం కాగల గోవర్ధన్ బయో ఇంధన పథకానికి కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో ఈరోజు సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ పథకం ద్వారా 150,000 ఉద్యోగాలు సృష్టించబడతాయన్నారు. ఈ పథకం 2026-27 నుండి 2035-36 వరకు అమలు చేయబడుతుందని చెప్పారు.
1: कंप्रेस्ड बायोगैस सीबीजी इसका प्रोडक्शन एक डेकेड के अंदर 10 गुना बढ़ाने का टारगेट, करीब 5 MMSCMD प्रोडक्शन के लेवल तक पहुंचाने का इसमें टारगेट लिया गया है. अगर इसको हम एनवायरमेंटल पॉइंट से देखें तो दिस विल सेव अबाउट 40 मिलियन टन्स ऑफ कार्बन डाइऑक्साइड एमिशन. करीब 75,000 करोड़ रूपीज नेशनल GDP को एड होगा और अबाउट 1.5 लाख जॉब्स विल बी क्रिएटेड बाय दिस प्रोग्राम.
0: सीबीजी ने దేశ భవిష్యత్ ఇంధన మిశ్రమంలో ఒక ప్రధాన స్తంభంగా ఇది నిలబెడుతుంది. దేశంలో సిబిజి ఉత్పత్తిని దాదాపు 10 రెట్లు పెంచడం, పెద్ద ఎత్తున ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం, దేశవ్యాప్తంగా శక్తివంతమైన బయో ఎకానమీని సృష్టించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద యూజర్ ఫీజును నిబంధనల ప్రకారమే వసూలు చేస్తున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈరోజు లోక్సభలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో జాతీయ రహదారి టోల్ ప్లాజాల వద్ద వాణిజ్య వాహనాలకు ఎటువంటి మెకానికల్ పాస్లను జారీ చేయడం లేదని చెప్పారు.

0: జాతీయ రహదారి టోల్ ప్లాజాల వద్ద యూజర్ ఫీజు వసూళ్లలో పారదర్శకత, ప్రామాణికత, ఆపరేటింగ్ విధానాలను పాటిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో టోలింగ్ కార్యకలాపాల్లో కార్యాచరణ పారదర్శకత కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను జారీ చేసింది. రాజ్యసభ ఆమోదించిన అప్రాప్రియేషన్ బిల్లు 2026ను చర్చ అనంతరం లోక్సభకు తిరిగి పంపించింది. లోక్సభ ఈ బిల్లును ఇప్పటికే ఆమోదించింది. రెండవ వాయిదా అనంతరం మధ్యాహ్నం 2:45 సభ సమావేశమైనప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరిశీలన కోసం ఈ బిల్లును ప్రవేశపెట్టారు. 2023 మార్చి 31 ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కొన్ని సేవల కోసం మంజూరు చేసిన మొత్తాలను మించి ఖర్చు చేసిన నిధులను దేశ కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి కేటాయించడానికి ఈ బిల్లు అధికారం కల్పిస్తుంది. నిర్దిష్టమైన అదనపు వ్యయాన్ని భరించేందుకు ప్రభుత్వం 54,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను కోరింది. ఈ మొత్తాన్ని రుణాల చెల్లింపుకు వెచ్చిస్తారు. దేశంలో పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన 50 లక్షలకు పైగా లబ్ధిదారుల కుటుంబాలకు చేరిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సిఐఐ అంతర్జాతీయ ఇంధన సదస్సు ఎగ్జిబిషన్ను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, ప్రస్తుతం 19 లక్షల కుటుంబాలు ఎలాంటి విద్యుత్ బిల్లులు చెల్లించకుండా ఉచిత విద్యుత్తును పొందుతున్నాయని తెలిపారు. ఈ పథకం ద్వారా 12 లక్షలకు పైగా కుటుంబాలు తమ ఇళ్లలో ఉత్పత్తి అయిన మిగులు విద్యుత్తును విక్రయించడం ద్వారా 421 కోట్ల రూపాయలు ఆర్జించాయని జోషి వెల్లడించారు. 2030 నాటికి 500 గిగావాట్ల లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. ఈ రంగంలోని సవాళ్లను అధిగమించడానికి, కొత్త అవకాశాలు అన్వేషించడానికి పరిశ్రమ వర్గాలతో నిరంతరం సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నెట్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సహ సీఈఓ టెడ్ సరాందోస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. భారతదేశంలో కథన రీతులను, కథలను చెప్పే ప్రక్రియకు ఎంతో ఘనమైన చరిత్ర ఉందని, అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సృజనశీలులకు భారత్ పట్టుకొమ్మ అని మోదీ అన్నారు. గ్లోబల్ కంటెంట్ క్రియేషన్కు భారత్ సరైన వేదిక కాగలదని మోదీ చెప్పారు.
1: హమే ఏక్ సాథ్ మిల్కర్ క్రియేట్ ఆన్ ఇండియా మూమెంట్ కి శురువాత్ కరే. హమ్ భారత్ సే జుడి స్టోరీస్ కో, భారత్ కే సంస్కృతి కో, భారత్ కే హెరిటేజ్ ఆర్ ట్రెడిషన్స్ కో పూరి దునియా సే షేర్ కరే. ఆప్ ఐసా కంటెంట్ క్రియేట్ కరియే జో ఆప్ కే సాథ్ హీ భారత్ కో భీ జ్యాదా సే జ్యాదా లైక్స్ దే. అబ్ ఇస్కే లియే హమే గ్లోబల్ ఆడియన్స్ కో భీ ఎంగేజ్ కర్నా హోగా, దునియా కే నౌజవానో కే సాథ్ జుడ్నా హోగా. ఆజ్ పూరి దునియా మే లోగ్ భారత్ కే బారే మే జాన్నా చాహతే.
0: భారత్ మీడియా వినోద రంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని నెట్ఫ్లిక్స్ కో సీఈఓ అన్నారు. ఐఐసిటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ సంస్థ ఎన్ఎఫ్డిసిల భాగస్వామ్యంతో నెట్ఫ్లిక్స్ ఇండియా స్టోరీ టెల్లింగ్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ఈ సందర్భంగా సంస్థ తెలియజేసింది. జౌళి మంత్రిత్వ శాఖ 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు రాష్ట్రపతి భవన్లో జాతీయ స్థాయి వేడుక నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో 2025 సంవత్సరానికి గాను సంత్ కబీర్ హ్యాండ్లూమ్ అవార్డులు, జాతీయ చేనేత పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేస్తారు. చేనేత కళాకారుల ప్రతిభ, నూతన ఆవిష్కరణలు, చేనేత సాంప్రదాయాల పరిరక్షణకు వారు చేస్తున్న కృషికి గుర్తింపుగా మొత్తం 22 అవార్డులను అందజేస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, సహాయ మంత్రి పవిత్ర మార్గరిటా పాల్గొంటారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్య మహారాష్ట, కొంకణ్, గోవాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్

0: ద్వీపాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ ప్రకటించింది. ఇక జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహే, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవ్వచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ ప్రజలకు సంఘీభావం తెలుపుతూ నిన్న యునైటెడ్ కింగ్డమ్ బ్రాడ్ఫోర్డ్లో బ్రిటిష్ కశ్మీరీ డయాస్పొరా సభ్యులు ప్రదర్శన నిర్వహించి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏఏసీ డిమాండ్లకు మద్దతు తెలియజేశారు. పౌరుల ప్రాథమిక హక్కులు, పౌర స్వాతంత్ర్యం గౌరవాన్ని కాపాడాలని నినాదాలు, ప్లకార్డులు ప్రదర్శించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో దిగజారుతున్న మానవ హక్కుల పట్ల ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకు తాము ర్యాలీని చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు. గత 2 నెలల్లో భద్రతా దళాలు స్థానిక ప్రజలపై చేసిన దౌర్జన్యాల వల్ల అనేక మంది మరణించారని, ప్రజలు విపరీతమైన భయాందోళనలకు గురవుతున్నారని అన్నారు. తెలంగాణలో ఆహార కల్తీ కేసులు భారీగా పెరుగుతుండటం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ వ్యాపారులు కృత్రిమ రంగులు, టాల్కం పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్ వంటివి మసాలా దినుసుల్లో కలిపి వాటి రంగు, బరువు, ధరలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజారోగ్యంతో ముడిపడిన సమస్య అయినందువల్ల ప్రభుత్వం వెంటనే తగిన చర్యలకు పాల్పడి తక్షణమే దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సుమారు 23,731 కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభించే గోవర్ధన్ బయో ఇంధన పథకానికి కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద యూజర్ ఫీజును నిబంధనల ప్రకారమే వసూలు చేస్తున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు చేనేత పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఈ అంశం గురించి గుంటూరు లామ్ కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం గంగాదేవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी. अरे पहले ऐसा नहीं था. पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहाँ,
2: परम तो सब यही डाले हैं.
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
2: सच
1: है बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
2: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा.
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
0: వినండి

0: ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, ఈ అంశం గురించి గుంటూరు లాం కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం గంగాదేవి గారితో పరిచయం.
1: డాక్టర్ ఎం గంగాదేవి గారు నమస్కారం మేడం.
2: నమస్తే సార్.
1: లాం కృషి విజ్ఞాన కేంద్రం నుంచి సీనియర్ శాస్త్రవేత్తగా ఉన్నారు కదా మేడం. ముందుగా మీకు కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం అండి. ఈ కార్యక్రమంలో మేడం మనం ఈరోజు రైతు సోదరులకి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అంటే ఏమిటి, ఇందులో ఏమేమి వివరాలు ఉన్నాయి, ఆ ప్రణాళిక ఎలా తయారు చేసుకోవాలి, అలాగే ఇందులో ఉన్నటువంటి వివరాలు ఏమిటి రైతు సోదరులకి అర్థం చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేడం ఈ ఎల్లినో అంటూ ఉన్నారు కదా, ఈ ఎల్లినో అంటే ఏమిటి రైతు సోదరులకి కొంచెం సరళంగా అర్థమయ్యే భాషలో చెప్పండి.
2: సరే, ఎల్లినో అనేది మనకు మధ్య తూర్పు భూమధ్య రేఖల్లో ఉన్నటువంటి ఆ పసిఫిక్ మహాసముద్రం యొక్క ఉపరితలం యొక్క ఏవైతే గాలులు ఉన్నాయో అవి అకస్మాత్తుగా వేడెక్కడం వల్ల ఏర్పడినటువంటి డిఫరెంట్ సిచ్యువేషన్ అయినటువంటి ఒక క్లైమేట్ సార్. అలాంటి వాతావరణాన్ని మనం ఎల్లినో అని అంటున్నాం సార్. ఇలాంటి ఎల్లినో పరిస్థితుల్లో వాతావరణంలో సాధారణం కన్నా అసాధారణమైనటువంటి మార్పులు అనేటివి మనం గమనిస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా మనం గమనించింది ఎక్కువ ఉష్ణోగ్రత, అధిక ఉష్ణోగ్రతలు. ఇప్పటికీ కూడా మనం 47-48 డిగ్రీ సెంటీగ్రేడ్లు కూడా ఈ సిచ్యువేషన్స్ లో చూస్తున్నాం. తర్వాత దీర్ఘకాలికమైనటువంటి వర్షపాతం లోటును చూస్తున్నాం, ఆ దీర్ఘకాలికమైన విరామాలు చూస్తున్నాం. మనకు రెయిన్ఫాల్ అనేటివి ఆలస్యం అవ్వడం మనం గమనించాం సార్. అలాంటి సిచ్యువేషన్ లో మనము అంటే నార్మల్ కన్నా మనం డిఫరెంట్ జోన్ లో ఉన్నాం కాబట్టి కొన్ని అంటే ఐసీఆర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొన్ని ప్రమాణాలను తీసుకుని మనకున్నటువంటి అగ్రోక్లైమాటిక్ జోన్ వైజ్ కొన్ని పంట ప్రణాళికలు అనేటివి వివరించింది సార్. దానికి అనుగుణంగా మనకు ముఖ్యంగా సీజనల్ రెయిన్ఫాల్ ఒకటి బేస్ చేసుకున్నారు. మనకున్నటువంటి రిజర్వాయర్స్ లలో ఉన్నటువంటి వాటర్ బడ్జెట్ ను బట్టి ఎలాంటి పంటలు వేసుకోవాలి, తర్వాత క్రాప్ డైవర్సిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, కంటింజెంట్ క్రాప్ ప్లానింగ్ అంటే ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో మనం ఎలాంటి పంటల రూపకల్పన అనేది చూసుకోవాలి, తర్వాత పంట మార్పిడి ఏ విధంగా చేసుకోవాలి, అంతర పంటలు ఏ విధంగా వేసుకోవాలి, ఎలాంటి రకాలు ఎలాంటి ఎంపిక చేసుకోవాలి,
1: ఇవన్నీ పంటల ప్రణాళికలో
2: దాన్ని బట్టి మనకు రూపకల్పన అనేది
1: జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేడం మన కృష్ణా జోన్ కి తీసుకుంటే ఎటువంటి పంటల ప్రణాళిక అమలు ఉండే అవకాశం ఉంది ఈ యొక్క పరిస్థితుల్లో? మనం చూస్తున్నాం కదా వర్షాభావ పరిస్థితుల్లో ఏ పంటల ప్రణాళిక అనుసరిస్తున్నాము రైతులకు ఒకసారి తెలియజేయండి మేడం.
2: సివియర్ డెఫిషిట్ రెయిన్ఫాల్ సిచ్యువేషన్స్ లో మన కృష్ణా జోన్ మొత్తం అందులోనే ఉంది. దాదాపు 6 జిల్లాలు అందులో ఉంది. దానికి అనుసరించి అంటే మనకు వచ్చిన మనం రిసీవ్ చేసుకున్నటువంటి వర్షపాతాన్ని బేస్ చేసుకొని మనకు ఐసీఆర్ కౌన్సిల్ నుంచి తర్వాత వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కేవీకేసు ఇవంతా కలిపి ఒక పంటల ప్రణాళికలను అంటే ఉన్న మాయిశ్చర్ ను బట్టి, వర్షపాతాన్ని బట్టి, ఆ నీటి బడ్జెట్ ను బట్టి దానికి అనుగుణంగా మనము ఈ రోజు జిల్లాల వారీగా నేలల ప్రకారము మనము ఏ పంటలు వేస్తే బాగుంటుంది, తర్వాత ఏ రకాలు స్వల్పకాలిక దీర్ఘకాలిక లేకుండా మధ్యస్థ రకాలు సూట్ అవుతాయా అనేది ఈరోజు తెలుసుకుందాం సార్. ఖరీఫ్ మొత్తం కూడా మనకు హాఫ్ సీజన్ అయిపోయింది, అంటే పంటలు ఎక్కడ మనం వేసిన దాఖలాలు లేవు. తర్వాత ఆ వర్షపాతం రాకడ అనేది తగ్గిపోయింది. తర్వాత లోటు అనేది చూస్తున్నాం, అది దీర్ఘకాలికంగా మనం ఈ సిచ్యువేషన్స్ ఇప్పుడు ఇంకా 2 నెలలు ఉంటే మనం రబీకి వెళ్తాం సార్. ఖరీఫ్ సిచ్యువేషన్ లో కూడా మనం మొత్తం కూడా డెఫిషిట్ రెయిన్ఫాల్ లోనే ఉన్నాం సార్. వీటన్నిటి సిచ్యువేషన్ని మనం చూసుకొని ముఖ్యంగా కొన్ని ప్రమాణాలను అంటే ఈ పంటలను ఇప్పుడు పలానా పంటలు వేయాలి అని శాస్త్రవేత్తలు తెలియజేస్తే అవి వాళ్ళు ఏం బేస్ చేసుకొని మనకు ఆ పంటల ప్రణాళిక రూపొందిస్తారు అనేది మనం చూసుకున్నట్లయితే సార్, ముఖ్యంగా ఆ సీజనల్ అంటే మనకు వచ్చే రెయిన్ఫాల్ ను బట్టి ఎలాంటి పంటలు సూట్ అవుతాయి అనేది ఒకటి తెలియజేస్తారు.
1: మనకున్నటువంటి
2: అదే సార్, మనకున్నటువంటి ఆ క్రిటికల్ సిచ్యువేషన్స్ ఏవైతే మనం ఫేస్ చేస్తున్నామో దానికి అనుగుణంగా పంటల ప్రణాళికలు అనేటివి రూపొందిస్తారు సార్. దాంట్లో ముఖ్యంగా వీళ్ళు చూసేది ఏంటంటే సీజనల్ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్, అసలు మనం ఎంత రెయిన్ఫాల్ వర్షపాతం మనం నమోదైంది దాని ప్రకారం ఏ పంటలు ఇదవుతాయి, తర్వాత నీటి బడ్జెట్, మనకున్నటువంటి రిజర్వాయర్ల

0: ఉన్నటువంటి నీటి నిల్వలను బట్టి అవి జనాభాకి తర్వాత పంటలకి ఎంత సూట్ అవుతాయి, ఏంటి ఎంత అవసరమైతాయి అనేది ఒకటి చూస్తారు సార్. తర్వాత క్రాప్ డైవర్సిఫికేషన్, మామూలు సిచ్యువేషన్స్ లో అయితే లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ అంటే 170 రోజులు 180 రోజులు అరటి లాంటివి, పసుపు లాంటివి చాలా పంటలు మనం చేసుకున్నాం. కానీ ఇప్పుడు అలాంటి పంటలు వేసుకుని అంటే మన దగ్గర నీరు లేదు కాబట్టి అలాంటి పంటలు కాకుండా దానికి డైవర్సిఫైడ్ గా వేరే ఏ రకాలు చూసుకోవాలనేది అదొకటి చూస్తారు. తర్వాత స్వల్పకాలిక పంటల రకాలని వీళ్ళు వినియోగించే విధంగా ఏ రకాలు ఉన్నాయి అనేటివి తెలియజేస్తారు సార్. తర్వాత వాతావరణానికి అనుకూలమైన ఇప్పుడు మనం అనుకున్న ప్రత్యామ్నాయం, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కి హీట్ స్ట్రెస్ కు తట్టుకునేటివి, తర్వాత మాయిశ్చర్ స్ట్రెస్ కు తట్టుకునేటివి, దాని ప్రకారం అవి కూడా ఒకటి చేస్తారు. తర్వాత దాంతో పాటు అంతర పంటలుగా ఒకవేళ ఒక పంట పైన ఇంకో పంట వచ్చే విధంగా అంతర పంటల యొక్క రూపకల్పన కూడా జరిగింది సార్.
1: మేడం, ఈ పరిస్థితులలో నీటి బడ్జెటింగ్ అని అన్నారు, మనకు వర్షాభావం స్పష్టంగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితులలో ఏ రకాలైతే మనం సూచిస్తాం రైతు సోదరులకి ఈ నీటి బడ్జెట్ కి తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలంటే?
0: అవి ఏంటంటే సార్, ముఖ్యంగా 4-5 రిజర్వాయర్లు ఉన్నాయి సార్, వీటన్నిటిలో ఉన్నటువంటి వాటి యొక్క నిల్వ సామర్థ్యాన్ని బట్టి మనం పంటలు అనేటివి మనం చుట్టుపక్కల మనం కృష్ణా జిల్లాలో చూసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మనకు ఆ నీటి నిల్వలు అనేటివి తగ్గిపోతా ఉన్నాయి. అంటే మనకు ఫస్ట్ ప్రయారిటీ మన జనాభాకి ఇవ్వాలి, తర్వాత పంటలు అనేటివి మనం చూసుకోవాలి. ఆ ఫ్లో తగ్గిపోయింది, అవన్నిటి కానీ చూసుకొని ఆ ఉన్న మిగులు నీటితోనే మనం లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ లాగా ఇందులో ఉండేవి, అంటే మనకు వర్షం అనేది మొత్తం కట్ అయిపోయింది, మనం ఆ ఉన్న నీటి నిల్వలతోనే ఉన్న పంటలు ఒకవేళ వేసుకుంటే లైఫ్ సేవింగ్ ఇరిగేషన్స్ లాగా. తర్వాత ఆల్టర్నేట్ వెట్టింగ్, ఒకవేళ ప్యాడీ అనేది మనకు మేజర్ గా కనపడుతూ ఉంటుంది సార్, దాంట్లో ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ అంటే కొంత పీరియడ్ ఇచ్చి తర్వాత వెట్ చేయడము తర్వాత డ్రైన్ చేయడం ఉన్న, అంటే ఎక్కువ దాదాపు ఒక 100 TMC నీళ్లు పడేదాన్ని మనం 10 TMC వచ్చే విధంగా చూసుకునే విధంగా చూసుకోవడం. తర్వాత డైరెక్ట్ సోన్ రైస్ అంటే దాని డ్యూరేషన్ వాటిని తగ్గిస్తూ ఉన్నాం సార్. తర్వాత డైవర్సిఫికేషన్ అంటే లాంగ్ డ్యూరేషన్ బదులు షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ వాడడము, తర్వాత ప్యాడీ బదులు మొక్కజొన్న, ప్యాడీ బదులు బ్లాక్ గ్రామ్ కానీ పల్సెస్, ఇవన్నీ 60-70 రోజుల్లో పంటలే. ఇలాంటి పంటల్ని మనం చేసుకోవాలి సార్. మన జోన్ వరకు మనం చూసుకున్నట్లయితే సార్, ముఖ్యంగా కృష్ణాలో NTR, కృష్ణా జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం ఈ జిల్లాలు అనేటివి ఎంపిక చేశారు సార్. దాంట్లో మనకు ఆల్రెడీ జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, ఇప్పుడు మనము 8 వారాల ఆలస్యంలో ఉన్నాం. దాని ప్రకారము భూమిలో ఉన్నటువంటి ఆ నేల యొక్క సామర్థ్యాన్ని బట్టి తేలికపాటి నేలలకైతే ఒక రకంగా, బరువు నేలలకైతే ఒక రకంగా అనేది పంటల ప్రణాళిక అనేది చేశారు సార్. దాంట్లో మనం ఇప్పుడు NTR జిల్లా విషయానికి వస్తే లైట్ సాయిల్స్లలో అయితే సార్ మేత జొన్న, అంటే ఇప్పుడు సెకండ్ వీక్ ఆఫ్ మనం ఆగస్టులో ఉన్నాం కాబట్టి మేతజొన్న ఒకటి సిఫారసు చేస్తున్నారు. తర్వాత అలసంద, ఉలవలు, ఇవన్నీ షార్ట్ డ్యూరేషన్వి. ఈ పల్సెస్ PMDS అని ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని మనం వింటున్నాం, అంటే మేత కన్నా ఉపయోగపడుతుంది లేకుంటే పంట కన్నా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశం,
1: రెండు విధాలుగా
0: ఉపయోగపడుతుందని లైట్ సాయిల్స్ లో అది సిఫారసు చేశారు సార్. ఒకవేళ అలసందలు వేసుకోవాలనుకున్నాం, అవి 60 రోజుల్లో వచ్చేటివి TPT C29 అనే రకం ఒకటి, C150 రకము, CO4 CO7 అనే రకాలు వేసుకోమని చెప్తున్నారు సార్ అలసందల్లో అయితే. తర్వాత ఉలవల విషయానికి వస్తే సార్, క్రీడా 18R అని, క్రీడా 220 అని, APTHG 11 అంటే అనంతపూర్ హార్స్ గ్రామ్ అని 11, తర్వాత పాలెం హార్స్ గ్రామ్ 62 రకాలు అనేటివి సిఫారసు చేశారు సార్. అదే NTR జిల్లాలో అంటే బరువు నెలలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు మాయిశ్చర్ కానీ ఒకవేళ వర్షపాతం నమోదైతే మొక్కజొన్న వేసుకోవడానికి అనుకూలము. తర్వాత చిల్లీ వేసుకోవచ్చు, తర్వాత పత్తి వేసుకోవచ్చు, రెడ్ గ్రామ్ వేసుకోవచ్చు, గ్రీన్ గ్రామ్ వేసుకోవచ్చు, బ్లాక్ గ్రామ్ వేసుకోవచ్చు సార్. ఒకవేళ కాటన్ వేసుకోవాలను ఇప్పటి వరకు అది 180 డేస్ వరకు డ్యూరేషన్ ఉంది సార్. అలా కాకుండా మనం ఇంకొక 20 రోజులు తక్కువ ఉన్నవి, అంటే 160 రోజులు నరసింహ లాంటివి, తర్వాత శివనందిని, LHDP-5 అనే రకం ఒకటి ఇది చేస్తున్నారు, తర్వాత హైబ్రిడ్ రకాలు అంటే ప్రైవేటివి కూడా ఉన్నాయి సార్, అవి కూడా 160 రోజులు ఏవైతే ఉన్నాయో అవి వేసుకోవడానికి ఇవి అనుకూలం సార్. ఒకవేళ వీళ్ళు కంది వేసుకోవాలనుకోండి, కంది కూడా సిఫారసు చేశాం కాబట్టి LRG-52, 105, 133-33, PRG-176 రకము, TRG-59 ఇవన్నీ కూడా 160 రోజుల పంటకాలం కలిగినవి, బరువు నేలలకి అనుకూలము, డ్రాట్ రెసిస్టెంట్ వెరైటీస్ సార్ ఈ వెరైటీస్ అన్ని. తర్వాత గ్రీన్ గ్రామ్ పల్సెస్ ఇవన్నీ 60-75 రోజుల పంటకాలంలో వస్తాయి, వాటిలో LGG-607 రకము, 630 రకము, IPM-3-14 అని, తర్వాత వరంగల్ గ్రీన్ గ్రామ్ 42 రకం అనేది 60 రోజుల్లో పంటకాలం పూర్తయ్యే రకాలు సిఫారసు చేస్తున్నారు సార్ మన NTR జిల్లాలో. తర్వాత బ్లాక్ గ్రామ్ విషయానికి వస్తే సార్ మినుముకు అయితే 75-80 రోజులు పంటకాలం కలిగినటువంటి TBG-104 అని, GBG-1, LGG-884, TBG-129, LBG-904, 932 ఈ రకాలు అనుకూలం సార్. అదేవిధంగా మన కృష్ణా జిల్లాకి వస్తే లైట్ సాయిల్స్ వాటిలో కూడా మేత పంటలకే ఇది అనుకూలము. తర్వాత హెవీ సాయిల్స్ అంటే బ్లాక్ సాయిల్స్, హెవీ సాయిల్స్ బరువు నేలల్లో అయితే ఇక్కడ కూడా మొక్కజొన్న వేసుకోవచ్చు, చిల్లీ LCA-625 లాంటివి, కాటన్ 160 రోజులు, నరసింహ, గణేశ అవి రకాలు వేసుకోవచ్చు సార్. రెడ్ గ్రాము, బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రాము మనం తెలియజేసినటువంటి 105-52 రకం అది 160 రోజులు పంటకాలం పూర్తయ్యేటివి. గ్రీన్ గ్రామ్ అయితే 60 రోజుల్లో 884 లాంటివి, 607, 630, IPM-2-14, బ్లాక్ గ్రామ్ అయితే TBG-104, 75 రోజుల్లో పంటకాలం పూర్తయ్యేటివి తెలియజేసుకోవచ్చు సార్ కృష్ణా జిల్లా. గుంటూరు విషయానికి వస్తే సార్ లైట్ సాయిల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఉలవలు, పెసర అనేది ఈ అప్ టు అంటే ఆగస్టు ఈ సిచ్యువేషన్స్ లో ఈ రెండు ఇది చేశారు సార్. మనం ఆల్రెడీ ఉలవలు క్రీడా రకాలు, తర్వాత పాలెం రకాలు, అనంతపూర్ రకాలు మనం చూసుకున్నాం, ఆ రకాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకోవడం. పెసర్లు అయితే లామ్ రకాలు 607, 574 లాంటి రకాలు, IPM-2-14 రకాలు లామ్ లో అవైలబుల్ ఉన్నాయి సార్, అవి వేసుకోవడానికి అనుకూలము. బరువు నెలల్లో అయితే గుంటూరు జిల్లాకు మొక్కజొన్న అనేది అనుకూలము, తర్వాత చిల్లీ అనుకూలం, కాటను, తర్వాత రెడ్ గ్రామ్, బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రామ్ ఇవి అనుకూలమైనటువంటి పంటలు సార్. పల్నాడు విషయానికి వస్తే ఇప్పటి వరకు కూడా అక్కడ చాలా సివియర్ డెఫిషిట్ లో అది ఉంది, దాంట్లో ముఖ్యంగా ఉలవలు అనేటివి లైట్ సాయిల్స్ కి వాళ్ళు సిఫారసు చేశారు, తర్వాత బరువు నేలలకైతే కంది, మిరప, పెసర, సజ్జలు సార్. కందిలో సజ్జలు 2:1 రేషియోలో, 4:1 రేషియోలో అంతర పంటలుగా కూడా వేసుకోవడానికి పల్నాడుకి ఇది సార్. ABBN-4 అనేది సజ్జ రకము, కంది అయితే 105 కానీ 133-52 రకాలు అనువైనటువంటి రకాలు సార్. ఇవన్నీ కూడా 160 రోజుల్లో వస్తాయి. తర్వాత బాపట్ల విషయానికి వస్తే సార్ లైట్ సాయిల్స్ అక్కడ అంతా మనకు డెల్టా ఇది కాబట్టి మేత పంటలు అనేటి గడ్డి జొన్న లాంటివి వేసుకోవడానికి లైట్ సాయిల్స్లలో కొంచెం హెవీగా వేమూరు ఇలాంటి కొంచెం సిచ్యువేషన్స్ లో అక్కడ ప్యాడీ అనేది ఎక్కువ ఉంటుంది సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మనకు కెనాల్ వాటర్ లేదు, తర్వాత రెయిన్ఫాల్ లేదు కాబట్టి ఆ వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న, జొన్న, మినుము అనేది సిఫారసు చేస్తున్నారు సార్. జొన్న అయితే NTJ-5 అనే రకము, అది 75 నుంచి 110 రోజుల లోపల పంటకాలము కలిగి ఉంటుంది. నంద్యాల తెల్ల జొన్న రకం అనేది అనుకూలమైనది. తర్వాత మినుము మనం అనుకున్నట్లు సార్, 904, 932, 104 లాంటి రకాలు అనేటివి అనువైనటువంటి రకాలు సార్. ఒకవేళ మనకు వరి అనేది చాలా ప్రాముఖ్యమైన పంట, మన దగ్గర అంటే వర్షాలు లేవు కానీ వేరే కర్ణాటక ఇలాంటి వాటిలలో మన రిజర్వాయర్స్ కి ఒకవేళ వర్షాలు పడినాయనుకోండి సార్, ప్యాడీ వేసుకోవడానికి మనకు అప్ టు అక్టోబర్ వరకు కూడా కొన్ని రకాలు ఉంది సార్. అంటే లేట్ గా నీటి కాలువలు వదిలితే వాటిలో సార్ ఆగస్టు 15 వరకు కొన్ని రకాలు ఉన్నాయి సార్, లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ వేసుకోవచ్చు. అందులో మన బీపీటీ 5204 ఒకటి ఉంది, 2270, 2231 రకము, తర్వాత నెల్లూరు రకాలు 33892, 28523 రకాలు అనేటివి లాంగ్ డ్యూరేషన్. ఇవి 140 నుండి 155 రోజుల వరకు పంటకాలం, అంటే ఇది ఆగస్టు 15 వరకు. ఒకవేళ 15 లోపల వస్తే డైరెక్ట్ సోన్తో అయినా ఈ రకాలు వేసుకోవడానికి అనుకూలం సార్. తర్వాత సెప్టెంబర్కి ఒకవేళ మనకు సెప్టెంబర్ లో నీళ్లు పడితే, అంటే నాట్లు ఆల్రెడీ కొంతమంది వేసుకొని ఉంటారు.

0: నాట్లు వేసుకుంటాం, 30 రోజుల వరకు వరి నారు పెంచుకొని తర్వాత మనం ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకుంటాం. కాబట్టి అవి మధ్యస్థ రకాలు, 120 నుంచి 140 రోజులు, తర్వాత 105 నుంచి 125 రోజులు స్వల్పకాలిక రకాలైనటువంటి NLR 3444-9, MTU 075, MTU 1001, BPT 3291, NLR 3041, JGL 384 అనేటివి సెప్టెంబర్కి అనుకూలమైనటువంటి రకాలు సార్. అదేవిధంగా అక్టోబర్లో వేసుకోవాల్సినటువంటి అక్కడైతే స్వల్పకాలిక రకాలు వేసుకోవాలి, ముఖ్యంగా నెల్లూరు రకాలైనటువంటి 30491, 40024, 3238, 40054 లాంటివి నెల్లూరు రకాలు స్వల్పకాలిక రకాలు సార్. ముఖ్యంగా మార్టీర్ రకాలైనటువంటి 1121, 1153, 1156, 1210, 1293 రకాలు స్వల్పకాలిక రకాలు అక్టోబర్లో అనుకూలమైనవి సార్. తర్వాత జగిత్యాల రకాలు 1798, 1704 రకాలు అనుకూలమైనవి సార్.
1: మేడం, ఇప్పుడు రైస్ సోదరుల సందేహం ఏంటంటే, మేడం అందరూ సిద్ధంగా ఉంటారని అనుకోలేము, కొంతమంది నచ్చ చెప్పాలి ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయని. మీరు ఫీల్డ్ విజిట్స్కి వెళ్తూ ఉంటారు కాబట్టి రైస్ సోదరులకి ఎటువంటి అవగాహన కల్పిస్తున్నారు, ఇప్పుడు పరిస్థితి ఎగ్జాక్ట్గా ఎలా ఉంది, మనం ఈ రకాలు వేసుకుంటే ఇబ్బంది పడతారు, వర్షాలు లేవు, నీటి లభ్యత కూడా తక్కువ ఉంది, అంటే ఇప్పుడు వరికి అలవాటు పడిన రైస్ సోదరులు మొక్కజొన్న వేయాలన్నా కాటన్ అన్నా, అంటే వారికి సంప్రదాయంగా వచ్చిన ఇదే తప్ప వాళ్ళు ప్రత్యేకంగా దానిలో తర్ఫీదు పొంది ఉంటారు కదా మొక్కజొన్న సాగు కానీ, అలాంటి రైస్ సోదరులు ఎలా ఏం చేయాలి మేడం?
0: అందుకని సార్ యూనివర్సిటీస్ ఇవన్నీ మండల లెవెల్లో ఎల్నినో కంబ్యాక్ టీమ్స్ అన్ని క్రియేట్ చేశారు సార్. అందులో మండల లెవెల్లో విలేజ్ లెవెల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిన్న కూడా మేము వెళ్ళొచ్చాం సార్. ఆ శావల్లపురం అంతా కూడా ప్యాడీ వేస్తారు. అక్కడ మనం వెళ్ళి ఇప్పుడు నువ్వు వరిగే వెయ్యి, సామ వెయ్యి, కొర్ర వెయ్యి, రాగులు వెయ్యండి అంటే అవి చాలా అంటే MSP తక్కువ ఉన్నవి 2012. అలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళను సిచ్యువేషన్ మనం ఫేస్ చేస్తున్నాం. ఫీల్డ్ అనేది ఫాలోగా ఉంచకుండా ఏదో ఒకటి మన పరిస్థితులకు అనుగుణంగా, ఇప్పుడు పల్సెస్ వేసుకున్నారు అనుకోండి సార్, వస్తే అది క్రాప్ వస్తుంది, లేకుంటే మీరు దున్నుకుంటే సాయిల్ అన్న
1: ఫర్టైల్
0: పెడుతుంది. తర్వాత ఇవి మిల్లెట్స్ అనేటివి డ్రాట్ రెసిస్టెంట్ అంటే మాయిశ్చర్ స్ట్రెస్ తట్టుకుంటాయి, దాంట్లో ఎవాబో ట్రాన్స్పిరేషన్ అనేది చాలా తక్కువ ఉంటది. కాబట్టి ఇప్పుడు కందికి మినుముకి వచ్చే 8,000 MSP రేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటది కాబట్టి వాళ్ళే ఫిక్స్ చేస్తారు, గవర్నమెంట్ కొంటారన్న ఇది ఉంటుంది అనేది ఒకటి ఉంది సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కొంతమంది అసలు కొంత కాటన్ ఎర్లీగా వేసారు సార్, వేసింది కూడా ఆ స్ట్రెస్ కు ఎర్లీ ఫ్లవరింగ్ అంటే ప్లాంట్స్ చిన్న చిన్న ప్లాంట్స్ కి ఫ్లవరింగ్ వచ్చింది సార్. అలాంటి సిచ్యువేషన్స్ లో మేము అంటే ఆ మల్టీకి ఇప్పుడు మైక్రో న్యూట్రియన్స్ సూక్ష్మ పోషకాలు స్ప్రేయింగ్ చేయి మనం, తర్వాత గ్రోత్ హార్మోన్స్ లాంటివి IAA లాంటివి స్ప్రే చేయడానికి, తర్వాత ఫామ్ ఫాన్స్ ను ఇప్పుడు క్లౌడ్ బస్టర్స్ కూడా ఉన్నాయి సార్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో, అసలు వర్షం లేదు వడగళ్ళ వాన లాంటివి కూడా చూసిన సిచ్యువేషన్స్ ఉన్నాం కాబట్టి ఫామ్ ఫాన్స్ ను ఎంకరేజ్ చేస్తున్నాం. ఆ ఉన్న నీటిలలో తుంపర బిందు సేద్యాల ఏవైతే ఉన్నాయో వాటిని సబ్సిడీ కూడా గవర్నమెంట్ 90% కూడా ఇస్తుంది కాబట్టి వాటిని ఇది చేసుకోండి. తర్వాత మల్చింగ్ ఇప్పుడు PMDS అనేది మనము విన్నాం సార్, ప్రై మాన్సూన్ రోయిసోయింగ్ అని, దాంట్లో 30-40 రకాల విత్తనాలు ఉంటాయి, అది మీకు సాయిల్ కవర్ లాగా ఉపయోగపడుతుంది, ప్యాడీ ఫాడర్ గా ఉపయోగపడుతుంది, అది అమ్ముకున్నా కూడా మీకు ఇది ఉంటుంది కాబట్టి ఆ రకంగా రైతుల్ని కన్విన్స్ చేస్తున్నాం.
1: ధన్యవాదాలండి డాక్టర్ గంగాదేవి గారు. ఈరోజు రైస్ సోదరులకి ప్రస్తుత క్లిష్టమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఎల్నినో అని అంటున్నాం మనం, ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలు అందుబాటులో ఏమున్నాయి, వాటి అవసరం ఏముంది, ముందుగా మనం ఎలాగా ప్లాన్ చేసుకోవాలి, శాస్త్రవేత్తలు ఎలా ప్లాన్ చేసి పెట్టారు, ఒక్కొక్క వారానికి తగినట్టు ఈ వారంలో రెయిన్ఫాల్ షార్టేజ్ ఉంటే దానికి తగినటువంటి రకాలు, అలాగే క్రాప్ డైవర్సిఫికేషన్ ద్వారా కూడా పంటల ప్రణాళిక ఎలా ఉంటుందో తెలియజేశారు, ప్రత్యామ్నాయ రకాలు ఏమున్నాయి, ప్రత్యామ్నాయ పంటలు ఏమున్నాయి చక్కగా తెలియజేశారు. రైస్ సోదరులు టైం టు టైం ఇటువంటి సూచనలు, శాస్త్రవేత్తలు చెప్తున్నట్టు సూచనలు, అలాగే ప్రభుత్వ అధికారులు చెప్తున్నటువంటి సూచనలు ప్రస్తుత పరిస్థితుల్లో పాటించినట్లయితే రైస్ సోదరులు దానికి తగినట్టు వారి యొక్క పంటల ప్రణాళిక తయారు చేసుకుని సాగు ముందుకు తీసుకెళ్తారని ఆశిద్దాం మేడం. మీకు మరొకసారి ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.

0: ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక. ఈ అంశం గురించి గుంటూరు లామ్ కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం గంగాదేవి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.
1: గాదు గాదు లాని మోదుగా అమ్మేవు గాదు బేరం చెప్పు చిన్నోడా, మంచి గాదులుంటే వేయి చిన్నోడా. గాదు గాదు లాని మోదుగా అమ్మేవు గాదులుంటే వేయి చిన్నోడా, మంచి గాదులుంటే వేయి కుర్రోడా. మంచి గాదులకేమి తంతిలో ఉన్నాయి, గుంటూరు బెదవాడ కలకత్త గాదులు. మంచి గాదులకేమి తంతిలో ఉన్నాయి, గుంటూరు గాదులు కలకత్త గాదులు. గాదు గాదు లాని మోదుగా అమ్మేవు గాదు బేరం చెప్పు చిన్నోడా, మంచి గాదులుంటే వేయి కుర్రోడా. మా ఎత్తొచ్చే వేళయ చిన్నోడా, మా ఎత్తొచ్చే వేళయ చిన్నోడా. గాదు గాదు లాని మోదుగా అమ్మేవు గాదు బేరం చెప్పు చిన్నోడా.

గాజు గాజు లాని మోజుగా ఎమ్మె గాజు బేరం చెప్పు చిన్నోడా, మంచి గాజులుంటే వేయి కుర్రోడా, మంచి గాజులకేమి సంచిలో ఉన్నాయి, మంచి గాజులకేమి సంచిలో ఉన్నాయి, గుంటూరు బెదవాడ కలకత్తా గాజులు, గాజు గాజు లాని మోజుగా.

0: తుచ్చవేళ చిన్నోడా గాజు గాజులాని మోజుగా ఎమ్మెవో గాజు బేరు అని చెప్పు చిన్నోడా. మంచి గాజులుంటే వేయి కుర్రోడా, మంచి గాజులకేమి సంచిలో ఉన్నాయి గుంటూరు పెదవాడ కలకత్తా గాజులు. మంచి గాజులకేమి సంచిలో ఉన్నాయి గుంటూరు పెదవాడ కలకత్తా గాజులు. గాజు గాజులాని మోజుగా ఎమ్మెవో గాజు బేరు అని చెప్పు చిన్నోడా, మంచి గాజులుంటే వేయి కుర్రోడా.
1: జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో చివరిగా
2: రైతు స్థాయిలో ట్రైకోగ్రామ గుడ్డు పరాన్న జీవిని ఏ విధంగా ఉత్పత్తి చేసుకోవాలో తెలుసుకుందాం. పంట పొలాల్లోని చీడపురుగులను సహజంగా ప్రకృతిలో లభ్యమయ్యే మేలు చేసే కీటకాల ద్వారానే కాకుండా అటువంటి పరాన్న జీవులను కృత్రిమంగా ప్రయోగశాలలో అభివృద్ధి చేసి పంట పొలాల్లో వదిలితే అవి హాని చేసే పురుగులను ఆశించి నాశనం చేస్తాయి. ప్రయోగశాలల్లో వృద్ధి చేయడానికి అనువైన పరాన్న జీవుల్లో ముఖ్యమైనది ట్రైకోగ్రామ. ఈ పరాన్న జీవి చీడ పురుగును గుడ్డు దశలోనే నాశనం చేసి గొంగళ పురుగు దశకు చేరకుండా చేస్తుంది. దీనివల్ల సస్యరక్షణకు అయ్యే ఖర్చును తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఈ ట్రైకోగ్రామ పరాన్న జీవులను పెంచుకునే విధానం ఎలాగో తెలుసుకుందాం. ట్రైకోగ్రామ గుడ్డు పరాన్న జీవి ఉత్పత్తికి ముఖ్యంగా బియ్యపు పురుగు గుడ్ల ఉత్పత్తి అవసరమవుతుంది. ఎందుకంటే ఇవి పరాన్న జీవికి ప్రయోగశాలలో ఆహార మాధ్యమంగా ఉపయోగపడతాయి. మంచి నాణ్యత కలిగి జొన్న లేదా మొక్కజొన్నలను బాగా ఎండిన తర్వాత ఒక గింజ నాలుగు ముక్కలు అయ్యేటట్లుగా మిల్లు పట్టించి 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఓవెన్లో వేడి చేయాలి. చెక్క పెట్టెల్లో కానీ గాజు జారల్లో కానీ పిండిని వేయాలి. 25 కిలోల పిండిలో 0.5 సీసీల బియ్యపు పురుగు గుడ్లను వేసి, అంటే సుమారు 10,000 గుడ్లను వేసి పల్చటి గుడ్డను మూతవేయాలి. పెట్టెల నుండి 45 రోజుల తర్వాత నుండి బియ్యపు పురుగు రెక్కల పురుగులు బయటకు వస్తాయి. ఈ రకంగా 90 రోజుల వరకు రెక్కల పురుగులు వస్తాయి. ప్రతిరోజు ఉదయం ఈ రెక్కల పురుగులను పట్టుకొని గుడ్లు పెట్టడానికి అనువుగా జల్లెడి అమర్చిన గరాట్లో వేయాలి. రెక్కల పురుగుల గుడ్లను శుభ్రపరిచి వాటిలో కొన్నింటిని ట్రైకోగ్రామ పరాన్న జీవులు పెంచడానికి, మరికొన్నింటిని బియ్యపు పురుగుల పెంపకానికి ఉపయోగించుకుంటూ ఉండాలి. ఇలా ఉత్పత్తి చేసిన బియ్యపు పురుగు గుడ్లను మందమైన కార్డులపై బంకను పూసి చల్లి అతికించాలి. కార్డులను అల్ట్రావైలెట్ ఛాంబర్లో 45 నిమిషాల పాటు ఉంచి స్టెరిలైజ్ చేయాలి. తర్వాత ఇటువంటి కార్డులున్న గాజు గొట్టంలోకి ట్రైకోగ్రామ పరాన్న జీవులను వదిలి దూది బిరడాతో మూసుకోవాలి. పరాన్న జీవులకు ఆహారంగా తేనెను గాజు కాగితం మీద చిన్న చిన్న బొట్లుగా ఉంచాలి. ఒక రోజు తర్వాత గుడ్లున్న కార్డును తీసి వేరొక గాజు గొట్టంలో ఉంచి దూది బిరడాతో మూసుకోవాలి. 4వ రోజుకు బియ్యపురుగు గుడ్లు నలుపు రంగుకు మారిపోతాయి. వీటిని ట్రైకో కార్డులు అంటారు. 8 నుండి 9 రోజుల్లో ఈ ట్రైకో కార్డు

0: అలా తెలుసుకున్నారు.
1: మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
0: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి తదుపరి కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఈనాటి ఇల్లు బాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:45 దాటి 18 సెకండ్లు. తర్వాతి కార్యక్రమం వెంటనే. ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో జలశక్తి అభియాన్ తెలంగాణ జలశ్రీ పథకాల్లో భాగంగా నిర్మల్ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాల గురించి నిర్మల్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త కె లెనిన్ గారు.
1: ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిచిపట్టుకుని భవిష్యత్ తరాల అవసరాల కోసం సంరక్షించాలన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. అందులో కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జలసిరి పేరిట కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇందులో భాగంగానే నిర్మల్ జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ వాననీటి సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆ వివరాలను తెలియజేసేందుకు ఇప్పుడు నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మి గారు ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం విజయలక్ష్మి గారు.
2: నమస్తే సార్.
1: ముందుగా ఈ వాననీటి సంరక్షణ అనేది ప్రస్తుతం పరిస్థితుల్లో వాననీటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని గుర్తించిన ప్రభుత్వాలు వీటికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలని రూపొందించాయి. మరి వీటికి సంబంధించి జిల్లాలో ముఖ్యంగా క్షేత్రస్థాయిలో గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అలాగే వివిధ శాఖల సమన్వయంతో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కదా, అయితే గ్రామీణాభివృద్ధి శాఖ ఏ రకమైన చొరవ తీసుకుని ఎలాంటి కార్యక్రమాన్ని చేపడుతుందో ఆ వివరాలు మాట్లాడుకుందాం. ముందుగా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన జలశక్తి అభియాన్ కు సంబంధించిన వివరాలు చెప్పండి, ఆ తర్వాత మనం తెలంగాణ జలసిరి గురించి మాట్లాడుకుందాం.
2: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రెండు పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. జేఎస్జేబీలో భాగంగా మనం 2.0 లో కూడా వర్క్స్ స్టార్ట్ చేశాం. అంటే ఏదైతే వర్షాన్ని ఒడిసి పట్టే విధంగా మనము ఎస్జీటీలు చేయడం కానీ, పాంపాండ్లు చేయడం కానీ, బోర్వెల్స్ ఉన్న వాటికి రీఛార్జ్ చేయడము, ఇలాంటివన్నీ మనం సమ్మర్ సీజన్ లో చేపట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మనకి 1.4 లో కూడా 1 crore క్యాష్ బహుమతి కూడా రావడం జరిగింది నిర్మల్ జిల్లాకి. అలాగే ఈసారి కూడా మేము దాదాపు 50,000 పైచిలకు వర్క్స్ ని పూర్తి చేయడం జరిగింది 31st దాకా. అలాగే ఇప్పుడు మనకి ఎల్నినో ప్రభావం మూలాన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ మా మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం తెలంగాణ జలసిరి అనే ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. దీనిలో ఏంటంటే మహిళా సమైక్యలని, మహిళా ఎస్ఎస్జి మెంబర్లను ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తున్నాం. మేము ఏంటంటే నిర్మల్ జిల్లాలో దాదాపు 12,000 సంఘాలు ఉన్నాయి, 504 వివోలు ఉన్నాయి. మేము ఫస్ట్ స్పెల్లోని 504 వివోలు వివోకి 2 చొప్పున అంటే 814 మేము కంప్లీట్ చేయాలనుకున్న 808. అయితే మా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఫేజ్ 1 ఫేజ్ 2 అలా విభజించుకుంటూ ఫేజ్ 1 లోని 2026 పాంఫార్డ్స్ ని టార్గెట్ చేసుకున్నాం. దానిలోని ఇప్పుడు మేము 1090 వరకు శాంక్షన్స్ కూడా తీసుకున్నాం. మొన్న ఒకే రోజు 570

0: పాంపాన్స్ ని ఒకే రోజు మార్కౌట్ ఇచ్చి గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ప్రతి గ్రామంలోని జీపీకి 2 చొప్పున పాంపాన్లు అనేది వర్క్స్ జరుగుతున్నాయి. ఈ రోజు కూడా మేము దసరాబాద్ లోని బూత్కూర్ అనే ఒక విలేజ్ లో మొన్న జూన్ నెలలోని వాళ్ళు పాంపాన్ నిర్మించుకోవడం జరిగింది. వాళ్ళకి మొత్తం చక్కగా వాటర్ నిండుగా వచ్చేసరికి చేప పిల్లల్ని ఒక 2000 చేప పిల్లల్ని దానిలో వదలటం జరిగింది. వాళ్ళకి నరేగా నుంచి అంటే విబి రామ్జీలోని మనకి బండ్ ప్లాంటేషన్ కింద కోకోనట్ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే గొర్రెల కోసం పెంపదనం కోసం ఒక గడ్డి విత్తనాలు వేసుకున్నారు. దానికి మేము గొర్రెల లోన్ కోసం కూడా 2 లాక్స్ మన వివో నుంచి కూడా లోన్ ఇవ్వడం జరిగింది.
1: అయితే ఇప్పుడు ఈ విబిజీ రామ్జీ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ దీనిలో భాగంగానే ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి ఊరికి ఊట కుంట, ప్రతి పంటకు నీటి కుంట అనే నినాదంతో కార్యక్రమాలు చేపడుతున్నారు కదా, వీటికి సంబంధించి ఎట్లా ఉన్నాయి పనులు?
0: అంటే ప్రతిదీ కూడా మనకి వేజ్ అంటే లేబర్ ని మొబిలైజ్ చేసుకుంటూ చేయించుకుంటాం. ఇప్పుడు పాంపాండ్ ఉంది అని అంటే దానిలోని విబి రామ్జీతోని లేబర్ మొబిలైజేషన్ చేస్తాం. దానిలోని ఏంటంటే మనకి మినిమం 12x12 15x15 ఇలాంటి పాంపాండ్స్ సైజ్ వేసుకుంటాం. 12x12 లోని మనకి వేసికర్స్ ఒక 240% ఉంటాయి కాబట్టి ఎక్కువ కనీసం అంటే ఒక విలేజ్ కి 40 చొప్పున మన వేసికర్స్ మొబిలైజ్ చేస్తున్నాం. ఆ మొబిలైజ్ చేసిన దానిలోని అంటే పొలం పనులు ఇప్పుడు కాస్త కొంత వర్షాలు పడుతున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున స్పందన రాకపోయినా కనీసం అంటే 30 చొప్పున కూడా మంచిగా వస్తున్నారు. ఈ పేమెంట్స్ అన్ని మనం వేజ్ తోనే విబి రామ్జీ కింద పేమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సోక్ పిట్స్ లో కూడా మనం ప్రతి బోరు చుట్టూ వేస్తున్నాం. అలాగే ప్రతి ఇంటికి ఇప్పుడు కొత్తగా నిర్మించుకున్న ఇళ్ళు అయితేనేమి అలాగే నిర్మించుకుపోయే వాటికి కూడా ఖచ్చితంగా సోక్ పిట్ ఉండాలనేది ఒక నిర్దేశం చేయడం జరిగింది.
1: ఇంకుడు గుంతల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంకుడు గుంతలకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించి ఏమైనా లక్ష్యాలని నిర్దేశించుకున్నారా, మరి వీటి ప్రగతి ఎట్లా ఉన్నది?
0: దాదాపు 70,000 మేము టార్గెట్ చేసుకోవడం జరిగింది. 70,000లోని ఎస్టిమేషన్స్ వచ్చినాయి. ఎస్టిమేషన్స్ లోని దాదాపు 1,000 వరకు మేము గ్రౌండింగ్ అవుతున్నాయి. సో ఇవి ఏంటంటే మనకి ఆగస్టు నెల వరకు అంటే వర్షాకాలంలోనే ఇవి కంప్లీట్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. అలాగే బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ కూడా మనకి పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎక్కడైతే బోరు వేసి ఫెయిల్ అయిన చోట ఈ ఇది మనం బోర్వెల్ రీఛార్జ్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా మనం ఇది చేసినప్పుడు చక్కగా వాళ్ళు సక్సెస్ అయ్యి ఇప్పుడు బోర్లోని నీళ్లు పడుతున్నాయి కాబట్టి చాలా మంది ముందుకు వస్తున్నారు.
1: అయితే ఇప్పుడు ఈ ఊరికో ఊటకుంట అంటున్నారు కదా, ఈ ఇంకుడు గుంత ఊటకుంట వీటికి తేడా ఏమి, ఈ ఊటకుంట దాని లక్షణాలు వాటికి సంబంధించి చెప్తారు?
0: ఊటకుంట అంటే పర్క్యులేషన్ ట్యాంక్, అంటే ఒక కమ్యూనిటీ ల్యాండ్ లోని ప్రతి విలేజ్ లో ఒక ఏదైనా ఖాళీ ప్లేస్ ఉంటే దానిలోనే ఒక పర్క్యులేషన్ ట్యాంక్ అనేది ఉంటే ఏమవుతుందంటే అక్కడ గ్రౌండ్ వాటర్ అనేది జరుగుతుంది. ఇది మొత్తము వేజ్ తో చేస్తాము. లేబర్ వచ్చేసి దాన్ని తవ్వాలి. దానిలో మెజర్మెంట్స్ ప్రకారం అంటే 12x12 అక్కడ దాకా 20 వరకు చేసుకోవచ్చు, ఇంకా పెద్దది కూడా చేసుకోవచ్చు. ఇది ఊటకుంట అనేది ప్రతి విలేజ్ లో ఉండాలి, అంటే మన చెరువు నథింగ్ బట్ చెరువు లాగా. సో అది ఊటకుంట. అలాగే ప్రతి పంటకి పంటకుంట, పంటకుంట అంటే పామ్ ఫాండ్ అన్నమాట. సో పాంఫాండ్ని మేము పెద్ద ఎత్తున ఈ రోజు కూడా మేము అన్ని డిపార్ట్మెంట్ మా కలెక్టర్ గారు ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లని దీనిలోని సారథ్యం చేయడం మూలన, కలెక్టర్ గారి సారథ్యంలో అన్ని డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేయడం మూలన స్టేట్లోనే మేమే ఎస్టిమేషన్ చేయడం కానీ మార్కౌట్ ఇవ్వడము స్టార్ట్ చేయడంలో కూడా మన నిర్మల్ జిల్లా ముందు స్థాయిలో ఉంది.
1: అయితే ఇప్పుడు ఈ ఊటకుంటకు సంబంధించి, నీటి కుంటల నిర్మాణానికి సంబంధించి ఊర్లని కానీ ఈ పంట పొలాలని కానీ గుర్తించడము ఎన్ని లక్ష్యంగా ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు?
0: మొదటి ఫేజ్ లోని ఈ పంటకుంట అనే దాన్ని 2026 పంటకుంటలు చేయాలనుకున్నాం. అలాగే 400 జీపీలో ప్రతి విలేజ్ కి ఒక ఊటకుంట అంటే 400. సో ఇది ఫేజ్ 1. ఇంకా మేము ఏంటంటే ఎస్ఎస్జి మెంబర్స్ కి ఒక్కొక్క వివోకి ఒక 2 చొప్పున చేస్తున్నాం కాబట్టి దాదాపు ఈ ఆగస్టు 15 లోపు 1,000 పాంపాండ్లు కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం. సో దానిలోని ఇప్పటి వరకు మనకి 500 వరకు గ్రౌండింగ్ అయినాయి. సో టార్గెట్ వచ్చేసరికి 2026 పాంపాండ్ చేస్తున్నాం, అలాగే 400 వచ్చేసి ఊటకుంటలు టార్గెట్ పెట్టుకోవడం.
1: అయితే ఏదైతే ఇప్పుడు ఈ వాన నీటి సంరక్షణ కోసం చేపట్టిన ఈ ఉద్యమం ఉందో ఇందులో మహిళా స్వయం సహాయక సంఘాలను కూడా భాగస్వామ్యం చేస్తామంటున్నారు కదా, ఏ రకమైన భాగస్వామ్యం వారిది ఇందులో ఉండబోతోంది? వారికి ఒక్కొక్కరికి 2 నీటి కుంటలు లక్ష్యం ఇచ్చామన్నారు కదా, మరి వాటిని వాళ్ళు ఏ రకంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది?
0: కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామంలోని మేము గ్రామ సభలు కండక్ట్ చేయడం జరిగింది. దానిలోని ఎస్ఎస్జి మహిళలను కూడా ఇన్వాల్వ్ చేశాం. సో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దాదాపు ఇప్పటిదాకా మాకు వచ్చింది అంటే 3,400 ఐడెంటిఫై చేసి వాళ్ళు ఇచ్చారు. అయితే మనకి ఎస్టిమేషన్ చేసేటప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అవి వస్తున్నాయి కాబట్టి మెల్లమెల్లగా జరుగుతుంది. పెద్ద ఎత్తున వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎందుకంటే మహిళా సమాఖ్య అంటే నిర్మల్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది రాష్ట్రంలోని. సో మా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఈజీఎస్ ఐకి

0: ఏపీ పంచాయత్ సెక్రటరీస్ ప్రతి ఒక్క అధికారులు కూడా దీనిలో పార్టిసిపేట్ అవడం మూలన మేము ఈ రోజు ఇలా ముందుకు వెళ్తున్నాం.
1: అయితే ఇప్పుడు ఇందులో కొన్ని ఇంకుడు గుంతలు, ఊట గుంటలు, నీటి గుంటల ఏర్పాటు అనేది కొంత ఆర్థిక వనరులతో ముడిపడిన అంశం కదా, దీనికి సంబంధించిన వనరులు ఎట్లా సమన్వయం చేస్తున్నారు?
0: ఇవి మొత్తం మన విబి రామ్జీలోని మెటీరియల్ పేమెంట్ కింద అవుతాయి. అంటే ఒక పంట కుంటని తీసుకుంటే దానిలోని ఏంటంటే తక్కువ మెటీరియల్ ఉంటుంది. అంటే ఒక పామ్ ఫండ్ వేస్తాం, దానికి ముందు ఒక అవుట్లెట్ అనమాట, అవుట్లెట్ ఇన్లెట్ ఉంటుంది. ఇన్లెట్లో ఏంటంటే వచ్చిన దాన్ని మనం దానిలో స్టోరేజ్ కాకుండా, అంటే ఆ డస్ట్ మొత్తం బురద అలాంటివన్నీ దానిలో పెట్టేసి వచ్చేస్తుంది కాబట్టి దానికి మాత్రం స్టోన్ పిచ్చింగ్ తక్కువ మెటీరియల్ ఉంటుంది. ఎక్కువ 90% మాత్రం లేబర్ మీదనే ఉంటుంది. సో లేబర్తోనే కాబట్టి పెద్దగా ఫైనాన్షియల్గా కూడా ఎక్కువ బర్డెన్ కాదు.
1: అయితే ఇప్పుడు మీరు ఈ ఏదైతే వాన నీటి సంరక్షణలో భాగంగా ఈ ఇంకుడు గుంతల నిర్మాణం అయితేనేమి, నీటి గుంటల ఏర్పాటు కోసం రైతుల్ని కలుస్తూ ఇటు మహిళా స్వయం సహాయక సంఘాలని సమన్వయం చేయడం, వాళ్ళకి అవగాహన కల్పించడం, ఈ క్రమంలో మీరు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్తున్నారు, దస్తూరాబాద్ మండలంలో కూడా పర్యటించి వచ్చారు కదా, గ్రామీణుల నుంచి ఈ విషయంలో వస్తున్న స్పందన గానీ ఎట్లా ఉంది?
0: ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళ భూములలోనే పాంపాండ్లు వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు నేను వెళ్ళిన దస్తూరాబాద్ లోని బూత్కూర్ అనే గ్రామంలో 8 వార్డులు ఉన్నాయి. 8 మంది మాకు 2-2 కావాలి, 2-2 చొప్పున అని వేసుకోవడానికి ముందుకు వచ్చారు. ఇప్పుడు మేము వేసింది కూడా ఒక వార్డ్ మెంబర్, ఆ అమ్మాయి అంటే వాళ్ళ వైఫ్ వచ్చేసి మన ఎస్ఎస్జి గ్రూప్ లో ఉంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు తలుసుకుంటే ఏదైనా ఎంత కష్టమైనా ఈజీగా చేయొచ్చు అనేది దీని ద్వారా నిరూపితమైంది. ప్రజల నుంచి చాలా మంచి స్పందన ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం వర్షం పడుతుంది కాబట్టి కొద్దిగా ముందు వెనక అవుతుంది, కానీ స్పందన మాత్రం బాగా ఉంది, మంచిగా ముందుకు వస్తున్నారు అందరూ.
1: ఇప్పుడు ఈ శాఖ పరంగా మీరు గ్రామీణాభివృద్ధి శాఖ ఒకటే కాకుండా కొన్ని శాఖల తోడ్పాటు కూడా అవసరం అవుతుంటది కదా ఈ ఉద్యమంలో, ఏ రకంగా ఇతర శాఖల నుంచి మీకు సహకారం లభిస్తుంది?
0: గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ను ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు అక్కడ ఫార్మర్స్ లిస్ట్ దగ్గర వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయటము, మోటివేట్ చేయటము. సో అగ్రికల్చర్, అలాగే డిహెచ్ఎస్ఓ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసరికి అక్కడ ఏదైతే ఆయిల్ ఫామ్ ఇలాంటివి వేసుకునే దగ్గర పామ్ ఫాండ్ వేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అలాగే డైరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ పామ్ ఫామ్ చుట్టూ చక్కగా గడ్డి విత్తనాలు అట్లా వేసి ఆ పశువుల కోసం కూడా, ఎందుకంటే ఆ పాలు అనే దానిలో కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి, సో డైరీని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఇది సాగుతుంది. అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఈ పని చేపట్టడం జరుగుతుంది.
1: ఇప్పుడు ఈ నీటి సంరక్షణకు సంబంధించి ఏదైతే ఇప్పుడు ఈ జలసిరి కార్యక్రమం అట్లాగే అటు జలశక్తి అభియాన్ కార్యక్రమం కొనసాగుతుందో, వీటికి సంబంధించిన నిర్దిష్టమైన కాల పరిమితి ఏమైనా ఉందా? ఇది కొనసాగుతూనే ఉంటుందా, నిరంతర ప్రక్రియనా?
0: నిరంతర ప్రక్రియ ఇది. కాకపోతే ఏంటంటే మనం వర్షాలు వచ్చే ముందే ఈ వర్షం నీళ్ళంతా ఒడిసి పట్టినట్టయితే, అంటే మనం ఈ లోపుగా ఇంకుడు గుంతలు నిర్మించుకున్నట్టయితే ఆ వచ్చే వాటర్ వేస్ట్ కాకుండా పోతుంది అనేది మా ఉద్దేశం. కాకపోతే ఇది నిరంతర ప్రక్రియ, ఇక జరుగుతూనే ఉంటుంది. యాక్చువల్గా అంటే మాకు ఈ సీజన్లోని అసలు లేబర్ మొబిలైజేషనే ఉండదు, అన్ని వర్షాలు పడితే చక్కగా వాళ్లే పనులు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎల్లీలో ప్రభావం మూలన తక్కువ వర్షాలు ఉండడం మూలన వాళ్ళకి వ్యవసాయ పనులు కూడా తక్కువ ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పనులు కనిపిస్తున్నాము, ప్లస్ వాళ్ళ భూములలోనే పని చేయించడం మూలన రెండు రకాలుగా ఆ పని చేసిన దానిలోని చేపలు వేసుకోవడము, అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ ని డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఫార్మర్ అనేది చాలా మంచిగా యూటిలైజ్ చేసుకుంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ నిర్మల్ గ్రామీణాభివృద్ధి శాఖకు ఒక ప్రత్యేకత ఉన్నది, రాష్ట్ర స్థాయిలోనే ఒక గుర్తింపు ఉన్నది. ఏ కార్యక్రమం చేపట్టిన మొదటి నుంచి అటు ఉపాధి హామీ కూలీల చెల్లింపులు అయితే మీ మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల చెల్లింపులు కూడా వీటన్నింటిలో కూడా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలుస్తూ వస్తుంది కదా, అట్లాగే ఇప్పుడు ఈ వాననీటి సంరక్షణ ఉద్యమంలో ముందుకు సాగుతున్న క్రమంలో ఏమైనా మీరు ఒక ప్రత్యేక కార్యాచరణ, ప్రత్యేక ప్రణాళిక ఏమైనా రూపొందించుకున్నారు?
0: ప్రతిరోజు మేము ఫీల్డ్ స్థాయిలోకి వెళ్తాం. అంటే ఎర్లీ మార్నింగ్ అనేది మాకు రెండు స్ట్రాటజీలు ఉంటాయి. ఈజీఎస్ వే సీకర్స్ తో మాట్లాడాలి, ఈజీఎస్ తో పని అవ్వాలి, అంటే విబి రామ్జీతో పని అవ్వాలి అంటే ఎర్లీ మార్నింగ్ ఎంచుకోవడం జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ ఫీల్డ్కి వెళ్తాం. అలాగే మా మహిళా సమైక్యలు ఈరోజు రాష్ట్ర స్థాయి, నాకు తెలిసి దేశ స్థాయిలో కూడా 0 NPA ఉంది, అంటే మా నిర్మల్ జిల్లాలోని. దానికి ఏంటంటే ఈవినింగ్ టైం, అంటే మహిళలకి ఎప్పుడు ఫ్రీ ఉంటుందో, ఎప్పుడు కొంచెం తీరికగా వాళ్ళు మాట్లాడతారో ఆ టైం, అంటే మార్నింగ్ ఈవినింగ్ మేము ఎంచుకోవడం జరుగుతుంది. మిగతా టైంలోని ఆఫీస్ పనికి కానీ ఇలాంటి వాటికి కానీ మేము చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే విబి రామ్జీ స్టాఫ్ అయితేనేమి, అలాగే ఐకేపీ సంబంధించిన సెర్ఫ్ స్టాఫ్ అయితేనేమి, ఇద్దరు మధ్య మంచిగా సమన్వయం ఉంది కాబట్టి ఈరోజు మేము రాష్ట్ర స్థాయిలో కూడా మొదటి స్థానంలో ఉన్నాం.
1: చాలా సంతోషం విజయలక్ష్మి గారు. ముఖ్యంగా ఈ తెలంగాణ జలసిరి అట్లాగే జలశక్తి అభియాన్ కార్యక్రమాలకు సంబంధించిన ప్రగతిని గురించి మాతో పంచుకున్నారు. ఏదైతే నిర్మల్ గ్రామీణాభివృద్ధి శాఖ ఒక ఒరవడిని

0: సృష్టించిందో రానున్న రోజుల్లో ఈ వాననీటి సంరక్షణ ఉద్యమంలో కూడా అదే ఒరవడిని కొనసాగించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందని చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ విషయాలన్నింటినీ మాతో ఇలా సవివరంగా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: థ్యాంక్ యూ. మీకు కూడా. అంటే వర్షం పడినప్పుడు నీళ్లు నిలుస్తున్నాయి, తర్వాత చూస్తే ఒక 2 నెలలు మనకి గ్రౌండ్ వాటర్ అనేది లేదు. సో ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా ఇది తీసుకుంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్ని నిధులు ఇచ్చినా మనం ప్రతి పౌరులోని బాధ్యతాయుతమైన చర్యలు ఉంటేనే ఏదైనా మనం చేయగలం. సో వాళ్ళు కూడా ముందుకు రావాలా, అది మీ వల్లనే సాధ్యం అవుతుంది కాబట్టి మీడియా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.
2: ఇంతవరకు మీరు జలశక్తి అభియాన్ తెలంగాణ జలసిరి పథకాల్లో భాగంగా నిర్మల్ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాల గురించి నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త కె లెనిన్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్, ఎస్ఎంఎస్ ద్వారా చాలా మంది అయితే మెసేజ్లు పెట్టేశారు మా కోసం. ఈ పాటలు, ఈ చిత్రం ఉండి ఈ పాట కావాలి అని మరి మనకు ముందుగా మెసేజ్ చేసిన వారు నెల్లూరు కరెంట్ ఆఫీస్ సెంటర్ నుంచి ఆలం భాగ్యశ్రీ, శ్రీనివాసులు, వినోద్, నిత్య వీళ్ళందరూ మా కోసం ఊసరవెల్లి చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట.

తర్వాత పాట కోరుతున్న వారు షాహిరా, సానియా, సనా, శ్రీకాంత్ వీరందరూ వేదాయపల్లెం నెల్లూరు నుంచి మా కోసం ఆర్య MBBS చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

తర్వాత పాట కోరుతున్న వారు నెల్లూరు సైదాపురం మండలం పొక్కొందర గ్రామం నుంచి అనూష, రమేష్, ఇందుశ్రీ, గమ్యశ్రీ వీళ్ళందరూ నువ్వంటే నాకు ఇష్టం ఈ చిత్రం నుండి పాట ప్లే చేయడానికి కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజీ ఉత్పత్తి పెంచేందుకు ఉద్దేశించిన గోబర్ధన్ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. యూపీఐ సహా ఇతర నోటిఫైడ్ డిజిటల్ చెల్లింపులపై బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్లు ఛార్జీలు వసూలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4 ను ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈరోజు విజయవంతంగా ప్రయోగించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముండటంతో భారత వాతావరణ విభాగం IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజీ ఉత్పత్తి పెంచేందుకు 23,731 కోట్ల రూపాయల వ్యయంతో కూడిన గోబర్ధన్ జాతీయ సర్క్యులర్ బయో ఎనర్జీ పథకానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 50,00,000 ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులకు వెల్లడించారు. భారత స్వచ్ఛ ఇంధన రంగంలో గోబర్ధన్ పథకం ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ అవశేషాలు, పశువుల పేడ, చెరుకు పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు, పట్టణ సేంద్రీయ వ్యర్థాలు, ఇతర జీవ వ్యర్థాలను శుద్ధ ఇంధనం, సేంద్రీయ ఎరువు, ఆర్థిక విలువ కలిగిన వనరులుగా మార్చడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని వివరించారు. గోబర్ధన్ పథకాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి 2035-36 వరకు అమలు చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ను ఒక ప్రధాన స్తంభంగా నిలపడమే గోబర్ధన్ పథకం ముఖ్య ఉద్దేశమని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ,
1: కంప్రెస్డ్ బయోగ్యాస్ CBD బంతీ సిటీ ఔర్ అగ్రో వేస్ట్ కో ఫర్మెంట్ కర్నే కే బాద్ మే జో గ్యాస్ బంతీ ఉస్ గ్యాస్ కే యూటిలైజేషన్ కే లియే అష్యూర్డ్ ఆఫ్ టేక్ కా పిల్లర్ రఖా గయా యానీ జో భీ మ్యానుఫ్యాక్చర్ కరేగా బయోగ్యాస్ ఉస్కో ఏక్ అష్యూర్డ్ ఆఫ్ టేక్ యానీ ఉస్కే ప్రోడక్ట్ కో ఖరీదనే కీ గ్యారంటీ దీ జాయేగి. బయోగ్యాస్ కో వొలటిలిటీ ప్రైస్ కీ నా దేఖనీ పడే ఇస్కే లియే ఏక్ అష్యూర్డ్ ప్రైస్ కా సిస్టమ్ బనాయేగి.
0: కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ అసోంలోని గౌహాటి సమీపంలోని బైహాటా చారియాల నుంచి తేజ్పూర్ వరకు 15వ నంబర్ జాతీయ రహదారిపై 4 వరుసల రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపింది. 8,970 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఈ ప్రాజెక్టును బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ BOT టోల్ విధానంలో అభివృద్ది చేయనున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 58.7 కిలోమీటర్ల పొడవైన 5 ప్రధాన బైపాస్ల నిర్మాణం చేపట్టనున్నామన్నారు. బ్రహ్మపుత్ర నదికి దక్షిణ వైపున ఉన్న 27వ నంబర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేలా తేజ్పూర్ బైపాస్ వద్ద 4.9 కిలోమీటర్ల మేర ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్నామని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
1: NH-15 जो कि ब्रह्मपुत्र के नॉर्थ बैंक पे लोकेटेड है उसका ये प्रोजेक्ट है. ये 4 लेन हाईवे 135 किलोमीटर का है. करीब 8,970 करोड़ रुपीज का इस

0: इन्वेस्टमेंट आएगा। आप सब जानते हैं उस एरिया में काफी ब्रिजेस बनाने पड़ते हैं और बहुत ही अच्छा एक तरीके से नए कंस्ट्रक्शन टेक्नोलॉजी से बनाया जाएगा और ये आगे जाके बहुत सारे अरुणाचल के आगे नागालैंड के इन सब के लिए कनेक्टिविटी का एक बहुत इंपॉर्टेंट हाईवे बनता है।
1: ప్రతిపక్షాల నినాదాల మధ్య లోక్సభ ఎలాంటి చర్చ లేకుండానే ఈరోజు పలు కీలక బిల్లులను ఆమోదించింది. ఉదయం పదకొండు గంటలకు సభ సమావేశం కాగానే విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. అయోధ్య రామమందిరంలో కానుకల చోరీ, విద్యార్థులపై పోలీసు చర్య అంశాలపై హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విపక్షాల నినాదాలతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టకుండానే స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా సభలో అదే పరిస్థితి కొనసాగింది. ఆ తర్వాత యూపీఐ సహా ఇతర నోటిఫైడ్ డిజిటల్ చెల్లింపులపై బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్లు ఛార్జీలు వసూలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును విపక్షాల నినాదాల మధ్య ఎలాంటి చర్చ లేకుండా మూజువాని ఓటుతో సభ ఆమోదించింది. 2007 నాటి పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టాన్ని ఇది సవరించనుంది. ఇక ఆ తరువాత టాక్సేషన్, ఇతర చట్ట సవరణ బిల్లుకు కూడా లోక్సభ ఆమోదం తెలిపింది. దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు, భారత్లో ఎలక్ట్రానిక్స్ వస్తువులను ఉత్పత్తి చేయడానికి కాంట్రాక్ట్ తయారీదారుని నియమించుకునే విదేశీ కంపెనీలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆదాయపు పన్ను మినహాయింపును ఈ బిల్లు 2040-41 వరకు పొడిగిస్తుంది. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే బిల్లు ఆమోదం అనంతరం సభ రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా పడింది. అప్రోప్రియేషన్ నెంబర్ 3 బిల్లు 2026 పార్లమెంట్ ఆమోదం లభించింది. ఈ బిల్లును చర్చ అనంతరం రాజ్యసభ లోక్సభకు తిరిగి పంపింది. అంతకుముందే లోక్సభ ఈ బిల్లును ఆమోదించింది. సభ రెండోసారి వాయిదా అనంతరం మధ్యాహ్నం 2:45 సమావేశమైనప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బిల్లును పరిశీలన ఆమోదం కోసం సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ 2022-23 ఆర్థిక సంవత్సరంలో జరిగిన అదనపు వ్యయానికి పార్లమెంట్ ఆమోదం కోరుతున్నామని తెలిపారు. ఈ అదనపు గ్రాంట్లకు సంబంధించిన ప్రతిపాదనలు ఈ ఏడాది ఏప్రిల్లో పార్లమెంటుకు సమర్పించిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పీఎస్సీ 39వ నివేదికలో గుర్తించిన 2 అంశాలకు సంబంధించినవని ఆమె వివరించారు. వాటిలో ఒకటి, రైల్వే మంత్రిత్వ శాఖకు సంబంధించిన 196 కోట్ల రూపాయలకు పైగా అదనపు వ్యయం కాగా, మరొకటి ప్రభుత్వ రుణాల చెల్లింపులకు సంబంధించిన 53871 కోట్ల రూపాయల వ్యయమని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4 ను భారత్ ఈరోజు విజయవంతంగా పరీక్షించింది. ఈ ప్రయోగంతో క్షిపణికి సంబంధించిన అన్ని కార్యాచరణ సాంకేతిక ప్రమాణాలు విజయవంతంగా ధృవీకరించబడినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పరీక్షను స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు ఆ శాఖ వెల్లడించింది. ఈ ప్రయోగం దేశ వ్యూహాత్మక నిరోధక సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక మైలురాయిగా నిలిచిందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. నీట్ యూజీ ప్రవేశ పరీక్షను పెన్ అండ్ పేపర్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనికి సంబంధించి కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్పై వైద్యుల సంఘాలతో పాటు పిటిషనర్లు తమ స్పందనాలు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. న్యాయమూర్తులు జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. నీట్ యూజీ పరీక్షను ఒకే దశలో కంప్యూటర్ ఆధారిత విధానంలో లేదా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ తరహాలో 2 దశల్లో నిర్వహించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు కేంద్రం కోర్టుకు తెలిపింది. అదేవిధంగా ప్రశ్నపత్రాల లీకేజీలు వ్యవస్థాపరమైన లోపాలను పూర్తిగా నివారించేందుకు నీట్ పరీక్ష నిర్వహణ విధానంలో సమగ్ర సంస్కరణలు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రక్షణ శాఖకు సంబంధించిన పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సమావేశానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో అధ్యక్షత వహించారు. టెరిటోరియల్ ఆర్మీ కార్యకలాపాలపై కేంద్రీకృతమైన ఈ సమావేశంలో ఆ దళం విధులు, బాధ్యతలు, కీలక విజయాలపై ఉన్నతాధికారులు, కమిటీ సభ్యులకు సమగ్ర వివరాలు అందించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన రాజ్నాథ్ సింగ్, టెరిటోరియల్ ఆర్మీ అనేది పౌర సైనికుడు అనే భావనకు సజీవ రూపమన్నారు. ఈ దళ సభ్యులు ఒకవైపు తమ పౌర వృత్తులను నిర్వహిస్తూనే మరోవైపు సైనిక దుస్తులు ధరించి దేశ సరిహద్దుల రక్షణతో పాటు అంతర్గత భద్రత పరిరక్షణలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. టెరిటోరియల్ ఆర్మీలో సుమారు 44,400 మంది సిబ్బంది, 59 విభిన్న యూనిట్లు ఉన్నాయని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. బ్రిక్స్ సభ్య దేశాల సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు వేదికగా నిలిచే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ మార్కెట్ బ్రిక్స్ వేవ్స్

హెచ్ఆర్ ముంబైలో ఈరోజు ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని మహారాష్ట సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ఆశిష్ షేలార్, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి చంచల్ కుమార్ తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంచల్ కుమార్ మాట్లాడుతూ, సృజనాత్మక రంగం కేవలం చర్చలకే పరిమితం కాకుండా పరస్పర సహకారాలకు దారితీసే వేదికగా మారాలని అభిప్రాయపడ్డారు. ఈ 2 రోజుల కార్యక్రమంలో 20 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారని, 500 మందికి పైగా డెలిగేట్లు హాజరవుతున్నారని చెప్పారు. వాతావరణం. దేశంలోని పలు రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత వాతావరణ విభాగం IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరాఖండ్, జార్ఖండ్, గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్య మహారాష్ట, కొంకన్, గోవా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. అలాగే బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య భారతంలోని పలు ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కంప్రెస్డ్ బయోగ్యాస్ CBG ఉత్పత్తి పెంచేందుకు ఉద్దేశించిన గోబర్ధన్ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. యూపీఐ సహా ఇతర నోటిఫైడ్ డిజిటల్ చెల్లింపులపై బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్లు ఛార్జీలు వసూలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4 ను ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈరోజు విజయవంతంగా ప్రయోగించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయ

గుండమ్మ కథ. ఈ చిత్రానికి ఘంటసాల వేసుశీల గానం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

తెలుగు సాహితీ మణితీపాలు తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.